ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 30వ రోజు. క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 21వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. సముద్రంలో అలలు ఆగవు, జీవితంలో సమస్యలు ఆగవు, నేర్చుకోవాల్సింది ఒకటే ఈదడం, జీవితమైనా సముద్రమైనా అన్నారు గౌతమ బుద్ధుడు. నేను మీ ఆర్జే ధనలక్ష్మి. శ్రోతలందరికీ శుభోదయం.

0: will be in action today in the men's and women's doubles quarterfinals at the BWF World Championships 2026 in New Delhi. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో దేవి భక్తి గీతాలు నాట్య కళం వింటారు. ముందుగా విందాం దేవి భక్తి గీతాలు.

0: నాట్య కళాం విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శుభాసీతం వింటారు. సమర్పణ శ్రీ ఎస్కే గులాం అహ్మద్.
1: అల్లాహ్ను విశ్వసించే ప్రతి ఒక్కరూ అల్లాహ్కు దాసులు. అంటే తన చుట్టూ ఉన్న తనలాంటి మనుష్యులను ప్రేమించాలి. ఇస్లాం చెప్పే మౌలిక విశ్వాసాలలో అతి ముఖ్యమైనది మరణానంతర జీవితం. మనకు లభించిన ఈ జీవితం శాశ్వతమైనది కాదు. ఏదో ఒకరోజు ఈ తనువు చాలించి తిరిగి మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన అల్లాహ్ వద్దకు చేరవలసిందే. ఇక్కడ మనకు లభించిన జీవిత గడువులో మనము చేసిన ప్రతి పనిని గురించి జవాబు చెప్పుకోవలసి ఉంది. ఇదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా అన్నారు. ప్రళయ దినాన అల్లాహ్, ఆదమ్ కుమారా, నేను జబ్బు పడ్డాను, నీవు నన్ను పరామర్శించడానికి రాలేదేమిటి అని అడుగుతాడట. అప్పుడు మనం, అయ్యా, నీవు సర్వ సృష్టికి సృష్టికర్తవు, అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడవు, నీవు జబ్బు పడటం ఏమిటి అల్లాహ్ అని విన్నవించుకుంటారు. అప్పుడు అల్లాహ్, నా ఫలానా దాసుడు అనారోగ్య పాలై మంచాన పడి ఉన్నప్పుడు నీ సాటి సోదరుణ్ణి పరామర్శించడానికి వెళ్ళి ఉంటే నన్ను పరామర్శించే పుణ్యం లభించేది కదా అని అంటాడట. అలాగే, ఓ నా దాసుడా, నేను ఆకలిగొని ఉండగా నాకు అన్నం తినిపించలేదు కదా అని అడుగుతాడట. ఓ అల్లాహ్, నీవే సర్వలోకాల సృష్టి రాసుల ఉపాధి ప్రదాతవు, నేను నీకు అన్నం పెట్టడం ఏమిటి అని అల్లాహ్తో విన్నవించుకోగా, నా ఫలానా దాసుడు ఆకలితో ఉండగా నీవు ఆ దాసుడి ఆకలి తీర్చి ఉంటే నా ఆకలి తీర్చిన వాడిగా అయ్యేవాడివి కదా అని అల్లాహ్ సమాధానము ఇస్తాడు. అలాగే, ఓ నా దాసుడా, నేను బట్ట లేకుండా బాధపడుతుండగా నాకు నీవు బట్ట ప్రసాదించలేదేమిటి అని అల్లాహ్ ప్రశ్నిస్తాడట. ఓ విశ్వ ప్రభువు, నీవే మానవులందరికీ సకల సౌకర్యాలు సమకూర్చే విశ్వేశ్వరుడవు, నీకు నేను బట్టలు తొడిగించడం ఏమిటి అని నిస్సహాయంగా వెలిబుచ్చుతారు. నా ఫలానా దాసులు బట్టలు లేక బాధపడుతుండగా నీవు వారికి బట్టలు ఇచ్చినట్లయితే ఈరోజు దాని ప్రతిఫలం ఇక్కడ నీకు లభించేది కదా అని అంటాడట. అంటే మానవ సేవయే మాధవ సేవ. తోటి మానవుల అవసరాలు తీర్చడం, వారికి ఎలాంటి కష్ట నష్టాలు కలిగించకుండా జీవించడమే నిజమైన దైవ ప్రేమ. దానికి అత్యంత ఇష్టమైన ఆరాధన. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక సందర్భాలలో నిజమైన దైవనీతిపరుడు దైవదాసుని గురించి చెబుతూ, మీ పొరుగువాడు పస్తులుండగా, అనగా మీ పొరుగువాడు బాధలలో ఉండగా కడుపు నిండా తిని నిద్రపోయేవాడు, అనగా సంతోషంగా భోగభాగ్యాలలో తులతూగేవాడు విశ్వాసియే కాడు అని అన్నారు. మరో సందర్భంలో, ఎవరి వల్ల పొరుగువారి జీవితంలో సుఖ సంతోషాలు లేకుండా పోతాయో వారు విశ్వాసులు కారు అని అన్నారు. కనుక అల్లాహ్

0: విశ్వసించే వారు తమ చుట్టూ ఉన్న అల్లాహ్ దాసుల హక్కులు హరించరాదు. అలాగే ఆ దాసులతో మంచిగా వ్యవహరించడమే నిజమైన దైవారాధన.
1: మీరు ఇంతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీ ఎస్కే గులాం అహ్మద్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం.
2: ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్య

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం.
1: ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావి తరాలకు అందిద్దాం అన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాల్ని తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితను ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: అలసందలు మన రాష్ట్రంలో వర్షాధారంగా వర్షాలు ఆలస్యమైనప్పుడు పంటల సరళిలో మిగిలిన తేమను ఉపయోగించుకుని కూడా పండిస్తూ ఉంటారు. అలసందలు ఎక్కువగా వేడితో కూడిన వాతావరణంలో 20-30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు కలిగి ఉన్నా బాగా పెరుగుతుంది. అధిక వర్షపాతాన్ని ఇంకా అధిక చలిని తట్టుకోలేదు. అలసందలు వివిధ నేలల్లో పండే గుణమున్నప్పటికీ తేమను పట్టి ఉంచే గుణము కలిగి మురుకునీరు నిల్వని మధ్యస్థ చెలకా నేలలు ఎర్రభూములు నల్లరేగడి భూములు అనుకూలంగా ఉంటాయి. అలసందలు వర్షాధారంగా ఖరీఫ్లో, మిగిలిన తేమ ఆధారంగా లేట్ ఖరీఫ్లో, నీటి పారుదల కింద రబీలో ఇంకా వేసవిలో కూడా పండించుకోవచ్చు. ఖరీఫ్లో ఆలస్యంగా వేసినప్పుడు సెప్టెంబర్ వరకు వేసుకోవచ్చు. రబీలో నీటిపారుదల కింద అక్టోబర్ నవంబర్ మాసాల్లో విత్తుకోవచ్చు. వేసవిలో అయితే ఫిబ్రవరిలో వేసుకోవాలి. విత్తనం లేదా పచ్చికాయ కోత కోసం విత్తినప్పుడు 8-10 కిలోలు పశుగ్రాసం లేదా పచ్చిరొట్టకై వేసినప్పుడు 12-14 కిలోల విత్తనం సరిపోతుంది. ప్రతి కిలో విత్తనానికి 3 గ్రాముల తైరం లేదా క్యాప్టన్ లేదా 2 గ్రాముల మాంకోచెప్తో విత్తన శుద్ధి చేసుకుని విత్తనం వేసుకోవాలి. తద్వారా భూమి ద్వారా విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ల బారి నుండి తొలి దశలో పంటను కాపాడుకోవచ్చు. ఆఖరిగా విత్తే ముందు విత్తనానికి రైజోబియం కల్చర్ను పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఎండుతెగులు సమస్యాత్మక ప్రాంతాల్లో ట్రైకోడెర్మా విరిడి 8 గ్రాములు ప్రతి కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. గుబురు రకాలు సాగు చేసినట్టయితే సాలకు సాలకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. కొమ్మలు బాగా వేసి తీగ రకాలను సాల మధ్య 45-60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరంలో వేసుకోవాలి. విత్తే ముందు నేలలో తేమను బట్టి అవసరం మేరకు తడి, నాగలి లేదా కల్టివేటర్తో ఒకసారి, ఆ తర్వాత గొర్రుతోలి దుక్కి తయారు చేసుకుని తగిన పదును చూసుకుని వేసుకోవాలి. ఈ అలసందను అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. వేరుశెనగ ప్లస్ అలసందలు, మినము లేదా పెసరా ప్లస్ అలసందలు, నువ్వులు ప్లస్ అలసందలు ఈ విధంగా అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. సమగ్ర ఎరువుల యాజమాన్యం. చివరి దుక్కిలో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించి ఉపయోగించాలి. 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలి. చల్లార్చిన ద్రావణం 8 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని కలిపి బాగా కలియపెట్టాలి. విత్తనం చుట్టూ పొరల ఏర్పడేటట్టు జాగ్రత్త వహించాలి. ఈ ప్రక్రియను పాలిథిన్ సంచులను ఉపయోగించి చేసుకోవాలి. రైజోబియం పట్టించిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఎకరానికి 2 కిలోల పాస్పో బ్యాక్టీరియాను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి దుక్కిలో కానీ విత్తనం విత్తేటప్పుడు కానీ సాలల్లో పడే విధంగా వేసుకోవాలి. ఈ ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే రూపంలోకి మార్చి మొక్కలకు అందుబాటులోకి తెస్తుంది. రసాయనిక ఎరువులు. 8 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం ప్రతి ఎకరానికి అందించాలి. 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కిలో వేయాలి. రసాయనిక ఎరువులు వేసేటప్పుడు భూసార పరీక్షను అనుసరించి సిఫారసు మేరకు వేసుకోవాలి. సమగ్ర కలుపు యాజమాన్యం. పెండి మిథాలన్ 30% ఎకరానికి 1.3-1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజున కానీ పిచికారీ చేసుకోవాలి. అంతర కృషి. పంట విత్తిన 25-30 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. అవసరాన్ని బట్టి సాల మధ్య నాగలి లేదా దంతితోలి కలుపు నివారించుకోవాలి. నీటి యాజమాన్యం. ఖరీఫ్లో సాధారణంగా వర్షాధారంగా పండిస్తారు. ఆ తర్వాత మిగులు తేమ ఆధారంగా పండిస్తారు. సాధారణంగా బెట్టను బాగా తట్టుకునే పంట అయినప్పటికీ దాదాపు 250-300 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది. కీలక దశలైన మొగ్గ, పిందె, కాయ తయారే దశల్లో నీరు

0: అందించాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బెట్ట పరిస్థితులు నెలకొన్నప్పుడు 2% యూరియా లేదా 2% డిఏపి ద్రావణం పిచికారీ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
1: అలసంద సాగు వివరాలు మీరు ఈనాటి రైతు సమాచారం కార్యక్రమంలో ఇంతవరకు విన్నారు.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రసార వివరాల సమయం 100.1 MHz పై ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 7:15 రచన కుసుమాలు రెండో భాగం ప్రసారమవుతుంది. సప్తపదుల ప్రక్రియ శ్రీమతి యాచవరపు పద్మగారి ప్రసంగం వింటారు. 7:30 విజయపదం ఈ కార్యక్రమంలో తెలంగాణ పోస్టులకు సాధన వివరాలు తెలుసుకుంటారు. నిర్వహణ శ్రీ కులపాక శంకరారావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి బి శృతి. అనంతరం వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధుల చట్టం గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ శ్రీ రామచంద్ర గారు మరియు కొత్తగూడెం ఆర్డిడి శ్రీ టి మధు గారుల సందేశాలు వింటారు. సమర్పణ శ్రీమతి గద్దె చంద్రకాంత. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. అనంతరం కిన్నెర లహరి. 9:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. ఉదయం 10:00 వరములను సొగుతల్లి వరలక్ష్మీదేవి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు వినవచ్చును. మధ్యాహ్నం 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి దొంతతాయి కులకర్ణి గారి గాత్ర సంగీతం. 12:30 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 ప్రసారమయ్యే ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో మన సాంప్రదాయ నోములు వ్రతాలు ఎం ఆదిశేషమణి గారి ప్రసంగం. అనంతరం వరలక్ష్మీదేవి వైభవం. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:02 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దుపార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. మధ్యాహ్నం 2:30 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0874445 ఎస్టీడీ, 2950038, మరొక నెంబరు 2950039. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకొనగలరు. నిర్వహణ శ్రీ కుల్పాక శంకరారావు. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు. సాయంత్రం 5:30 జానపద గేయాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 6:35 చిత్రగీతాలు వినవచ్చును. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమయ్యే మన రైతు మన గ్రామం సమగ్ర సమాచార కార్యక్రమంలో పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు పరిచయ కార్యక్రమం, ఇంకా కౌమార దశలో ఆడపిల్లలు పీసీయూడి సమస్య కారణాలు పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం జానపద గేయాలు వినవచ్చును. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 కిన్నెరలహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్లైట్ కార్యక్రమంలో. 9:30 కరెంట్ అఫైర్స్ ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 మనోరంజనం హిందీ చిత్రగీతాలను వినవచ్చును. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలను వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 అవుతుంది. ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలీ. అనంతరం 6:55 సంస్కృతం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు: సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శిస్తారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికను పర్యవేక్షించేలా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్షించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి గాలింపు చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు ప్రతి బోటు మత్స్యకారుడి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మత్స్యకారుల భద్రతకు చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ది అంశాల పరిశీలనకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చేపట్టిన యునైటెడ్ కింగ్డమ్ అమెరికా దేశాల పర్యటన ఈ రోజు నుంచి ప్రారంభమైంది. పర్యటనలో భాగంగా లండన్కు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, బిజినెస్ స్కూళ్లను సందర్శించడంతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ను ఈరోజు ముఖ్యమంత్రి సందర్శిస్తారు. సాయంకాలం ఎమిరేట్స్ క్రీడా మైదానంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. రేపు కేంబ్రిడ్జ్ బృందంతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలో ప్రతి కదలికను పర్యవేక్షించేలా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇటీవల రాష్ట అటవీ బృందం అధికారులతో కర్ణాటకలో 3 రోజుల పాటు పర్యటించి అక్కడి అటవీ శాఖలు అమలవుతున్న వ్యవస్థలను అధ్యయనం చేసింది. ఈ వివరాలతో కూడిన నివేదికను ఉప ముఖ్యమంత్రికి సమర్పించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కర్ణాటక తరహాలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా అడవుల మ్యాపింగ్, వన్యప్రాణుల కదలికలు, డ్రోన్లు, కెమెరా ట్రాప్లు, అటవీ అగ్ని ప్రమాదాలు, మానవ వన్యప్రాణి ఘర్షణలను ఒకే చోటు నుంచి పర్యవేక్షించవచ్చునని అన్నారు. పంట నష్టాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియను కూడా డిజిటలైజ్ చేసి వేగంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా సీతానగరంలో పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పథకం పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పుష్కర్ ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్ర ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అని మంత్రి తెలియజేస్తూ,
1: పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగానే గోదావరి వరద జలాలను పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తుపోతల నుంచి ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ బ్యాలెన్స్ పనులన్నీ కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు అనకాపల్లి వరకు కూడా నీళ్లు తీసుకెళ్లాలని లక్ష్యం ఏదైతే పెట్టారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఈ 2 నెలల్లోనే 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిటికల్ వర్క్స్, దగ్గర 5 నదులు క్రాసింగ్, 100 మీటర్స్ డెప్త్ ఉన్నటువంటి హిల్స్ కటింగ్, ఇటువంటి క్లిష్టమైనటువంటి పనులను సైతం అధిగమించి LMC ఆ వాటర్ క్లియరెన్స్ ని ఈ రోజుకి మనం పూర్తి చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు.
0: ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జూనియర్ వైద్యుల ఉపకార వేతనాలను 15% పెంచలేమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అమరావతిలో జూనియర్ వైద్యుల సంఘం ప్రతినిధులు నిన్న మంత్రిని కలిసి ఉపకార వేతనం పెంపుతో పాటు పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వేతన పెంపుపై పునరాలోచించి వెంటనే విధులకు హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో జూనియర్ వైద్యుల సేవలు కీలకమని, వారి సమస్యలపై మరోసారి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్ష

0: రూపకల్ సమావేశాలు 4 రోజుల పాటు కొనసాగాయని శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ 4 రోజుల్లో 25 గంటల 15 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు జరిగాయని చెప్పారు. 12 బిల్లులు ప్రవేశపెట్టగా అన్ని ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని తెలిపారు. 1 బిల్లు ఉపసంహరించుకున్నట్లు 3 లఘు చర్చలు జరిగాయని చెప్పారు. వివిధ అంశాలపై 103 మంది సభ్యులు ప్రసంగించారని స్పీకర్ తెలిపారు. అనంతరం శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్లో నోటీసుల జారీ, ధృవపత్రాల పరిశీలన, విచారణలు, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారాన్ని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తయిన యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని, ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణలో డిసెంబర్ 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఢిల్లీలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిసి కార్యక్రమానికి హాజరు కావాలని నిన్న ఆహ్వానించారు. అనంతరం మంత్రి శ్రీహరి మాట్లాడుతూ యువ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి తెలంగాణను దేశ క్రీడాపటంలో మరింత బలమైన రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సమాజానికి వృద్ధులు చేసిన సేవలను గుర్తిస్తూ మలివయసులో వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. వారి ప్రాథమిక అవసరాలు తీర్చడంతో పాటు వారికి భద్రత కల్పించడం, మెరుగైన జీవన పరిస్థితులు కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నాయి. వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట ప్రభుత్వం అమరావతిలోని తాడికొండలో నిర్మిస్తున్న ఐఐటీ నీట్ ఎక్సలెన్సీ సెంటర్లోని విద్యార్థులకు విద్యతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అధికారులను ఆదేశించారు. ఎక్సలెన్సీ సెంటర్లో అదనపు భవనాల నిర్మాణంపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. క్యాంపస్లో అంతర్గత రోడ్లు, వాకింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోపావరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపండించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలిపాటించి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శిస్తారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేలా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్.

ശ്രോതാക്കളുമായിട്ടെത്തലു ഇന്തടിപ്പോ സമാപ്തം. DM.

0: రంగంపై ప్రభుత్వం చేసే ఖర్చు విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని రాష్ట కార్మిక గనులు భూగర్భ శాఖల మంత్రి గడ్డం వివేకానంద్ అన్నారు. 50 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులతో కోటపల్లి మండల కేంద్రంలో బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మౌలిక వస్తులు ఇతర మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. పాఠశాలకు మరో 30 లక్షల రూపాయల డీఎంఎఫ్టీ నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు మంత్రి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. 10వ తరగతి తర్వాత 2500 మంది విద్యార్థులకు వసతితో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల సుమారు 200 కోట్ల రూపాయలతో నిర్మించినట్టుగా తెలిపారు. తెలంగాణలో అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు తెలిపారు. మంచిర్యాల కలెక్టరేట్ లో లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా సుమారు 1.5 కోటి స్మార్ట్ రేషన్ కార్డ్స్ జారీ చేయనున్నట్టుగా తెలిపారు. మంచిర్యాల జిల్లాలో కొత్తగా 40,465 ఆహార భద్రతా కార్డులు జారీ చేయగా 256,178 స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లాలో 423 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 257,251 మంది కార్డుదారులకు పోషక విలువలతో కూడిన సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసినట్టు తెలిపారు. రేషన్ కార్డుదారులు రాష్టంలో ఏ రేషన్ షాపు నుంచైనా పోర్టబిలిటీ విధానంతో సరుకులు పొందవచ్చని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందిన రాష్టాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంత్రి సింగరేణి భవనంలో జరుగుతున్న జర్మన్ భాషా శిక్షణ తరగతులు పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విదేశీ ఉపాధి అవకాశాలు దృష్టిలో పెట్టుకుని యువత నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆషాఢ మాసంలో మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలో గాంధారి మైసమ్మ ఆలయం వద్ద బోనాల జాతర ఘనంగా జరిగింది. జాతరకు తెలంగాణ జిల్లాతో పాటుగా పొరుగు రాష్టాల నుంచి భక్తులు వచ్చి తమ ఎలవేలుపుగా భావించే గాంధారి మైసమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఒడిశాలో సింగరేణి నైనీగర్ నుంచి తొలి బొగ్గు రైల్వే రేకు మంచిర్యాల జిల్లా జైపూర్లో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి విజయవంతంగా చేరుకుంది. సింగరేణి చరిత్రలో ఇది ఒక చారిత్రక మైలురాయిని అధికారులు పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క ఈ చారిత్రక ఘట్టం సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి అధికారులకు కార్మికులకు వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆదివాసీల హక్కులు ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు కొమరం భీమని కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి అందిస్తామన్నారు. అమృత్ 2.0 కింద చెన్నూరు నియోజకవర్గంలో 100 కోట్లతో తాగునీటి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట సాధన ఉద్యమంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కీలక పాత్ర పోషించారని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జయశంకర్ జయంతి పురస్కరించుకుని కలెక్టరేట్లో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట సాధన ఉద్యమంలో ఆచార్య జయశంకర్ పోషించిన పాత్ర కీలకమైందని తెలంగాణ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ లభిస్తాయని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు తెలిపారు. మంచిర్యాలలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందించడంతో పాటు మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల విశ్వాసాన్ని నిలబెట్టేలా నూతన మార్కెట్ కమిటీ పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. మంచిర్యాల జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు రాముని చెరువు వద్ద మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణం కాపాడాలని పిలుపునిచ్చారు. హజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో 5 లక్షల వ్యయంతో ఫామ్ ఫాండ్, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్నినో ప్రభావం దృష్టిలో పెట్టుకుని వర్షపు నీటి నిల్వ చేసి భూగర్భ జలాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మందమర్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట వ్యాప్తంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేసి వృత్తి విద్యా శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు అవకాశాల సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన విద్యావస్తులు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యా సంస్థల్లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.
1: మీరింతవరకు మంచిర్యాల జిల్లా సమాచారం విన్నారు. మీకు అందించిన వారు శ్రీ ఎల్ శ్రీనివాస్. ఇది ఈనాటి మా జిల్లా సమాచార లేఖ కార్యక్రమం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పూణెలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో 3వ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. అధికారులు సేవాభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలన్నారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయిలో దాన్ని మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఉందని మోదీ అన్నారు. కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఏఐ సామర్థ్యాలను మానవ నైపుణ్యంతో మిళితం చేసే వినూత్న మార్గాలను అన్వేషించాలని మోదీ కోరారు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రభుత్వ విధానం, మెరుగైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమిష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పూణెలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. ఈ సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత వహిస్తారు. ఈ సదస్సు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్, భవిష్యత్తు నెట్వర్క్లు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరినీ కలుపుకుపోయే డిజిటల్ కనెక్టివిటీపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాలకు ఒక వేదికను అందిస్తుంది. భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గల ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్ జపాన్ రక్షణ భద్రతా సహకారం ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదం కింద సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి కోసం ముఖ్యంగా రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు, స్టార్టప్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి జపాన్కు ఉన్న అవకాశాలను ప్రధాని వివరించారు. ఉభయ దేశాల ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన పురోగతిని రక్షణ మంత్రి కొయిజుమి ప్రధాని మోదీకి వివరించారు. ఈ ఏడాది జులైలో జరిగిన 16వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం జపాన్ ప్రధాని సనే తకైచి భారత్ను సందర్శించినప్పుడు వారితో జరిపిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి మోదీ గుర్తు చేసుకున్నారు. అలాగే భారత్ జపాన్ మధ్య రక్షణ రంగ సహకారంలో స్థిరమైన పురోగతిని ఆయన ప్రశంసించారు. జాంబియా అధ్యక్షుడిగా హకైండే హిచిలేమా తిరిగి ఎన్నికైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జాంబియాతో భారత్కు ఉన్న బహుముఖ భాగస్వామ్యాన్ని ఎంతో విలువైందిగా భావిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. భారత్ జాంబియా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు హిచిలేమాతో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్నోయ్ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. ఈ హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ నిర్వహించే విచారణ కేవలం ఒకసారి జరిగే ప్రక్రియగా ఉండకూడదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. లద్దాఖ్లో జమ్మూకాశ్మీర్ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని తెలియజేస్తూ లద్దాఖ్లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా అందేలా ఈ నిర్ణయం తోడ్పడుతుందని పేర్కొన్నారు. లద్దాఖ్ సర్వముఖాభివృద్దికి, రాజ్యాంగ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో 2024 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీల ఫేజ్ 2 శిక్షణ ముగింపు వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ నిజాయితీ, నైతికత అనేవి ప్రజాసేవకు పునాది అన్నారు. అధికారము, హోదా ద్వారా నిజమైన నాయకత్వాన్ని అంచనా వేయలేమని, కష్టమైన పరిస్థితుల్లో కూడా నైతికతతో ప్రవర్తించే సామర్థ్యమే నిజమైన నాయకత్వాన్ని చాటుతుందని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026 పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ, మలేసియాకు చెందిన జునైది ఆరిఫ్, రాయ్ కింగ్ జంటపై 21-23, 21-19, 21-17 తేడాతో విజయం సాధించింది. ఈరోజు జరిగే క్వార్టర్ ఫైనల్స్ లో ఈ భారత జోడీ చైనాకు చెందిన లియాంగ్ వైకెంగ్, వాంగ్ చాంగ్ జంటతో తలపడుతుంది. మహిళల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ట్రిస్సా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ జపాన్కు చెందిన రిన్ ఇవానాగా, కియే జంటను 21-16, 21-12 తేడాతో ఓడించింది. ఈరోజు జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో ఈ భారత జోడీ చైనాకు చెందిన జియాయిఫాన్, జాంగ్ షు జియాన్ జంటతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ప్రభుత్వ అభివృద్ది ఆధారిత విధానం వల్ల గత 12 ఈశాన్య భారతదేశం సాధించిన పరివర్తన అత్యంత కీలకమైన ఫలితాల్లో ఒకటని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గత 12 ఈ ప్రాంతంలో సాధించిన పురోగతి భౌగోళిక సవాళ్లను అధిగమించడానికి, భవిష్యత్ అభివృద్దికి అడ్డంకి కాకుండా ఉండేలా చూడడానికి నిరంతర విధానపరమైన దృష్టిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు

0: ఏర్పాటు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రచన కుసుమాలు. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు పంచపది కవన వేదిక, హైదరాబాద్.
2: 80,000 కవితల రచన, 10,000 పంచపదులు, 5,000 హిందీ పంచపదుల ద్విభాషా కవి,
1: దశ సహస్ర పంచపది కవి బ్రహ్మ శ్రీ కాటేగార్ పాండురంగ విఠల్ గారి ఆధ్వర్యంలో స్థాపించబడి
2: పంచపది కవిరత్న బిరుదును ప్రదానం చేయుచున్న సంస్థ సాహితీ సుమాల మాలిక, సమ సామాజిక దీపిక, లయాత్మక భావాత్మక కవితా ఝరి,
1: నవ కవుల కూడిక పంచపది కవణ వేదిక, హైదరాబాద్.

0: ఈనాటి కార్యక్రమంలో సప్తపదుల ప్రక్రియ శ్రీమతి యాచవరపు పద్మగారి ప్రసంగం వింటారు.
1: నేడు కవిత్వం అనేది భావాలను, అనుభూతులను, ఆలోచనలను సాధారణ భాషకు మించిన తీవ్రతతో వ్యక్తపరిచే కళ. పదాలకు లయ, రూపకం, ప్రతీక, ధ్వని, ఊహ వంటి శక్తులను జోడించి ఒక అనుభవాన్ని పాఠకుడు కేవలం అర్థం చేసుకునేలా కాకుండా అనుభవించేలా చేయడమే కవిత్వం. గద్యం ఒక విషయాన్ని వివరిస్తుంది, కవిత్వం అదే విషయాన్ని అనుభూతిగా మారుస్తుంది. ఉదాహరణకు, చెట్టు నుండి ఒక ఆకు పడింది అనేది సమాచారం. ఆ ఆకు పడుతుండగా చెట్టు తన వయసు విన్నది అనేది కవిత్వం. ఇక్కడ సంఘటన ఒకటే అయినా దాన్ని చూసే దృష్టి మారుతుంది. అసలు కవిత్వం ఎందుకు? మనిషి జీవితంలో ప్రతి అనుభూతిని సాధారణ మాటలతో చెప్పలేం. ప్రేమ, దుఃఖం, ఆశ, భయం, జ్ఞాపకం, ఒంటరితనం, విస్మయం వంటి భావాలు తరచుగా భాషను మించిపోతాయి. అలాంటి సందర్భాల్లో కవిత్వం ధాటికి రూపాన్ని ఇస్తుంది. కవిత్వం బాధను తొలగించదు, దానికి అర్థాన్ని ఇస్తుంది. ఆనందాన్ని పెంచదు, దాన్ని చిరస్థాయిగా గుర్తించుకునే జ్ఞాపకంగా మారుస్తుంది. అది సమాధానాలను మాత్రమే ఇవ్వదు, కొత్త ప్రశ్నలను కూడా పుట్టిస్తుంది. అందుకే కవిత్వం ఆలోచనలను విస్తరింపజేస్తుంది, ఊహను మేల్కొల్పుతుంది, మనిషిని తనతో తాను ఎదురెదురుగా నిలబెడుతుంది. ఒక శాస్త్రవేత్త వర్షం ఎలా కురుస్తుందో వివరిస్తాడు. ఒక కవి మాత్రం వర్షం కురిసిన తరువాత మనిషి హృదయం ఎందుకు మారుతుందో చూపిస్తాడు. ఇద్దరూ సత్యాన్నే చెబుతారు, కాని ఒకరు కారణాన్ని వివరిస్తే మరొకరు అనుభూతిని వెలిగిస్తారు. ఇదే గమ్మత్తు. లఘు కవితలు లక్ష్య సాధనకు క్రమానుసారంగా జరిగే కార్యశ్రేణియే ప్రక్రియ. సాహిత్యంలో ఒక రచన నిర్మితమయ్యే ప్రత్యేక రూపాన్ని కూడా ప్రక్రియ అంటాము. కవిత, కథ, నవల, నాటకం, వ్యాసం, శతకం, పద్యం మొదలైనవి సాహిత్య ప్రక్రియలు. నేను ఈరోజు ప్రక్రియలను పరిచయం చేయబోతున్నాను. మరో విధంగా చెప్పాలంటే అది నా పరిచయము, కవుల పరిచయము. నేడు కవన సమూహాలలో విరివిగా విరబూస్తున్న సౌగంధిక సుమాలు నూతన ప్రక్రియలు, అనేకానేకం వినూత్న రీతిన సాగుతున్న ప్రక్రియలపై నా సమీక్ష కొనసాగనున్నది. ప్రక్రియలలో ముందుగా పంచపది ప్రక్రియల గురించి సమీక్షిస్తున్నాను. కావ్య కళానిధి, వాగ్దేవి వరపుత్రుడు, అక్షరాలకు అమృతత్వం ప్రసాదించిన కవికుల చూడామణి, పంచపదుల రూపకర్త మాన్యులు శ్రీ కాటేగారు పాండురంగ విఠల్ గారు, వీరు 10,000 పైచీలకు పంచపదులను, 80,000 పైచీలకు కవిత్వాన్ని అందించిన మహనీయులు. వీరి పంచపది కవనవేదిక వర్ధమాన కవులకు ఓ కార్యశాల. పంచపది ప్రక్రియలన్నీ అక్షర నియమం, అంత్యానుప్రాస, కవినామ ముద్ర, భావ సమన్వయంతో విరాజిల్లే కవనరాజములు పంచపది, బాల పంచపది, పంచాక్షరీ పంచపది, సప్తవర్ణ సింగిడి కవనవేదికల ద్వారా కవులను తీర్చిదిద్దుతూ నిత్యం కవితలను రచింపజేస్తూ పంచపది కవిరత్న బిరుదులతో సత్కరిస్తూ వారం వారం ఒక కవికి సన్మానం చేస్తూ అధికారికంగా ధృవీకరణ పత్రంతో కవి సమ్మేళనం చేస్తున్నారు. ఈ వేదిక నన్ను కవిగా, శతాధిక కవిగా పంచపది కవిరత్న బిరుదుతో సత్కరించినందుకు గర్వపడుతున్నాను. విఠల్ గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉదాహరణకు నా పంచపది

మనిషికి మనిషికి మధ్య ఉండాలి మంచితనము. ఐకమత్యంగా ఉంటేనే సమాజం శాంతిమయము, మానవత్వంతోనే కుటుంబం అవుతోంది సుఖమయము, ప్రేమతో చిగురించే జీవితమవును కాంతిమయము, అసూయాద్వేషం లేకుంటే దేశమవుతోంది కీర్తిమయం పద్మ. రెండవ ప్రక్రియ సప్తపదులు. అక్షరాలకు ఆత్మను అద్దిన అమృత శిల్పి, తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు, నూతన ప్రక్రియ ఆవిష్కర్త, బహుగ్రంథకర్త, సాహితీ స్రష్ట సుధామాగారు. ఆయన జాతీయ కవిగా, వక్తగా, ప్రబంధ ప్రహేళికల నిర్మాతగా, రేడియో వాడిగా, వ్యాఖ్యాత, సమీక్షకులు, విశ్లేషకులు. ఆయన కలం అగ్నిసుధలు కురిపిస్తూ ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డును, కలహంసి అవార్డులను పలు సంస్థలలో సత్కారాలు పురస్కారాలు పొందేలా చేసింది. సాహితీ జగత్తులో ఆయన సేవలు అమోఘం, ఆయన ఆణిముత్యం. ఆయన మానస పుత్రికే ఈ సప్తపదులు. ఏడు పదాల చిన్న నిర్మాణంలో సప్త సముద్రాలంత భావగాంభీర్యాన్ని నింపిన భావబ్రహ్మ సుధామ. జీవిత సత్యాల ఆవిష్కరణం, సామాజిక బ్రతుకు ఘటనల వ్యాఖ్యానాలతో నవీన, సప్తశతి, 700 సప్తపదులతో వివిధ కవులు రాసినవి సంకలనాలుగా వెలువడ్డాయి. అందులో నా సప్తపదులు ఉండడం విశేషం, నాకు సంతోషం. సప్తశతిలో 2వ సప్తపది నాది కావడం మహావిశేషం. జీవాలు భావాలు, మరణమే లేని ఇంటి నుండి తేలేము గుప్పెడు ఆవాలు, ఓసారి చూడండి అంతే అనే వాట్సప్ ప్రసార సంచిక ద్వారా ఆకర్షితురాలినై 302 సప్తపదులతో సప్తపద పద్మాలు పేరిట కవితా సంపుటి వెలువడినది. నా ఈ కవితా సంపుటి నా తొలి పేటికగా అభివర్ణించారు సప్తపదికి మరో మూలస్తంభమైన రావిశాస్త్రి సాహితీ పురస్కార గ్రహీత, పదచిత్ర రామాయణ గ్రంథకర్త, మానవీయ విలువలను, సామాజిక స్పృహ, జీవిత సత్యాలను హృదయంగా చిత్రించే కథకుడు, సాహిత్యానికి చిరునామా, అక్షర రవళితో పాఠక హృదయాలను పరవశింపజేస్తూ సాహితీ జగత్తున విహరిస్తున్న మూర్తి మన విహారీ గారు. నా సప్తపదులకు మెరుగులు దిద్ది సభకులు అద్దిన స్నేహశీలి. నా పదం సామాజిక దృక్పథం అని దానికి నిదర్శనమే నా సప్తపదులు అన్నారాయన. నా కృషికి ఫలితం తక్కినదని సంతోషించాను. సప్తపది ముందు మాటగా సప్త పద్మాల పేరిట నా సప్తపది ప్రస్తావన. మదీ గది జ్ఞాపకాల ప్రవాహంలో ప్రవహించే మనిషి నది ఈ సప్తపది. నిజంగానే సుధామాగారి మదిగదిలో ఓ జ్ఞాపకం తరగలెత్తిస్తుందట. అదే కరోనా కాలం 2021 మార్చి 18 భయద వాతావరణం నుండి మరల్చడానికి వాట్సప్ వేదికగా ఓసారి చూడండి అంతే పేరున సమూహం ప్రారంభం 2023 ఏప్రిల్ 7 లఘు కవిత రూపుదిద్దుకుంది. 116 పేరిట తొలి సప్తపది విహారీ గారు కవితా సంపుటి వెలువడినది. నేను ఆ సమూహంలోకి ఓసారి తొంగిచూశాను. 302 సప్తపదులు రాశాను. తొలి కవితా సంపుటి రవీంద్రభారతి వేదికగా పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పురిటిలోనే నా పుస్తకాన్ని అందుకొని ఇనాక్ గారి ప్రశంస మరువలేనిది, మరుపురానిది. స్త్రీ మేస్త్రీ, గాడి తప్పిన భర్త జీవితానికి చేస్తుంది ఈ స్త్రీ. ఈ అమ్మాయి గాడి తప్పిన భర్త జీవితానికి స్త్రీ చేయాలని చురక వేసింది అని చమత్కరించడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. నా పుస్తకంలో ముందు మాటగా సుధామాగారు మాటలు, నా సప్తపదులు. కళం గళం పీడిత తాడిత జననాడిని తట్టే బలం, కేరింతలు తుళ్ళింతలు పసిదేహాలపై ఉగ్రమూకల పంజా, వనం జనం పరులకు ఉపకారం చేయడంలో ముందుండాలి మనం, శ్రీకారం ఆకారం బాలరాముడి ప్రాణ ప్రతిష్టతో హిందువుల కలసాకారం. ఇలా ఉదహరించుకుంటూ పోతే పద్మగారి సప్తపదులు భావపద్మాలు పలు రేకులుగా విచ్చుకుంటాయి అని ఈ సంపుటి పాఠక జనాదరణ పొందాలి అని అభినందించిన సుధామాగారికి నా ధన్యవాదాలు. చైతన్య పదంలో సప్తపదుల గమనం పేరిట విహారీ గారు, పెద్దలు నా సప్తపదులు నియమోల్లంఘన లేకుండా కవితాత్మని మెరిపింపజేస్తున్నాయన్నారు. ఉచితం అనుచితం సోమరితనానికి నిలువెత్తు సంతకంగా పథకాల సంకుచితం ఈ సప్తపది 100 రూపాయలు బహుమతిగా గెలుచుకున్నాను. ఏ శశబిషలు లేకుండా చెప్పావని ప్రశంసలు అందుకున్నాను. వాడలు మేడలు ఎవరికి వారు ముఖపరిచయం లేని నీడలు, సరుకులు బెరుకులు వ్యాపారంగా ధరలు సామాన్యునికి అందకుండా ఉరుకులు, స్థితి గతి పరిస్థితి ప్రతిఫలించిన చక్కటి కవితలు అన్నారు. వ్యాపకాలు రూపకాలు ఆత్మీయులు అభిమానులు గుర్తుండే తీయని జ్ఞాపకాలు, అనుమానం అవమానం మనిషి మనసును నిరంతరం గాయపరిచే దురభిమానం, పద్మగారి వ్యక్తిత్వం వికాస వాంఛనీయతతో

0: స్పష్టంగా పారదర్శకమవుతుందని అన్నారు విహారి గారు. రామడుగు వెంకటేశ్వర శర్మ గారు ముందు మాటలో 116 అణాల లాంటి నిర్వచనమని అభినందించిన సప్తపది, మధులు గదులు సాహితీ క్షేత్రంలో పచ్చదనం పండించేవి సప్తపదులు, వాసము హాసము భర్తచింతన జీవనము అరణ్యవాసమైనా అది రాణ్నివాసము, చివరి సప్తపదిగా భారతీయ మహిళా స్థానాన్ని చాటిన సప్తపదిగా అభివర్ణించారు రామడుగు వెంకటేశ్వర శర్మ గారు. మొత్తం మీద పద్మగారి సప్తపదులన్నీ లోకబాంధవాలే అన్నారు రామడుగు వారు. అడుగులే మడుగులే సప్తపది పద్మాలు అభిరామడుగులే సంక్రాంతి క్రొమ్మడుగులే అని తన స్వీయ సప్తపదితో నా సప్తపదులను కొనియాడిన శర్మగారికి అభినందనలు, సాహితీ చందనములు. అవధానుల జగన్నాథరావు గారి వారికి నచ్చిన సప్తపది ఓపిక దీపిక, చేజారిన బాల్యం ఒక మరుపురాని జ్ఞాపిక అన్నారు. అందులో మనిషిలోని ఓపిక కరదీపిక లాంటిదని నా సప్తపదులను అభినందించారు. రావూరి నరేష్ గారి మాటల్లో కళం గళం ఈ ఒక్క సప్తపది చాలదా, కవయిత్రి కోరికను బాధ్యతను తెలియజేయడానికి ప్రతి కవికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది లఘు కవిత అని కొనియాడారు. సన్నివేశం సమావేశం దారి తప్పిన మనసుకు ఉండకూడదు ఆవేశం, ఆవేశం అనర్థాలకు మూలం. సన్నివేశమైనా సమావేశమైనా మనసుని అదుపులో ఉంచుకోవాలి, ఆవేశం పనికిరాదన్న విషయం చాలా బాగా చెప్పారు అన్నారు. పద్యం నేపథ్యం నిలకడలేని ప్రేమబంధం ఎప్పటికైనా విడిపోవడం తథ్యమని, సమాజంలోని నిలకడలేని బంధాలను ఎత్తిచూపే దార్శనికతకు ఉదాహరణ అని విశ్వేశ్వర శర్మ గారి ప్రశంస. చివరిగా బొల్లిముంత వెంకటరమణ గారి ప్రక్రియ త్రిటిన, ఇంకిపోతున్నాయి కన్నీళ్లు, మాట్లాడుకునే సమయం లేని దూరం, వికారపు ఆలోచనల రోగం, భయంతో మొదలైన రోగం, పోటీతత్వంతో రాజీపడిన కన్నీళ్లు, అమ్మకానికి పెట్టిన జీవిత ప్రయాణం దూరం, నగర సంబంధాలకు మధ్య సైంధవ దూరం, హద్దులు దాటుతున్న ఆడంబరాల రోగం, మనిషిననే సంగతి స్పందన మాపే కన్నీళ్లు, కన్నీళ్లు తడిలేని కళ్లకు దూరం భారం, మనసు తీరంలో వైరాగ్య రోగం, దీనికి నా త్రిటిన ఒంటరితనం, ఆశాంతం ఇంకిపోయింది వెలుగు, నేలంతా ముసురుకుంది చీకటి, గదిలో ఒంటరితనం నిండిన దుప్పటి, ఆకాశంలో చుక్కల దుప్పటి, నేలపై మిణుకు మిణుకుమనే వెలుగు, ప్రేమ తెరల మధ్య అనుమానంతో అల్లుకున్న చీకటి, వీధి దీపాలను అలుముకోలేని చీకటి, వెచ్చని రాత్రి నన్నల్లుకున్న దుప్పటి, కలలు చెరిపేసిన ఉదయం విప్పిన వెలుగు, ఇంకిపోయిన వెలుగుతో ముసిరిన చీకటి, నన్నల్లుకున్న దుప్పటి.
1: మీరింతవరకు సప్తపదుల ప్రక్రియ శ్రీమతి యాచవరపు పద్మగారి ప్రసంగం విన్నారు.
2: ఈనాటి రచనా కుసుమాలు కార్యక్రమాన్ని మీకు అందించిన వారు పంచపది కవణవేదిక హైదరాబాద్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి, మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ, టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
6: శ్రీ భూష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ కొత్తగూడెం,
7: డాక్టర్ అజ్మీరా వెంకన్న ఎండి జనరల్ మెడిసిన్,
6: డాక్టర్ ఏ భూషారాణి బీడీఎస్ డెంటల్ సర్జన్,
7: డాక్టర్ సాగరిక కట్ట స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు,
6: డాక్టర్ బి విజయ్ కుమార్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
7: డాక్టర్ పి సురీష్ కుమార్ అనిస్థీషియాలజిస్ట్ గారులచే నాణ్యమైన వైద్యం అందించబడును.
6: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ వెంటిలేషన్ సౌకర్యంతో 24 గంటలు ల్యాబ్ మరియు ఫార్మసీ సౌకర్యం కలదు.
7: శ్రీ ఉషా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్, ఓల్డ్ బస్ డిపో, సాయినగర్, కొత్తగూడెం.

0: ನಿರ್ವಹಣ ಶ್ರೀ ಕೊಲಿಪಾಕ ಶಂಕರರಾವ್, ವ್ಯಾಖ್ಯಾನ ಶ್ರೀ ಸೊಂಗ ಶ್ಯಾಮ್ಪ್ರಸಾದ್, ಶ್ರೀಮತಿ ಬಿಶ್ರುತಿ ಬಿನಂಡಿ, ಕೆರೀರ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಪ್ರೋಗ್ರಾಂ ವಿಜಯ ಪಂಥಂ.
1: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్దమైంది. తాజాగా రాష్ట ప్రభుత్వం పోలీస్ విభాగం, అగ్నిమాపక శాఖ, జైళ్లు, జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఫైర్ ఫైటర్, వార్డెన్ తదితర పోస్టులు ఉన్నాయి. దీంతో త్వరలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. యువత ఇప్పటినుంచే ప్రిపరేషన్పై దృష్టి సారిస్తే ఎంపిక ప్రక్రియలో సత్తా చాటి పోలీస్ ఉద్యోగాలు దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీస్ ఉద్యోగాలు, నియామక ప్రక్రియ, అభ్యర్థులు అనుసరించవలసిన ప్రిపరేషన్ ప్రణాళిక విశ్లేషణే ఈనాటి విజయపదం.
2: శాఖల వారీగా పోస్టుల వివరాలు చూస్తే, పోలీస్ డిపార్ట్మెంట్ లో సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ 148 పోస్టులు, రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ సంబంధించి 14 పోస్టులు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ టీజీఎస్పీ 12 పోస్టులు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్సీపీఎల్ 3 పోస్టులు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎఫ్పిబి 23 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3697 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ ఆర్మడ్ రిజర్వ్ 1052 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్సీపీఎల్ 24 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓ 20 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ మెకానికల్ పీటీఓ 7 పోస్టులు, అలాగే అగ్నిమాపక శాఖ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39 పోస్టులు, ఫైర్ ఫైటర్ 751 పోస్టులు ఉన్నాయి. జైళ్ల శాఖ విషయానికి వస్తే, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు గాను 44 ఖాళీలు, 1380 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
1: గత ఎంపిక ప్రక్రియను పరిశీలిస్తే తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మొత్తం 3 దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇందులో ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, చివరగా ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటాయి. త్వరలో వెలువడే నోటిఫికేషన్ నియామక ప్రక్రియ కూడా ఇదే. మరో 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కట్ ఆఫ్ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు ఉంటాయి.
2: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో అభ్యర్థులకు పరుగు పోటీ నిర్వహిస్తారు. పురుష అభ్యర్థులు 1600 మీటర్ల దూరాన్ని 7:15 సమయంలో, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల దూరాన్ని 5:20 సమయంలో చేరుకోవాల్సి ఉంటుంది. పరుగు పందెం పోటీ ముగిసిన తరువాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశిత శారీరక ప్రమాణాలు పేర్కొంటారు. దానికి అనుగుణంగా ఉన్నవారికి తదుపరి దశలో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఫిజికల్ ఈవెంట్స్ లో భాగంగా పురుష అభ్యర్థులు 4 మీటర్ల లాంగ్ జంప్, మహిళా అభ్యర్థులు 2.5 మీటర్ల లాంగ్ జంప్ లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. అదేవిధంగా పురుష అభ్యర్థులు 7.26 కిలోల షార్ట్ పుట్ ను 6 మీటర్ల దూరానికి, మహిళా అభ్యర్థులు 4 కిలోల షార్ట్ పుట్ ను 4 మీటర్ల దూరానికి విసరాల్సి ఉంటుంది.
1: ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ రాత పరీక్ష, పిఈటి, పిఎంటీలలో నెగ్గిన వారికి చివరగా మెయిన్ ఎగ్జామినేషన్ పేరుతో మరో రాత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 4 పేపర్లుగా ఈ పరీక్ష ఉంటుంది. పేపర్ 1 ను ఇంగ్లీష్ సబ్జెక్టుపై 2 విభాగాలుగా నిర్వహిస్తారు. పార్ట్ ఏలో 25 ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. పార్ట్ బిలో 75 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇక పేపర్ 2 ను తెలుగు, ఉర్దూ సబ్జెక్టులో నిర్వహిస్తారు. ఇందులో కూడా పార్ట్ ఏలో 25 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉండగా 75 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. పేపర్ 3 ను అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. ఇక పేపర్ 4 జనరల్ స్టడీస్ నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు.
2: కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ కూడా ప్రిలిమినరీ, పిఈటి, పిఎంటి, ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ దశలుగా ఉంటుంది. ప్రిలిమినరీ రాత పరీక్షను 200 మార్కులకు, జనరల్ స్టడీస్ తో అర్థమెటిక్, ఇంగ్లీష్, జనరల్ సైన్స్, ఇండియన్ హిస్టరీ, కల్చర్, నేషనల్ మూవ్మెంట్, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట ప్రాధాన్యత అంశాలతో నిర్వహిస్తారు. పీఈటి, పిఎంటి పరీక్షలు 2 దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు ఎస్ఐ పోస్టులు మాదిరిగానే ఉంటాయి. కానిస్టేబుల్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ లోని అంశాలతోనే 200 మార్కులకు నిర్వహిస్తారు. అయితే ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ లో ప్రశ్నల కాఠిన్యత స్థాయి కొంత ఎక్కువగా ఉంటుందని గుర్తించాలి.
1: ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల రాత పరీక్షలో విజయం సాధించాలంటే అభ్యర్థులు ఇప్పటి నుంచే నిర్దిష్ట వ్యూహం

0: తో అడుగులు వేయాలి. ముందుగా సిలబస్లోని ఆయా అంశాలను బేరేజీ వేసుకుని వాటికి లభించే వేటేజీపై అంచనాకి రావాలి. గత ప్రశ్నాపత్రాలను పరిశీలించడం ఉపయుక్తంగా ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్ రెండు పోస్టులకు పోటీపడేవారు రెండు పరీక్షల్లో ఉమ్మడిగా ఉన్న అంశాలను, ప్రత్యేకంగా ఉన్న అంశాలను గుర్తించి దానికి అనుగుణంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి.
1: అభ్యర్థులు కాన్సెప్ట్స్ పై అవగాహన ఏర్పరచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. గత ప్రశ్నాపత్రాలను పరిగణనలోకి తీసుకుంటే ఇండైరెక్ట్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. దీంతో కాన్సెప్ట్లపై పట్టు సాధించడం ద్వారా ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు రివిజన్ చేసుకునే విధంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. రీజనింగ్ అర్థమెటిక్కు సంబంధించి ముఖ్యమైన పాయింట్లను, సూత్రాలను షార్ట్ కట్ మెథడ్స్ లో నోట్స్ రాసుకుంటే తుదిదశ రివిజన్ సులభంగా ఉంటుంది.
0: హిస్టరీలో భారత చరిత్రకు సంబంధించి ముఖ్యమైన ఘట్టాలు, చరిత్ర గతిని మార్చిన సంఘటనలు, భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన ఘట్టాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. జాగ్రఫీ విషయంలో భారత భౌగోళిక స్వరూపం, సహజ వనరులు, నదులు, సముద్ర తీర ప్రాంతాలు, అడవులు,

0: సూత్రాలను షార్ట్ కట్ మెథడ్స్ లో నోట్స్ రాసుకుంటే తుది దశ రివిజన్ సులభంగా ఉంటుంది.
1: హిస్టరీలో భారత చరిత్రకు సంబంధించి ముఖ్యమైన ఘట్టాలు, చరిత్ర గతిని మార్చిన సంఘటనలు, భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన ఘట్టాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. జాగ్రఫీ విషయంలో భారత భౌగోళిక స్వరూపం, సహజ వనరులు, నదులు, సముద్ర తీర ప్రాంతాలు, అడవులు, పంటలు, సాగు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎకానమీకి సంబంధించి కోర్ ఎకానమీ అంశాలతో పాటు సమకాలీన అంశాలు, దేశ ఆర్థిక రంగంలో అమలవుతున్న కొత్త విధానాలపై స్పష్టత ఏర్పరచుకోవాలి.
0: పాలిటిక్స్ సంబంధించి రాజ్యాంగం, రాజ్యాంగ రూపకర్తలు, రాజ్యాంగంలోని ముఖ్యమైన అధికరణలు వంటి వాటితో పాటు తాజా రాజ్యాంగ సవరణలు, వాటి ఉద్దేశం, ప్రభావం వంటి అంశాలు తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్ విషయంలో జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న తాజా పరిణామాలు, క్రీడలు, విజేతలు, సదస్సులు, సమావేశాలు, తీర్మానాలు తదితర విషయాలను గురించి పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాలి. అదేవిధంగా జాతీయ భద్రతకు సంబంధించి ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
1: అర్థమెటిక్లోని ముఖ్యాంశాలుగా భావించే సగటులు, కాసాగు, గాసాబా, సంఖ్యలు, వర్గ మూలాలు, ఘన మూలాలు, నిష్పత్తులు, భాగస్వామ్యం, వయస్సులు, శాతాలు, లాభ నష్టాలు, చక్రవడ్డీ, సరళ వడ్డీ, కాలం, దూరం, కాలం, పని వంటి వాటిపై పట్టు సాధించాలి. అదేవిధంగా మ్యాథమెటిక్స్లోని ప్రాథమిక అంశాలపై కూడా అవగాహన ఏర్పరచుకోవాలి. జాగ్రఫీ, ట్రిగ్నోమెట్రీ, మ్యాట్రిసెస్, సెట్స్, రిలేషన్స్ ను ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయాలి.
0: ఇక రీజనింగ్ విషయంలో కాసింత విశ్లేషణాత్మక దృక్పథంతో వ్యవహరిస్తే మంచి మార్కులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. రీజనింగ్ విభాగంలో నంబర్ సిరీస్, మిస్సింగ్ నంబర్స్, కోడింగ్, డీకోడింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్స్ వంటి వాటిపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. వెన్ డయాగ్రామ్స్, అసెంప్షన్ అండ్ రీజన్, ఆర్గ్యుమెంట్, డేటా సఫిషియన్సీ విభాగాల్లో పట్టుతో వెర్బల్ రీజనింగ్ లో రాణించే అవకాశం ఉంది. ఆడ్మన్ అవుట్, డైస్ అండ్ క్యూబ్స్, వెన్ డయాగ్రామ్స్ పై పట్టుతో నాన్ వెర్బల్ రీజనింగ్ లో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నైపుణ్యం లభిస్తుంది.
1: ఈ రెండు పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ప్రిపరేషన్ సాగించే సమయంలో పదవ తరగతి, బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో పుస్తకాలతో తమ ప్రిపరేషన్ ప్రారంభించాలి. దీనివల్ల అభ్యర్థులకు ముందుగా ఆయా అంశాల ప్రాథమిక భావనలపై అవగాహన లభిస్తుంది. వాటి ఆధారంగా అన్వయ దృక్పథంతో సమకాలీన సమ్మిళితంగా ఉండే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తోంది. అదేవిధంగా కోర్ అంశాలు ఎక్కువగా ఉండే సైన్స్, మ్యాథమెటిక్స్ విషయంలో ఈ విధానం ఎంతో ఉపకరిస్తోంది.
0: ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 గంటలు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. పరీక్షకు 15 రోజుల ముందు వరకు పూర్తిగా ప్రిపరేషన్కే కేటాయించాలి. ఆ తర్వాత సమయంలో రివిజన్ కు కేటాయించాలి. అదేవిధంగా ప్రిపరేషన్ సమయంలోనే వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ టెస్టులకు హాజరు కావాలి. దీనివల్ల తమ సామర్థ్యాలను అంచనా వేసుకుని ప్రిపరేషన్ కోణంలో ఎలా ముందుకు సాగాలనే తీరుపై స్పష్టత లభిస్తుంది.
1: పోలీస్ ఉద్యోగం అనేది ఒక వృత్తి కాదు, సమాజానికి చేసే ఒక గొప్ప సేవ. కాబట్టి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి రాత పరీక్షలో, దేహదారుఢ్య పరీక్షలో విజయాన్ని సాధించి ఉద్యోగాన్ని కైవసం చేసుకోండి. ఇదే ఈనాటి విజయపదం.
2: మీరింతవరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపదం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి బిశ్రుతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈరోజు వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధుల చట్టం గురించి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ రాజేందర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి గద్దే చంద్రకాంత.
6: సార్ నమస్తే అండి. ఈరోజు వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వయోవృద్ధులకంటూ ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ఏర్పాటు చేశారు. అసలు ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడంలో గల ఉద్దేశం ఏంటి, మరి వివరాలు తెలియజేస్తారా సార్?

0: సిచ్యువేషన్ ఉందమ్మా. ఎవరైతే 60 ఇయర్స్ దాటిన వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారో తమంతటా తాము ఒకవేళ బతకలేని పరిస్థితిలో వాళ్ళ పిల్లల ద్వారా కానివ్వండి, అంటే పిల్లలంటే తను డాక్టర్ ఇద్దరు వస్తారు వాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకునే హక్కును కల్పించడం జరిగింది.
1: సార్, ఈ హక్కును ఉపయోగించుకోవాలి అని అంటే మరి ఏం చేయాలంటారు?
0: ఇద్దరు పేరెంట్స్ మన దగ్గర వచ్చేసరికి కోర్టులో కూడా మెయింటెనెన్స్ అని చెప్పేసి వేసుకోవచ్చు అండి. తర్వాత అలా కాకుండా ఆర్డీఓ ఆఫీస్ లో కూడా వేసుకోవచ్చు. ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ మీద ఛాలెంజ్ చేసుకోవడానికి మన కలెక్టర్ లో కూడా ఉంటుంది ఆప్షన్ అది. తర్వాత మన కోర్టులో కూడా మెయింటెనెన్స్ కింద వేసుకోవచ్చు. దాంట్లో కోర్టులో వేసుకున్నప్పుడు మనం మినిమం వెంటనే అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మినిమం మెయింటెనెన్స్ 10,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫైనాన్షియల్ కెపాసిటీ, పిల్లలు ఎలా ఉంటున్నారు ఏంటి వాళ్ళ యొక్క కెపాసిటీ ఎలా అన్ని చూసుకున్న తర్వాతనే వీళ్ళ పేరెంట్స్ వాళ్ళకి నీడ్ ఏంటి వాళ్ళకి ఎంత అవసరం ఉంటుందని చెప్పేసి చూసుకొని కోర్టు మెయింటెనెన్స్ గ్రాంట్ చేయడం జరుగుతుంది.
1: సార్, చాలా మందిలో ఒక అపోహ ఉంటుందండి, కోర్టు కంటూ వెళ్తే చాలా రోజులు తిరగాల్సి వస్తుంది. మరి ఈ చట్టం గురించి కూడా చాలా మందికి తెలియదు సార్. మరి కోర్టు వరకు వెళ్లకుండా ఆర్డీఓ ఆఫీస్ లో మనము దరఖాస్తు చేసుకోవాలంటే ఆ ప్రొసీజర్ ఒకసారి చెప్తారా సార్?
0: ఆర్డీఓ ఆఫీస్ లో మనం దరఖాస్తు చేసుకోవచ్చమ్మా. దాంట్లో ఎలా అంటే మనకు అడ్వకేట్ వాళ్ళకి పర్మిట్ చేయదు. అడ్వకేట్ వాళ్ళకి పర్మిట్ చేస్తే ఏంటంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అడ్వకేట్ కి అక్కడ అలో చేయరు. మా పారాలీగల్ వాలంటీర్స్ ఉంటారు, ఫ్రీ సర్వీస్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ ద్వారా మనకు అప్లికేషన్ డ్రాఫ్టింగ్ చేసుకుని అక్కడ ఆర్డీఓ ఆఫీస్ లో మనం ఫైల్ చేసేస్తే సరిపోతుంది. అడ్వకేట్ ను పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మా పారాలీగల్ వాళ్ళ హెల్ప్ తీసుకుని అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది అది.
1: సార్, అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆర్డీఓ గారి ఆఫీస్ లో మరి ఏం జరుగుతుంది సార్? అంటే వీళ్ళు వృద్ధులు కదా.
0: అవునమ్మా, అదే మన అదర్ సైడ్ వాళ్ళకు నోటీస్ పంపించి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి నోటీస్ పంపించడం జరుగుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళది విన్న ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత కౌంటర్ వేసుకున్న తర్వాత ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత ఆర్డర్ పాస్ చేస్తారు ఆర్డీఓ గారు. ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ ను ఒబే చేయవలసి వస్తుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే పిల్లలు ఏం చేస్తున్నారు అంటే కొన్ని ప్రాపర్టీస్ తీసుకుంటున్నారు పేరెంట్స్ వాళ్ళ దగ్గర. వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీ తీసుకుంటున్నారు. ఏ కండిషన్ లో అంటే మేము చూసుకుంటాము. అంటే మినిమం నీడ్స్ ఏముంటాయండి, మనకు ఉండడానికి ఒక ఇల్లు, తర్వాత తినడానికి ఫుడ్, వేసుకోవడానికి బట్టలు, తర్వాత మెడికల్ నీడ్స్ అనేది మినిమం ఉంటాయి. ఆ మినిమం నీడ్స్ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళ మీద ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో వాళ్ళు గిఫ్ట్ డీడ్ కానీ లేకపోతే వీల్ డీడ్ కానీ రాసుకోవడం జరుగుతుంది. అది కొనుగోలు తర్వాత ఏమైతుందంటే కొన్ని డిఫరెంట్ రీజన్ వల్ల వాళ్ళు అంటే పిల్లలు సరిగా చూసుకోకపోవడం వల్ల ఈ పేరెంట్స్ చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అదే ఉంది. మన అలాంటి పేరెంట్స్ వాళ్ళు వచ్చి ఏదైతే డాక్యుమెంట్ పిల్లల మీద ఎగ్జిక్యూట్ చేశారో అది మనకు క్యాన్సిల్ చేసుకోవడానికి ఆర్డీఓ ఆఫీస్ లో పెట్టుకుంటే సరిపోతుందమ్మా.
1: మంచి సార్. అంటే ఇప్పుడు పిల్లలు ముందుగా తల్లిదండ్రుల ఆస్తి రాపించుకున్నట్లయితే వాళ్ళు చూడకుండా కొద్ది కాలం తర్వాత వాళ్ళు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి చూడకపోయినట్లయితే తిరిగి వీళ్ళ ఆస్తిని మళ్ళీ తల్లిదండ్రుల పేరు మీద చేపించుకునే అవకాశం ఉంది. సార్, చాలా మంది తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారంటే పిల్లలు ఉద్యోగస్తులైతేనే ఈ మెయింటెనెన్స్ తీసుకోవాలా అని అనుకుంటూ ఉంటున్నారు.
0: చిల్డ్రన్స్ అంటే తను కానీ డాక్టర్ కానీ ఇద్దరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిందే. ఇక వాళ్ళకి ఎర్నింగ్ ఉందా లేదా అని చెప్పేసి కాదు, జాబ్ చేస్తున్నారా చేయట్లేదు అనేది కాదు. వాళ్ళ కూడా స్తోమత ఎంత ఉందో. ఇప్పుడు ఏమి చేయని ఒక వ్యక్తి దగ్గర 10,000 20,000 తీసుకోవడం అంటే అసంభవం, అది ఇంపాసిబుల్. అది మినిమం నీడ్స్ అంటే ఒక వ్యక్తి మినిమం ఎంత 4,000 10,000 అయినా సంపాదించాడు కదా తను ఒక వ్యక్తి నెలకి. విలేజ్ లో ఉన్న రోజు కూలు వేరే 800 అయినా వస్తాయి, 800 1,000 రూపాయలు వస్తాయి. అంటే నెలకు ఒక 30,000 చూసుకున్నా. సో దాంట్లో వీళ్ళు అడిగేది ఎంత 3,000 4,000 5,000 వరకు అడుగుతారు. కాబట్టి ఈ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరే కాకుండా వేరే పిల్లల మీ దగ్గర కూడా తీసుకోవచ్చు. అలా కాకుండా మనకు స్టెప్ మదర్ అంటే తవతి తల్లి ఉంటుంది కదా, తవతి తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా నుంచి కూడా మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. తన పేరెంట్స్ అంటే ఎవరెవరు వస్తారంటే స్టెప్ మదర్ కూడా వస్తారమ్మా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ బతికిన్నప్పుడు ఫాదర్ ఎవరైనా చేసుకున్నారు అనుకో,
1: ఓకే,
0: ఆవిడ వీళ్ళకి సవతి తల్లి అవుతుంది. ఆమెకి పిల్లలు ఏముండరు కాబట్టి వీళ్ళిద్దరు ఏమైనా చనిపోయారనుకో, ఆమె సవతి తల్లి కూడా మెయింటెనెన్స్ అడిగే రైట్ ఉంటుంది. పేరెంట్స్ కిందనే వస్తుంది ఆమె కూడా, పేరెంట్స్ కిందనే వస్తుంది ఆమె. అలా చేస్తున్న వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళ దగ్గర కూడా

0: అనేసి అడిగే రైట్ అనేది వీళ్ళ పేరెంట్స్ ఉంటుంది
1: సార్. అంటే మా అమ్మ కాదు కదా మేము ఇవ్వలేము అనడానికి వీల్లేదు?
0: లేదు, ఆమెకు పిల్లలు ఉండకూడదు. స్టెప్ మదర్ అంటే చవితి తల్లి, ఆమెకు నేను ఇవ్వనని చెప్పేసి రిఫ్యూజ్ చేసే రైట్ వీళ్ళకి లేదు. తీసుకున్న వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు కదమ్మా, వాళ్ళు కూడా తీసుకోవచ్చు.
1: సార్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక తల్లిదండ్రికి ఇద్దరు కొడుకులు ఉద్యోగం చేస్తున్నారనుకోండి, నేను చూడాలా అనే ఉద్దేశం చాలా మందిలో ఉంటుంది, మరి అలాంటి వారికి ఎటువంటి అవకాశం ఉంటుంది సార్?
0: లేదమ్మా, ఇప్పుడు ఇద్దరిని పార్టీ చేయాలి, ఇద్దరు కొడుకులు ఉన్నారనుకో, ఇద్దరిని పార్టీ చేయాలి. ఇప్పుడు కొడుకులే కాదు, అమ్మాయిలు కూడా చూసుకోవాల్సిందే, బిడ్డలు కూడా చూసుకోవాల్సిందే. ఇప్పుడు జాన ఫ్యామిలీస్ లో మనం చూసుకుంటే అందరూ పిల్లలు జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, అమ్మాయి కానివ్వండి లేకపోతే అబ్బాయి ఇద్దరు జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ పార్టీ చేసేసి సో వాళ్ళు అడగవచ్చు ఇంత మాకు మెయింటెనెన్స్ కావాలంటే. అప్పుడు కోర్ట్ అంటే వాళ్ళ చూసేసి ఎవరి దగ్గర నుంచి ఇంత ఇవ్వాలి, తను పెద్ద కొడుకు ఇంత ఇవ్వాలి, సెకండ్ కొడుకు ఇంత ఇవ్వాలి, డాక్టర్ వచ్చేసరికి ఇంత ఇవ్వాలి అని చెప్పేసి మేము డైరెక్షన్ ఇస్తాం. అది ఆడియో వాళ్ళు ఇవ్వచ్చు లేకపోతే కోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వచ్చు. అలా
1: అంటే వాళ్ళ పిల్లలందరినీ కూర్చోబెడతారు సార్?
0: లేదు, కూర్చోబెట్టడం ఉన్నాం, నోటీస్ పంపిస్తామా. నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళకి కౌంటర్ వేసుకుంటారు, దాంట్లో డీటెయిల్స్ గా రాస్తారు వాళ్ళ ఇన్కమ్ ఎలా ఉంది ఏంటి రాసుకున్న తర్వాత అది ఫైనల్ గా ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ లో కానివ్వండి లేకపోతే మా దగ్గర కోర్టులో కూడా కావచ్చు.
1: సార్ ఎవరైనా పిల్లలు మేము చూడము అని అంటే చట్ట ప్రకారం ఏమైనా వాళ్ళపై చర్యలు తీసుకుంటారా సార్?
0: ఉందమ్మా, మన ఆర్డీఓ ఆఫీస్ లో అయితే సుమోటోగా కేసు కట్టవచ్చు, తీసుకొని మనం ఆర్డర్ పాస్ చేయవచ్చు. ఆర్డీఓ గారు మన దగ్గర అక్కడ 3 మంత్స్ వరకు ఇంప్రెజ్మెంట్ ఉందమ్మా, అది తర్వాత ఫైన్ కూడా ఉంది, రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది సో మా దగ్గర కోర్టులో వచ్చేసరికి ఒకవేళ కట్టని పరిస్థితుల్లో ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా, ఒక 5,000 to 10,000 ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకు వారంటీ ఇచ్చేసి జైలు పంపించడం కూడా జరుగుతుంది. అప్పుడు నెల నెలలు ఉండాలి అక్కడ, జైల్లో నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా కంపల్సరీ కట్టవలసిందే మళ్ళీ.
1: సార్ ఇంకా వయోవృద్ధులకు ఎటువంటి అవకాశాలు కల్పిస్తుంది సార్ చట్టము?
0: మన దగ్గర అయితే కోర్టులో ఈ ప్రాసెస్ ఉంటుంది ఇంత ముందు చెప్పినట్టు, తర్వాత ఆర్డీఓ ఆఫీస్ లో ఒకటి ఉంది, రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకు. కోర్టులో అయితే ఒకళ్ళ మెయింటెనెన్స్ కింద పెట్టుకుంటే వాళ్ళకు దగ్గర డబ్బులు లేకపోతే మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుందమ్మా, ఇక్కడ వచ్చి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే నా దగ్గర అమౌంట్ లేదు, నేను ఒక అడ్వకేట్ ను పెట్టుకుని అడ్వకేట్ ను ఇస్తే నేను మెయింటెనెన్స్ పెట్టుకుంటానని ఎవరైనా అప్రోచ్ అయితే మా దగ్గర వచ్చి వాళ్ళకి మేము ఫ్రీగా ఒక అడ్వకేట్ పెట్టేసి కేసులు పెట్టడం జరుగుతుందమ్మా. సో అలాగనే మన ఆర్డీఓ దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే మా పారాలీగల్ వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసేసి అక్కడ ఫ్రీగా సర్వీస్ చేయడం జరుగుతుందమ్మా. మనకు వాళ్ళకు ఎలాంటి డబ్బులు ఏమి అవసరం లేకుండా కోర్టులో జరిగే ప్రాసెస్ కి అటెండ్ చేసుకోవడానికి మేము ఫ్రీ సర్వీస్ చేస్తాము. ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి ఉంది, అక్కడ ఇవ్వడం జరుగుతుంది.
1: సార్ ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్ లో సార్ ఫీజు లాంటిది చెల్లించడం లాంటిది ఏమైనా ఉంటుందా?
0: పిల్ల కాగితం మీద వైట్ పేపర్ మీద మనకు మొత్తం డీటెయిల్స్ గా రాసి ఇచ్చేస్తే సరిపోతుంది, దాని మీదనే అదర్ సైడ్ నోటీస్ పంపించేసి ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది.
1: సార్ సోషల్ మీడియాలో ఒక వీడియో చూసామండి, ఒక తండ్రి చనిపోతే కూతురు ఎక్కడో ఉండి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్లకు ఫోన్ చేసి తన తండ్రి యొక్క దహన సంస్కారాలు చేయమని అడిగారు, పైగా వీడియో కాల్లో చూపెట్టమని తను అడిగారు సార్. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్లు వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. వీడియోలో తను తండ్రి యొక్క దహన సంస్కారాలు చూస్తూ త్వరగా చేయండి నాకు ఆకలి అవుతుంది అనడము చాలా బాధకరం సార్. అసలు ఇటువంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడదండి. అసలు ఈ వీడియో చూసిన వాళ్లకు కన్నీళ్లనేవి రాకుండా ఉండని వాళ్ళు ఎవరూ ఉండరు. ఈ విషయంపై మీరేం చెప్తారండి?
0: తల్లిదండ్రులు వాళ్ళ రోల్ ఎలా ఉందో మనకు అందరికి తెలుసు మేడం, వాళ్ళు లేకుండా మనం లేదు. కాబట్టి ఫస్ట్ ప్రతి గుర్తులు పెట్టుకోవాలంటే కంపల్సరీ వాళ్ళకు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మన చిన్నప్పటి నుంచి వాళ్ళే చూస్తారు కాబట్టి వాళ్ళు లేని ప్రపంచమే మనము లేము. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు ఏం చేయాలంటే కంపల్సరీ పేరెంట్స్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు చదువులు అని చెప్పేసి ఎక్కడెక్కడో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీలకు వెళ్ళిపోతున్నారు, అక్కడ నుంచి ఇక్కడ కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఎంత సంపాదించినా ఏముంది, చివరికి పోయేది అందరూ అక్కడే కదా.
1: అవును సార్.
0: అది ఆలోచించకుండా డబ్బు డబ్బు అని చెప్పేసి అందరూ వేరే వేరే కంట్రీకి వెళ్ళేసి

0: పేరెంట్స్ వాళ్ళకి ఏ విలేజ్ లో ఇప్పుడు చూస్తున్నామా, అన్ని విలేజ్ లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు 60 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ ఉన్నారు
1: సార్,
0: అలా ఉన్నారు. తర్వాత ఇప్పుడు సిటీలో తీసుకుంటే సిటీ అవుట్స్కర్ట్స్ లో అన్ని కొన్ని కమ్యూనిటీస్ వచ్చేసినాయి. ఈ పెద్దవాళ్ళని సీనియర్ సిటిజన్ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళే పిల్లలు ఎవరు రావట్లేదు, అక్కడి నుంచి అమౌంట్ పంపిస్తున్నారు, వాళ్ళు ఇక్కడ మంత్లీ మంత్లీ పంపిస్తే ఇక్కడ ఉంటే బతుకుతున్నారు. కాబట్టి మన పిల్లలందరూ మనం ఏం చేయాలంటే ఈ అవేర్నెస్ కలిగాలి కంపల్సరీ. పిల్లల పేరెంట్స్ వాళ్ళని చూసుకోవాలని మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి, చూసుకోకపోతే చట్టాలు ఉన్నాయి, దాని కింద మన పనిష్మెంట్ కూడా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు కొన్ని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం అమ్మా. డిజి లీగల్ సర్వీస్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం. మా దగ్గర కొంతమంది వస్తుంటారు, వాళ్ళకు కూడా ఈ లీగల్ అడ్వైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మెయింటెనెన్స్ కూడా ఇప్పిస్తున్నాం అలా.
1: సార్, అవేర్నెస్ కార్యక్రమాలు అంటే ఎలా చేస్తూ ఉంటారు సార్?
0: అంటే అవేర్నెస్ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అని కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయమ్మా, ఓల్డ్ ఏజ్ హోమ్ లో వెళ్ళేసి వాళ్ళకి సంబంధించిన ఎలా ఉందని చెప్పేసి వాళ్ళకు రావాల్సిన గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా, వస్తున్నాయా రావట్లేదని చెప్పేసి చూస్తాం. ఒకటి హెల్త్ కి సంబంధించిన హెల్త్ ఏమైనా మెడికల్ అవసరాలు ఏమైనా ఉన్నాయా, ఎక్కడ వెళ్తున్నారు ఏంటని చెప్పేసి అది కూడా చూస్తాం. మన దగ్గర శ్వేత నగర్ లో ఒకటి హోమ్ ఉంది, అది తర్వాత ఇప్పుడు హేమచంద్రపురం లో అక్కడ ఒక హోమ్ ఉంది అమ్మా, ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. తర్వాత సత్య సాయి అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. అలా కొత్తగూడెంలో ఒక 4-5 ఉన్నాయమ్మా. అంటే ఆత్మాస్ ఎవరు ఉండరు, ఇక అన్నదలు వాళ్ళ పిల్లలు గుట్ల ఎవరుండరు. కొంతమంది పిల్లలు ఉన్నా చూసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, అంత సఫర్ అవుతున్నా గానీ కోర్టుకు రావట్లేదు. మళ్ళీ కోర్టుకు వస్తే పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో కొంతమంది అసలు వద్దులేనండి, ఏదో మేము బతుకుతున్నాం కదా, కోర్టుకు వస్తే ఇంకా ఎందుకులే అని చెప్పేసి, మా పిల్లలు ఇబ్బంది పెడతారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి రావట్లేదు కొంతమంది, చాలా మంది చాలా మా పేరెంట్స్ వాళ్ళు.
1: సార్, మీరు ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్ళినప్పుడు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు మీతో ఎటువంటి అనుభవాలు పంచుకుంటారు సార్?
0: అంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్
1: ఉన్నాయమ్మా,
0: వాళ్ళ ఉండే పద్ధతులు గాని, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అంటే, ఒక్కొక్కసారి మన వాళ్ళ కొడుకులు సరిగా చూసుకోరు. ఒక్కొక్క సందర్భంలో కొంతమంది లేడీస్ ఉంటారు కదా కోడళ్ళు, వాళ్ళు సరిగా చూసుకోరు. కొడుకు చూసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కోడళ్ళు పర్మిట్
1: చేయరు.
0: అలాంటి కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ఇద్దరు కూడా చూసుకోలేని సందర్భాలు ఉన్నాయి అలా. సో వాళ్ళకి కొంతమంది ఇక్కడ శ్వేత నగర్ లో ఒక హోమ్ ఉందమ్మా, పిల్లలు చూసుకోరు కానీ థర్డ్ పర్సన్స్ వాళ్ళు డబ్బులు కట్టేసి చూసుకున్న సందర్భాలు ఉన్నాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకో, ఎవరినో దత్తతనో నేను చూసుకుని మంత్లీ ఇంకా కొంత పంపించేసి వాళ్ళని చూసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలా.
1: విన్నారు కదా, మనల్ని కనిపించిన తల్లిదండ్రులను ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యొద్దండి. వారేదో మన నుంచి ఆస్తులో అంతస్తులో కోరుకోరండి. మనకు దగ్గరగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు. మనం మంచిగా ఉన్నామా లేదా అని మనల్ని చూస్తూ బ్రతికేస్తారండి. ఇటువంటి తల్లిదండ్రులను ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యొద్దండి. ఈ ప్రపంచంలో ఎవరైనా నిస్వార్థంగా మనల్ని ప్రేమిస్తున్నారు అనంటే అది కేవలము తల్లిదండ్రులు మాత్రమే. మంచిదండి, ఈరోజు వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఈరోజు వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధుల చట్టం గురించి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ రాజేందర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి గద్దె చంద్రకాంత. వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ డి మధు గారి సందేశం వింటారు.
3: వయోవృద్ధులు ఎవరైతే 60 ఏళ్ళు పైబడి ఉండి పిల్లల నుంచి నిరాధరణకు మెయింటెనెన్స్ గానీ వెల్ఫేర్ గానీ, వాళ్ళ అనారోగ్యం ఉంటే మందుల సహాయం చేయడంలో గానీ విఫలం, వాళ్ళ లైఫ్ కు భద్రత అభద్రత కల్పిస్తే అటువంటి వాళ్ళ నుంచి రక్షణ కల్పించడానికి సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది 2007 యాక్ట్ అనేది మనకు ఇండియన్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 అనేది మనకు వీళ్ళకు ఉపశమనం కలిగించడానికి చట్టబద్ధంగా ప్రవేశపెట్టడం జరిగింది. దీని ప్రకారం వృద్ధులకు ఒకవేళ ఆఫీస్కి రాని పరిస్థితి ఉంటే కూడా మనం ఆఫీస్ కు కాల్ చేస్తే మా వాళ్ళు వెళ్ళి పిటిషన్ తీసుకుని కూడా వాళ్ళకు తగిన భద్రత కల్పించడానికి కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరియు మా

0: ఆఫీస్ లో గత 2 సంవత్సరాల నుండి కూడా 70 ఫైల్స్ నమోదు చేయడం జరిగింది. కొందరు పిల్లలు వేధించడం వల్ల గాని, వాళ్లకు కుటుంబంకు భద్రత కల్పించడం వల్ల గాని, మెడికల్ సహాయం చేయలేకపోవడం వల్ల గాని, అటువంటి వారికి మేము విచారణ అనంతరము ఆ ఉత్తర్వులు కూడా పిల్లలకు జారీ చేయడం జరిగింది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ జీతం నుండి వృద్ధులకు వాళ్ళ తగిన విధంగా సహాయం చేయడానికి కూడా మేము చట్టబద్ధంగా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఎవరైనా వృద్ధులుంటే అభద్రత భావన ఫీల్ కాకుండా ఈ చట్టాన్ని ఉపయోగించుకొని కార్యాలయంలో ఒక చిన్న కాగితం పేపర్ మీద మాకు ఇట్లా జరుగుతుంది అని రాస్తే చాలు, మేము నోటీసులు ఇచ్చి పిల్లలను విచారించి న్యాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలపడం జరుగుతుంది. ఒకవేళ ఉద్యోగం ఉంటే ఉద్యోగంలో ఉండి వీళ్లకు ప్రపోర్షనేట్ అంటే వాళ్ళ ఖర్చుల రూపంలో ఎంత మంది కొడుకులు ఉంటే ప్రపోర్షనేట్ సమానంగా అందరూ భరించవలసిందిగా ఆర్డర్ ఉత్తర్వు జారీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఉద్యోగం లేని కొడుకు ఉంటే వీళ్ళకున్న ఆస్తులు ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయినాయి, వీళ్ళకే ఉన్నాయా, ఒకవేళ పిల్లల పేరు మీద ఈ వృద్ధుల ఆస్తులు ట్రాన్స్ఫర్ అయితే అట్టి ట్రాన్స్ఫర్ అయిన ఆస్తులను కూడా మళ్ళీ వృద్ధులకు కేటాయించడానికి కూడా మేము విచారణ అనంతరం చర్యలు తీసుకుంటాం మా పరిధిలో లోబడి. అట్లానే నిరుద్యోగి ఉంటే అతనికి వచ్చిన అమౌంట్ లో కూడా మనం ఆర్డర్ ఇచ్చి ఒకవేళ చేయకపోతే మేము కన్సర్న్ SHO పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళ సాయం చేయడానికి సహాయపడాలని కూడా మేము నివేదించడం జరుగుతుంది. ఒకవేళ ఆడ బిడ్డలు ఉంటే వీళ్ళ ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు కాబట్టి ఆ లబ్ధిలో నుండి కూడా వీళ్ళని సాయం చేయడానికి చర్యలు తీసుకుంటాము. నిజంగా అసలు ఎవరు పిల్లలు లేకుంటే మనకి ఇక్కడ ఓల్డ్ ఏమేజ్ ఉన్నాయి, అందులోకి మేము DW వెల్ఫేర్ అధికారి ద్వారా మేము వాళ్ళని ఓల్డ్ ఏమేజ్ లోకు పంపించడానికి చర్యలు తీసుకుంటాం. మేము ప్రతిదీ కూడా ప్రపోర్షనేట్ లానే ఇస్తాం. అంటే ఒక తండ్రికి 3 కుమారులు ఉన్నారు కాబట్టి 3 బాధ్యత అది, వాళ్ళను పోషించవలసిన బాధ్యత అది. ఎందుకంటే ఇక్కడికి ఉద్యోగం ఉన్న కొడుకు ఇస్తే మనకు సంబంధం లేదు. ఎవరైతే నిరాకరిస్తారో నిరాకరించిన వారికి మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం. ప్రేమతో వాత్సల్యంతో చూసుకున్న వాళ్ళ గురించి మేము ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయము. మేము ఫస్ట్ వృద్ధులకు ఒప్పందం జరిగిన తర్వాత బ్యాంక్ అకౌంట్ వృద్ధుల బ్యాంక్ అకౌంట్ తీసుకొని నెల నెల పేమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. మేము ముఖ్యంగా వాళ్ళకి అయ్యే ఖర్చులను కూడా మేము నమోదు చేసుకుంటాం. వాళ్ళకు BP షుగర్ ఏమన్నా ఉండి రెగ్యులర్ గా మంత్లీ అవసరం ఉన్న ఖర్చులను కూడా మేము నోట్ చేసుకుని దాని ప్రకారము డబ్బులు ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఉద్యోగస్తుడైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ లేఖ రాస్తాము. ఉద్యోగస్తుడు కాకపోతే SHO ద్వారా కూడా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకు కూడా నివేదిస్తాము. కన్సర్న్ పోలీస్ స్టేషన్ ద్వారా కూడా మేము చేస్తాము. ఏదైనా ఆస్తులు ఉంటే కూడా వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన ఆస్తులు వీళ్ళు ఉంటే కూడా దాన్ని తీసుకోవడానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం. సార్లీ అమౌంట్ ఉండి ఈ కన్సర్న్ 2000 5000 మా ఇచ్చిన అమౌంట్ ప్రకారము కట్ చేయండి అని కూడా డిపాండ్ పెట్టాము, చేస్తుండ్రు. అట్లాంటివి ఏం రాలేదు. ఒకరిద్దరు వస్తే అట్లా చేశాము. అట్లాంటివి వచ్చాయి వస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్ కు లెటర్ పెట్టాము. ఇదే వృద్ధులు ఎక్కడైతే మాకు తెలిసిన మాకు దగ్గర జరుగుతున్న కోర్టుల ప్రకారము డబ్బుల గురించి కంటే ఎక్కువ మానసిక వేదనకు పిల్లలు గురి చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళను ఇంటి నుండి గెట్టేయడం గానీ, ఒక తల్లిని తిట్టడం గానీ తల్లిదండ్రులను, అలాంటి కేసులే ఎక్కువ నమోదవుతున్నా. అది బాధాకరమైన విషయము. ఆ పిల్లలకు కూడా చెప్తున్నాము, ఒక తల్లిదండ్రులను బాధ పెడితే మీరు బాగుండదు అనేది కూడా మేము చెప్తున్నాము. ముఖ్యంగా మన దగ్గరకు వచ్చేటి మాత్రం ఇదే, పిల్లలు పెరిగిన తర్వాత దూరం అవుతారు అని ఒక భావనతోనే వస్తున్నారు. దానికి సంబంధించి కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది ఆఫీస్ లో.
1: మీరింతవరకు వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ డి మధు గారి సందేశం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పిహెచ్డీల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష. అంతేకాకుండా గేట్ స్కోరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంట్రీ లెవెల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. గేట్ 2027 ఆగస్టులో దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఈ సంవత్సరం మొత్తం 30 పేపర్లలో గేట్ ను నిర్వహించనున్నారు. పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరుగుతుంది. ప్రతి ఏటా లక్షల మంది విద్యార్థులు గేట్ లో ప్రతిభ చూపి ఉన్నత విద్య ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు ప్రిపరేషన్ సాగిస్తున్నారు. బీఈ, బీటెక్, బీఫార్మసీ, బీఆర్, బీఎస్సీ, రీసెర్చ్, బీఎస్, 6 సంవత్సరాల ఫార్మాడీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఏ, ఎంసీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీలు పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆయా కోర్సుల ప్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ ప్రతి పేపర్ను పార్ట్ 1, పార్ట్ 2 విధానంలో 2 విధాలుగా నిర్వహిస్తుంది. మొత్తం 65 ప్రశ్నలు అడుగుతారు. పార్ట్ 1లో జనరల్ యాప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి 15 మార్కులు కేటాయిస్తారు. 1 మార్కు ప్రశ్నలు 5, 2 మార్కుల ప్రశ్నలు 5 ఉంటాయి. పార్ట్ 2లో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టులో 55 ప్రశ్నలు అడుగుతారు. వీటికి 72 మార్కులు కేటాయిస్తారు. ఇక పార్ట్ 2లోనే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ పై 13 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఏఆర్, సివై, డిఏ, ఈవై, జీఈ, జీజీ, ఎంఏ, పిహెచ్, ఆర్ఏ, ఎస్టీ, ఎక్స్హెచ్, ఎక్సెల్ ఈ పేపర్ల అభ్యర్థులకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ విభాగం అనేది ఉండదు. జనరల్ యాప్టిట్యూడ్లో 15 మార్కులకు, సబ్జెక్ట్ విభాగం నుంచి 85 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. గత కొన్నేళ్లుగా నవరత్న, మహారత్న, మినీరత్న వంటి హోదా పొందిన పిఎస్యులు గేట్ స్కోర్ ఆధారంగా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ వంటి పోస్టులను భర్తీ చేస్తున్నాయి. గేట్ స్కోర్తో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తున్నాయి. అనంతరం గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంటారు. గేట్ స్కోరుకు జీడీ, జీటీలకు నిర్దేశిత వెయిటేజ్ కేటాయించి తుది జాబితాను ప్రకటిస్తున్నాయి. ఐఐటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పిహెచ్డి వంటి ప్రోగ్రాంలలో ప్రవేశానికి గేట్ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే మలి దశలో ఆయా ఐఐటీలు గ్రూప్, పర్సనల్ టాస్క్, గ్రూప్ డిస్కషన్ను నిర్వహిస్తున్నాయి. పలు ఐఐటీలు ఎస్ఏలు నిర్వహించే విధానాన్ని అనుసరిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికే సీట్లు ఖరారు చేస్తున్నారు. ఐఐటీలో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వీటితో పాటు పిహెచ్డి ప్రోగ్రాంలలో ప్రవేశం, అదేవిధంగా పిఎస్యు కొలువులకు షార్ట్ లిస్టింగ్ కోసం గేట్ స్కోర్ కటాఫ్ అనేది పెరుగుతుంది. జనరల్ కేటగిరీలో 750 నుంచి 800 స్కోరు, రిజర్వ్ కేటగిరీలో 500 నుంచి 600 స్కోరు పొందాల్సిన ఆవశ్యకత నెలకొని ఉంది. ఈ స్కోర్లు సాధిస్తేనే మలిదేశకు అవకాశం అనేది లభిస్తుంది. ఎంచుకున్న సబ్జెక్టులో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వరకు పూర్తి స్థాయిలో పట్టు సాధించాల్సి ఉంటుంది. ప్రతి టాపిక్ ను చదివేటప్పుడు అందులోని ప్రశ్నార్థకమైన అంశాలు గుర్తించాలి. వాటికి సంబంధించిన ప్రాథమిక భావనలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో అవగాహన ఏర్పరచుకుని ఆ మేరకు సాధన చేయాలి. అదేవిధంగా గేట్ అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో అనుసంధాన విధానాన్ని అలవర్చుకోవాలి. గేట్ సిలబస్ ను అకాడమిక్ సిలబస్ తో అన్వయించుకుంటూ ప్రిపరేషన్ సాగిస్తే మంచిది. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారానికి ప్రిపరేషన్ పూర్తయ్యేలా టైం ప్లాన్ రూపొందించుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్ మోడల్ టెస్టులు, మాక్ టెస్టులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇలా ఇప్పటి నుంచే నిర్దిష్ట ప్రామాణికలతో ప్రిపరేషన్ సాగిస్తే టాప్ స్కోర్ సొంతం చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆన్లైన్ చిరునామా https://gate2027.iitm.ac.in https://gate2027.iitm.ac.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ September 21, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
5: ఆనందమానందమాయే, మదియాశల నందనమాయే.
4: శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
6: ఈరోజు ప్రజలంతా భక్తి ప్రపత్తులతో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటున్నారు. మరి శ్రోతలందరికీ వరలక్ష్మి వ్రతం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, సుప్రియ, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, రామారావు, లక్ష్మి, రేవంత్, సౌజన్య, రాజవెంకట్, యుగరాజు, చరితవ్య, శివశంభో, ఈశా శర్వాణి, కృష్ణమూర్తి.

కట్ల రాజేశం, సరోజిని, రామారావు, లక్ష్మి, రేవంత్, సౌజన్య, రాజవెంకట్, యుగరాజు, చరితవ్య, శివశంభో, ఈషా శర్వాణి, కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, చంద్రమొగిలి, పద్మరాణి, అక్షరకృప, కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత గార్లు. అలాగే శ్రోతలందరికీ వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆకాశవాణి కొత్తగూడెం.

0: ఇవి ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం శ్రోతలు గమనించాలి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
0: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి.
1: అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989670766.
1: మరొక నెంబర్ 7989701158.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: కిన్నెరలారి శ్రోతలకు కూడిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమం ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుండి చెనిగెరపు వెంకటేష్, లత, వర్షిణి, వంశీ, చైతన్య, ధన్యశ్రీ, హృత్విక్ రాజ్, రాజ్కుమార్, సంధ్యారాణి, సంపత్ కుమార్, లక్ష్మి, రామ్చందర్, సనా, హజీరా వీరంతా కోరుతున్నారు లక్ష్మీ పూజ. ఈ చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన ఈ పాటను

కార్యక్రమంలో తర్వాత చిల్లేరుకొట్టు చిట్టమ్మ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఈ పాటకు సంగీతం సమకూర్చారు రమేష్ నాయుడు. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం రాఘవపురం నుండి గుండీటి వెంకట్రాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆది మరియు స్వరూప నాగయ్య. మరి వినండి చిల్లరకుట్ట చిత్రం. ఆ చిత్రం నుండి ఈ పాటను.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
3: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
2: 9989-679-0706.
3: మరొక నెంబర్ 7989701158.
4: శ్రోతలు 100.1 MHz కిన్నెరలహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం తర్వాత అర్జున్ ఈ చిత్రం నుండి ఉన్ని కృష్ణన్ హరిణి బృందం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతంపేట గ్రామం నుండి బాకి తిరుపతయ్య, జగదాంబ, వసుద, రాణి, శుభశ్రీ, రేవతి, కిరణ్, ఇంకా కిరణ్మయి. వీరందరి కోసం అర్జున్ చిత్రం నుంచి ఈ పాట.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
5: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
4: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
5: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
4: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
5: ఫోన్ నంబర్
4: 9989679076,
5: మరొక నంబర్ 7989770.

భద్రాద్రి కొత్తగూడెం రామ్నగర్ నుండి ప్రణీత, సూర్యవంశీ, సూర్యకళ, రాజకళ, ఏవిస్ చారి, పల్లపు రాములు, వి నాగేందర్, సూర్య, శ్రవంతి, రత్నకుమార్, గడ్డం శామ్యూల్, ప్రదీప్, జ్యోతిరాణి, జాయ్, కీర్తన. వీరంతా కోరుతున్నారు ముద్దు బిడ్డ ఈ చిత్రం నుండి లీలా ఆలపించిన ఈ పాటను.

0: శ్రీ ఉష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ కొత్తగూడెం.
1: డాక్టర్ అజ్మీరా వెంకన్న ఎండి జనరల్ మెడిసిన్.
0: డాక్టర్ ఏ ఉషారాణి బీడీఎస్ డెంటల్ సర్జన్.
1: డాక్టర్ సాగరిక కట్ట స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు.
0: డాక్టర్ బి విజయ్ కుమార్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
1: డాక్టర్ పి సురేష్ కుమార్ అనిస్థీషియాలజిస్ట్ గారులచే నాణ్యమైన వైద్యం అందించబడును.
0: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ వెంటిలేషన్ సౌకర్యంతో 24 గంటలు ల్యాబ్ మరియు ఫార్మసీ సౌకర్యం కలదు.
1: శ్రీ ఉష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ ఓల్డ్ బస్ డిపో సాయినగర్ కొత్తగూడెం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30 గంటలకు,
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పునః ప్రసారం.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు,
1: మీ మాటలు మా పాటలు,
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
4: కార్యక్రమం తర్వాత మాట బ్రహ్మచారి మొగుడు ఈ చిత్రం నుండి. చిత్ర ఆల్పించిన ఈ పాటకు భువన చంద్ర సాహిత్యం అందించారు, సంగీతం జేవి రాఘవులు. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు వరంగల్ జిల్లా కాశీబుగ్గ నుండి తాళ్ల కుమార్, కరుణ, హర్షిత్, నిత్యశ్రీ, గుల్లపెల్లి, ధనుష్, అన్నపూర్ణ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు.

కొత్తగూడెం జీఆర్ బస్తీ నుండి కన్నీటి హరిందర్ రెడ్డి, వెంకటలక్ష్మి, సతీష్ కుమార్, సాయి, డేవిడ్, పూర్ణచంద్రరావు, నగేష్, ఆది, భారతి, వర్ధిని, సరళ, శంకర్రావు, హరీష్, సర్పరాజ్ వీరంతా కోరుతున్నారు నాలో ఉన్న ప్రేమ ఈ చిత్రం నుండి. టిప్పు చిత్ర ఆలపించిన ఈ పాటను

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: కార్యక్రమం తర్వాత వెంగమాంబ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న వారు సంగారెడ్డి జిల్లా హతినూరు మండల్ చిద్దుల నాగరం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, రాజేశ్వరరావు, లక్ష్మీ దుర్గయ్య.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
4: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
5: ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట.
6: మారబైన శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
7: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి గూడ. నాకు నచ్చిన పాట.
8: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
9: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
10: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
3: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
11: శశిరేఖ, ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
10: వాట్సాప్ నెంబర్ 8367576757.
3: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
10: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

కార్యక్రమంలో చివరిగా త్రింక్లైన్ పోచమగుడి ఏరియా నుండి అల్లంకొండ శ్రీనివాసరావు, అరుణకుమారి, బేబీ, ఉమా మహేశ్వరి, జయంత్, విజయశాంతి, నాని, సతీష్, కల్కిమిత్ర, భువన చంద్ర, సుష్మ, దీపిక, మీనా వీరంతా కోరుతున్నారు. స్వర్ణకమలం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలమించిన ఈ పాటకు సంగీతం ఇళయరాజా సమకూర్చారు.

0: ಕೆಟ ತಕ ತೆತೆ ಹಿತತು ತಾತ ಕೆಟ ತಕ ತೆತೆ ಹಿತತು ತೈಯತ್ತು ತೆತೆ ಹಿತತು ತತೆ ಹಿತತೆ ಹಿತಾಂ ತತೆ ಹಿತತ ಧಿಗಣತ ಧಿಂ ಧಣ್ಣತ್ತ ಧಿಮ್ಮಿತೈ ಧಣ್ಣತ್ತ ಝಣ್ಣುತಾಂ ಝಣ್ಣುತ್ತ ಧಿಮ್ಮಿತಾಂ ಧಿಮ್ಮಿತ ಕಿಟ್ಟ ತಾಂ ಧಣತ ಧಿಮಿತಾಂ ಧಣತ ಝಣುತೈ ಝಣುತ ಧಿಮಿತೈ ಧಿಮಿತ ಕಿಟ ತಾಂ ಝಣುತ ಧಿಮಿತ ತೈ ಝಣುತ ಧಿಮಿತ ತಧಿಂ ಧಣತ ಝಣುತ.
1: మరింతవరకు శ్రోతలు కోరిన చిత్రయితల కార్యక్రమం కిన్నెరలారి విన్నారు.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఏకచిత్ర గణ శీర్షికన సుదర్శన్ సినీ ఎంటర్ప్రైజెస్ వారి శృతిలయలు చిత్రం నుంచి పాటలు వింటారు. సంగీతం కేవి మహాదేవన్, సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం వాణి జయరాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పూర్ణచందర్, ఎస్ జానకి. ఏనండి ఈనాటి ఏక చిత్రగాన శీర్షికన శృతిలయలు చిత్రం నుంచి పాటలు.

0: ఏమిటది?
1: కాంధారాన్ని షడ్జమం చేశాను.
0: ఓహో, శుద్ధ సావేరు చేశావా? సరే కానీ

0: దైవతాన్ని షడ్జమం చేయి. దైవతాన్ని షడ్జమం చేయమంటున్నాడు మా అన్నయ్య.
1: మోహన్ అవుతుంది ఏం సార్? మోహన్ రాగం వినాలనుందా?

సుదర్శన్ సినీ ఎంటర్ప్రైజెస్ వారి శృతిలయలు చిత్రం నుంచి మీరు పాటలు విన్నారు. ఈనాటి ఏకచిత్రగాన శీర్షికనలో ఈ చిత్రానికి సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కెవి మహాదేవన్, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, వాణి జయరాం, పూర్ణచందర్, పి సుశీలా.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం వరములన సొగుతల్లి వరలక్ష్మీదేవి ప్రత్యేక కార్యక్రమం వింటారు.

0: విశ్వ కారణమైన మహాచైతన్యం తన అనంత శక్తులతో జగన్మాత అయిన మహాలక్ష్మీదేవి అనంత శక్తి స్వరూపిణిగా భారతీయ సంస్కృతి సంప్రదాయంలో తల్లిగా వివిధ పర్వాల్లో పూజార్చనలు అందుకుంటోంది. వర్ష ఋతువుతో పొడమి తల్లి పులకింతతో పచ్చని ప్రకృతిగా మారుతుంది. సర్వ జగతికి మూల స్వరూపమే ప్రకృతి.
1: ఆహ్లాద స్వరూపిణిగా క్షీరసాగర మదనం నుండి వెలువడిన ఆ తేజోమూర్తి మహాలక్ష్మి. ఇంద్రాది దేవతలు నవరత్న ఖచ్చిత స్వర్ణపీఠాన్ని ఏర్పరచగానే దిగ్గజాలు స్వర్ణకలశాన్ని దివ్య జలాన్ని నింపి వాటితో అమ్మవారికి అభిషేకించారని శాస్త్రవర్ణన. ఇలా అభిషేకించే ఆర్ద్రమైన అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తే మనోదారిద్ర్యాలు సైతం తొలగి స్వర్ణ సంపూర్ణ సంపన్నత లభిస్తుందని ఉపాసన శాస్త్రవచనం.

0: శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి నాడు వచ్చే మాసాన్నే శ్రావణ మాసం అంటారు. శ్రవణం చంద్ర నక్షత్రం. చంద్రుడు మనసుకు అధిపతి. మనోనిశ్చలతకు నాంది పలికేది శ్రావణ మాసం. శ్రవణం అనే పదం నుండి పుట్టింది శ్రావణం. శ్రావణం శృతి శ్రీ శ్రవణం శ్రవహ అని వివరిస్తుంది అమరకోశం. శ్రవణం అంటే చెవి, వేదం అనే అర్థాలు ఉన్నాయి. ఏ వేదం వలన ధర్మాధర్మాలు వినబడతాయో ఆ వేదాన్ని శ్రవణం అంటారు. గురు శిష్యపరంగా శ్రవణం ద్వారా అవతరించిన వేదం శ్రవణం. వినుట వినికిడికి అని అర్థం. శ్రావణ మాసంలో అంతరిక్షం నుండి మేఘనాదం వినబడుతుందని, ఆ మేఘనాదమే వేదనాదం అని, ఆ నాదానికి శృతి శ్రవణమని, అదియే శ్రోణ అని శాస్త్రాలు చెబుతాయి.
1: అత్యంత పవిత్రమైన మాసం ఈ శ్రావణ మాసం. ఈ మాసంలో స్త్రీలు పూజలు నోములు ఆచరించి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో అనేక వరాలను పొందుతారు. మంగళగౌరి దేవి నోము, శ్రావణ శుక్రవారపు నోములు స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. భగవంతుని ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశం కష్ట నష్టాలను అన్నింటినీ నేర్పుతో ఓర్పుతో అధిగమించి తాను తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచడమే ఈ నోములు వ్రతాల యొక్క సారాంశం. మనోబలం ఆత్మవిశ్వాసం ఏర్పరచుకుని స్త్రీశక్తిని నిరూపించబడే పర్వదినాల మాసం ఈ శ్రావణ మాసం. కొత్త మొలకలు పచ్చదనాల పలకరింతలు మొదలయ్యే చల్లని నెల ఈ మాసం. ఆర్ద్రాం పుష్కరిణి అని శ్రీసూక్తం వర్ణించినట్లు ఆర్ద్రత కలిగిన కరుణరస స్వరూపిణి జగదాంబను గౌరిగా లక్ష్మీదేవిగా ఆరాధిస్తారు. సర్వదేవతలకు ఈ మాసం అత్యంత ప్రీతికరమైనది. శక్తి ఆరాధనకు శుక్రవారం ప్రసిద్ధమైనది.

చంద్రకళలు వృద్ధి చెందే శ్రావణమాస శుక్లపక్షం, పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం మహోన్నతమైనది. అమ్మవారు రసస్వరూపిణి. రసమయుడైన చంద్రుని కళల వృద్ధిని అనుసరించి జగన్మాతను ఆరాధిస్తారు. చంద్రుని తోబుట్టువుగా భావించి చంద్రాం చంద్ర సహోదరీం అని ఆ తల్లిని కీర్తిస్తారు. ఒకే చైతన్యం నుండి అన్ని భావనలు వ్యక్తమవుతాయి. ఒకే దేవతను అనేక ఆకృతులలో ఆరాధిస్తారు. విశ్వమంతా విస్తరించిన శోభ, కళ, సంపద, కాంతి, సౌమ్యత, ప్రేమాభిమానాలు, ఉత్సాహం, ఆనందం వంటి అన్ని దివ్యమూర్తులలోనూ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. ఏ పనిని మొదలు పెట్టాలన్నా సంకల్ప బలం ఉండాలి. అది లేనప్పుడు ఏమీ ఉండదు. సంకల్పమంటే లక్ష్మి. చక్కని ఆలోచనలు చేసినప్పుడు ప్రకృతిలో ప్రతి అంశంలోనూ లక్ష్మీ స్వరూపాన్ని దర్శించగలుగుతాం. వరలక్ష్మీ వ్రతం ఆచరించటం అంటే వర్తనానికి సంబంధించింది, ప్రవర్తనకు సంబంధించింది, మంచిని ఆచరించేది అని అర్థం. మంచి ప్రవర్తనతో సమాజహితం కోసం ఏ పని చేసినా దానిలో లక్ష్మీ స్వరూపం గోచరిస్తుంది. ఒక నిర్దిష్టమైన ఫలితాన్ని పొందటానికి నోములను ఆచరిస్తారు. వ్రతాలను, నోములను ఆచరించినప్పుడు తన తోటివారితో కలిసి ఆచరించటం స్నేహభావాన్ని పెంపొందిస్తుంది. వరలక్ష్మీ వ్రతం రోజున నిత్య సుమంగళిగా తాను, తన కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అన్ని శక్తులను వెదజల్లే ఏకైక పరమేశ్వర శక్తి వరలక్ష్మి. వరాలను కురిపించే శ్రీమహాలక్ష్మి.

పర్వదినం రోజున వేకువని లేచి ఇంటిని శుభ్రపరిచి మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించి అభ్యంగన స్నానాలను ఆచరించి కొత్త వస్త్రాలను ధరిస్తారు. లక్ష్మీదేవి పూజకు స్థాపించే ప్రదేశంలో గోమయంతో అలికి పిండితో గోమాత పాదాలు పద్మాలను తీర్చిదిద్దుతారు. బంగారం, వెండి లేదా ఏదైనా ఒక లోహ కలశానికి పసుపు రాసి గంధం పూసి ఆపై కుంకుమ బొట్టుతో అలంకరిస్తారు. కలశాన్ని నీటితో నింపి దానిలో మామిడి ఆకులు, అక్షతలు ఉంచి పైన కొబ్బరికాయను పెట్టి పిండితో వేసిన పద్మంపై కొత్త వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి దానిపై కలశాన్ని స్థాపిస్తారు. పరిశుభ్రమైన పువ్వులతో, ఆభరణాలతో దేవిని అందంగా అలంకరిస్తారు. ముందుగా విఘ్ననాయకుడైన వినాయకుణ్ణి పూజిస్తారు.

0: తర్వాత వరలక్ష్మీదేవిని ఆహ్వానించి సకల ఉపచారాలతో పూజిస్తారు. 9 గ్రంథులతో కూడిన తోరాన్ని దేవికి సమర్పించి ఆ దేవి రక్షాబంధనంగా దక్షిణ హస్తానికి కట్టుకుంటారు.
1: లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామాలతో పూజించి 9 రకాల పిండి వంటలతో మహానైవేద్యాన్ని సమర్పించి షడ్రసోపేతాలతో భుజిస్తారు. ముత్తైదువులకు తాంబూలాలు అంటే ఆకు వక్క నానబెట్టిన పెసలు శనగలు భక్తిభావంతో సమర్పిస్తారు. ఇలా చేయటం వల్ల బుధ గురు గ్రహదోషాలు పరిహరింపబడతాయని ఆర్యోక్తి. మంగళహారతి గీతాలను పాడి వరలక్ష్మీదేవి కృపను కోరుకుంటారు. లోకంలో స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగజేసే వ్రతకథను పార్వతి తెలుపమని అడగగా శివుడు వరలక్ష్మీ వ్రతకథ గురించి చెప్పాడట. శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరించి సౌభాగ్యవంతురాలైన చారుమతీదేవి కథను వివరించాడట. సవనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారట. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతాన్ని ఒకదాన్ని పరమశివుడు పార్వతికి చెప్పాడు. లోకోపకారం కోరి ఈ వ్రతాన్ని గురించి మీకు కూడా తెలియచేస్తాను, శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పసాగాడు. ఒకనాడు పరమేశ్వరుడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో పరమశివుణ్ణి కీర్తిస్తున్న ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది తరించే వ్రతం గురించి చెప్పండి అని అడగగా,
2: అందుకు త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలి అని పలికాడు. కాత్యాయిని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం అత్యంత రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు కల యోగ్యురాలు. ప్రతిరోజు తన భర్తను, అత్తమామలను ప్రేమతో సేవించి మృదువైన సంభాషణలతో తోటివారితో ప్రేమగా మెలుగుతూ ఉండేది. ఒకనాడు చారుమతి కలలో అధిదేవత అయిన వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి, ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలు అనుగ్రహిస్తాను అని పలికి అంతర్ధానమైంది.
1: చారుమతికి సంతోషం కలిగి, హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్నన పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలో మేలుకొన్న చారుమతి అదంతా తన కలగా గుర్తించి తన కలను ఇంటిలోని కుటుంబ సభ్యులకు తెలిపింది. అది విన్న వారు సంతోషించి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవలసిందిగా చారుమతిని కోరారు. పౌర్ణమికి ముందుగా వచ్చే శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో

0: షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 ప్రోగుల తోరాన్ని చేతికి ధరించారు. ప్రదక్షిణలు నమస్కారాలు చేశారు.
1: మొదటి ప్రదక్షిణ చేయగానే కాళీ అందెలు ఘల్లో ఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే నవరత్న ఖచ్చిత కంకణాలు సంప్రాప్తించాయి. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల గృహాలు కూడా ధన కనక వస్తువాహనాలతో నిండిపోయాయి. స్త్రీలు గజ తురగ రథ వాహనాలను ఎక్కి సంతోషంతో ఇంటికి చేరుకున్నారు. మార్గమధ్యలో చారుమతీదేవిని వేణోళ్లతో కీర్తిస్తూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలు సాక్షాత్కరించి అనుగ్రహింపగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో తామందరినీ మహాద్భాగ్యవంతుల్ని చేసిందని ప్రశంసించారు. వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీదేవి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు.
0: మునులారా, శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని వివరంగా మీకు అందించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూతమహాముని శవనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకుంటారు. లక్ష్మి నుండి లక్ష్యం పుట్టింది. జీవితానికి లక్ష్యమంటూ ఉంటే ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది. పనులు సక్రమంగా చేస్తాం. మనస్సు శరీరం ఆరోగ్యంగా ఉంటాయి. ఇవన్నీ ఉంటే ఇంట్లో మహాలక్ష్మి కొలువై ఉన్నట్లే. లక్ష్మిని శ్రీ అని కూడా అంటారు. శ్రీ గౌరవ సూచన. లక్ష్మీదేవి తన 4 చేతులను 4 దిక్కులా వ్యాపింపచేసి 4 వైపులా తానే ఉన్నానని చెబుతుంది. ఆమె 4 చేతులు ధర్మార్థ కామ మోక్షాలకు చిహ్నాలు. ఇరువైపులా ఉండే ఏనుగులు కీర్తి ప్రతిష్టలు. శ్రమించేవారికి సిరి వెతుక్కుంటూ వస్తుంది అంటారు కదా. ప్రేమ, శాంతి, ధైర్యం, క్రమశిక్షణలు అన్నీ లక్ష్మీ స్వరూపాలే. మంచి గుణాలు, శోభ, సంపద, శాంతి, ఆనందం, ఈ శుభగుణాలకు సాకారమే శ్రీలక్ష్మి. చంద్రుని కాంతి, పుష్పాల సౌందర్యం, పచ్చని పొడమి, అగ్ని తేజోమయం, నిండు ఫలాలతో ఉన్న వృక్షాలు, సముద్రాల గంభీరత, అందమైన తేనెలులకు పలుకు గానం, ఇవన్నీ లక్ష్మీదేవి నెలవైన ప్రాంతాలు. వరమంటే శ్రేష్ఠత. ప్రతీదీ శ్రేష్టమైనదే కావాలని అనుకోవాలి. ఆ శ్రేష్ఠతలను ప్రసాదించే జగదంబ వరలక్ష్మి. శ్రేష్ఠతయే దేవి స్వరూపం. శుద్ధ సత్వ స్వరూపంలో భాసిల్లే జగజ్జనని శ్రీలక్ష్మి. ఆమె అనంత లక్ష్మి.
2: శుద్ధ లక్ష్మి, మోక్ష లక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి చ ప్రసన్నా మమ సర్వదా
0: అని పూజా సమయంలో చెప్పుకుని అమ్మవారిని కొలుస్తారు.
1: భక్తి శ్రద్ధలతో తన కుటుంబ సభ్యులను సేవించటం, అందరినీ కలుపుకుని ఎటువంటి భేదభావనలు లేకుండా అందరూ ఆ జగన్మాతను పూజిస్తారు. సాటి మనిషిని ఆరాధ్య దైవంగా చూడటం ఈ పండుగ యొక్క పరమార్థం. మితంగా హితంగా ప్రవర్తించటం, ఉన్నదానిలో తృప్తి చెందటం, తనకు కలిగిన మేలును అందరికీ పొందాలనుకోవటం, ఇలాంటి లక్షణాలు కలిగిన స్త్రీమూర్తి ఉన్న కుటుంబం సుఖశాంతులతో వర్తిల్లుతుంది. చతుర్భుజి చంద్రకళావసంసే అంటూ కాళిదాసు శ్రీలక్ష్మి స్వరూపాన్ని వర్ణించాడు. సర్వం లక్ష్మీమయం అనే విషయం మనకు అర్థమవుతుంది. మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలు లక్ష్మీదేవి రూపాలు.

0: ఆదిలక్ష్మితో పాటు ధైర్య, సంతాన, విజయ, విద్య, ధన, గజ లక్ష్ములు మనతో ఉంటారు. అంటే మనకు కావలసిన ప్రతి విషయంలోనూ లక్ష్మి నిలవై ఉంటుంది.
1: ప్రతికూల పరిస్థితుల్ని దాటటమే జయలక్ష్మికి నిర్వచనం. పనికి కావలసిన తెలివితేటలు, సమయస్ఫూర్తి, సరైన నిర్ణయ శక్తి, విజ్ఞానం వంటివన్నీ విద్యాలక్ష్మి రూపాలు. సంపద, ఆనందం శ్రీలక్ష్మి అవుతుంది. ఏ రంగంలో అయినా ఉన్నతి వరలక్ష్మిగా భాసిస్తుంది. సుందరమైన ప్రవర్తన, దురాలోచనలు, దుష్ట సంకల్పాలు, దుర్గుణాలు లేని మంచి మనసును లక్ష్మీదేవి ఎల్లప్పుడూ అనుగ్రహిస్తుంది. ప్రేమాస్పద సౌమనస్య వాతావరణం లక్ష్మీ కృపకు స్థానంగా నిలుస్తుంది. తోటివారితో కలిసిమెలిసి సమైక్య జీవనం సుందరమై లక్ష్మీ స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. పండగల పరమార్థం నోములు, వ్రతాల ఆంతర్యం సమాజంలో స్నేహబలాన్ని సమకూర్చే ఉత్తమ ఆచారాలు.

విశ్వ కారణమైన మహాచైతన్యం తన అనంత శక్తులతో జగతిని నిర్వహిస్తోంది. ఆ అనంత శక్తి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మిగా ఆరాధించే సంస్కృతి మన భారతదేశంలో ఉంది. చంద్రకళలతో ఉన్న జ్యోతిర్మయానుబంధాన్ని అనుసరించి మన పెద్దలు వర్షాలతో పచ్చని కలిమి కలిగే శ్రావణ శుభవేళ పచ్చదనాల తల్లిని అర్చించి బ్రతుకంతా పచ్చగా ఉండాలని ఆకాంక్షించే మంచి పండుగ ఈ శ్రావణ శుక్రవారం. పూర్ణచంద్ర సంబంధమైన ప్రసన్నత, ఆహ్లాదం, చల్లని వెలుగు ఇవన్నీ దేవతాస్ఫూర్తిని కలిగిస్తాయి. విశ్వ నిర్వాహకుడైన శ్రీ మహావిష్ణువు అనుపాయిని అనగా వీడని శక్తిగా, దీపానికి కాంతిలా, చంద్రునికి వెన్నెలవలే భాసించే అనంత విభూతి ఐశ్వర్య స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి.

విష్ణువు వద్ద నిధిగా ఉండే జగన్మాతయే స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, భూమి యందు భూలక్ష్మిగా, గృహంలో గృహలక్ష్మిగా శోభిస్తోంది. లక్ష్మి అంటే ఒక మూర్తి మాత్రమే కాదు, ఉత్తమ దివ్య గుణాల సమాహార శక్తి. ఆ శక్తి యొక్క సాకార స్వరూపమే లక్ష్మీదేవి.

వరములనసుగు తల్లి వరలక్ష్మీదేవి ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నూరు పాయింట్ ఒకటి మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఎస్ జానకి ఆలపించిన ఈ పద్యం లక్ష్మీ కటాక్షం చిత్రం నుండి.

మీరు విన్న ఆ పాట కంచు కాకడ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల అల్పించిన పాట విన్నారు. కార్యక్రమం ఇప్పుడు వినండి. డాగు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాటకు సాహిత్యం అందించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి దేవుళ్ళు ఈ చిత్రంలో నుండి ఎస్ జానకి పాడిన పాట.

0: కమ్మని బుక్క అమ్మడి మొక్క కసట
1: పిక్కని ముద్దు చక్కెర తింటే తప్పోట
0: దుక్కల వేళ కిక్కురు మంటే గలట
1: ఊపదరింత నీ ఎదరుంట బదంటా.

0: হলো।
1: మీరు విన్న ఆ పాట రుద్రనేత్ర చిత్రంలో నుండి. ఇప్పుడు వినండి గోపి గోపిక గోదావరి. ఈ చిత్రంలో నుండి మధుమితి వేణు మాట పాడిన పాట.

మీరు విన్న ఆ పాట ఆ చిత్రంలో నుండి. ఇప్పుడు వినండి కొత్త బంగారు లోకం ఈ చిత్రంలో నుండి శ్వేతా ప్రసాద్ పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: to Adiyala Jail in Rawalpindi this morning after undergoing a medical examination at a private hospital in Islamabad. Khan was moved to Shifa International Hospital after midnight in compliance with the Supreme Court's order on August 18th, directing that he be transferred there within 2 days after a medical report submitted before it said he was suffering from level 3 plus anxiety. In hockey, the Indian women's team will take on the Netherlands in the first match of the second pool phase of the FIH World Cup at Amstelveen today. The match will start at 9:30 p.m. Indian time. Earlier, India advanced to the second round after playing out a goalless draw against England in their final Pool D match yesterday. Both teams created opportunities but failed to find the back of the net, with India's defence holding firm throughout the contest. In badminton, Indian shuttlers will be in action today in the men's and women's doubles quarterfinals at the BWF World Championships 2026 in New Delhi. The men's doubles pair of Satvik Sairaj, Ranki Reddy and Chirag Shetty will lock horns with third seeds Liang Wei Kang and Wang Trang of China. The duo defeated Junaidi Arif and Roy King Yap of Malaysia in the pre-quarterfinals. In the women's doubles, Indian pair of Trisa Jolly and Gayatri Gopichand will face fourth seed Xia Yi Fan and Chang Shu Xian of China. And with that, we end this news bulletin.
1: Akashavani Kotagudan Kendram Shastriya Sangeetam Inati Shastriya Sangeeta Karyakramamlo శ్రీమతి దొంతుతాయి కులకర్ణి గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇప్పుడు వినండి శ్రీమతి దొంతుతాయి కులకర్ణి గారి గాత్ర సంగీతం.

0: మీరింతవరకు శ్రీమతి దొంతుతాయి కులకర్ణి గారి గాత్ర సంగీతం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటే

0: తేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పుణెలో జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పుణెలో జరుగుతోంది. బ్రిక్స్ సభ్య దేశాల కమ్యూనికేషన్ల మంత్రులను ఉన్నతాధికారులను ఒకచోట చేర్చి సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీస్, డిజిటల్ రూపాంతరం, ఆవిష్కరణలు, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణ, సహకారం, రూపాంతరం అనేవి ఈ సమావేశం ప్రధాన ఇతివృత్తం. సాంకేతికతలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్, భవిష్యత్ నెట్వర్కులు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ కనెక్టివిటీపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ వేదిక బ్రిక్స్ సభ్య దేశాలకు అవకాశం కల్పిస్తుంది. భారత అధ్యక్షతన బ్రిక్స్ 2026 పర్యాటక మంత్రుల సమావేశం ఈరోజు జైపూర్లో ప్రారంభమవుతుంది. ఈ రెండు రోజుల సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల పర్యాటక మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. పర్యాటక రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. సుస్థిర పర్యాటకం, నైపుణ్యాభివృద్ది, సులభమైన ప్రయాణం, అలాగే పర్యాటక రంగంలో సాంకేతికత, కృత్రిమ మేధస్సు వినియోగం వంటి అంశాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం బాగ్డోగ్రా చేరుకున్నారు. బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి సువేందు అధికారి, డార్జిలింగ్ ఎంపీ రాజీవ్ బిస్తా, పర్యాటక మంత్రి శంకర్ ఘోష్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అమిత్ షా ఈరోజు సిలిగురిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సశస్త్ర సీమాబల్ ప్రధాన కార్యాలయంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. చికెన్స్ నెట్ గా ప్రసిద్ది చెందిన సిలిగురి కారిడార్ పై జరిగే 2 సమావేశాలకు కూడా ఆయన హాజరవుతారు. మధ్యాహ్నం కవాఖలి మైదానంలో భారతీయ న్యాయ సంహితపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రదర్శన కొత్త క్రిమినల్ చట్టం గురించి అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తుంది. ఈరోజు సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా అమిత్ షా సమావేశమవుతారు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలను తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య

0: మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో 3వ ఉన్నత స్థాయి సమాపేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. అధికారులు సేవాభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలన్నారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయిలో దాన్ని మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఏఐ సామర్థ్యాలను మానవ నైపుణ్యంతో మిళితం చేసే నూతన మార్గాలను అన్వేషించాలని మోదీ కోరారు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రభుత్వ విధానం, మెరుగైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమిష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. వినియోగదారులకు ధరల స్థిరత్వాన్ని కాపాడుతూనే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్లో ప్రారంభించారు. ఈ పథకం కింద బడ్జెట్ కేటాయింపులు 7 ఏళ్లలో క్రమంగా పెరిగినట్టు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2024-25లో ఈ పథకం కింద వాస్తవ వ్యయం దాదాపు 5400 కోట్ల రూపాయలుండగా 2026-27 నాటికి దానిని 7000 కోట్ల రూపాయలకు పైగా పెంచారు. రైతులకు ఆదాయ భద్రత కల్పించడం, ధరల హామీ విధానాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక దృష్టికి ఇది నిదర్శనమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వందే మాతరం పూర్తి గీతానికి బదులుగా కేవలం 2 చరణాలను మాత్రమే ఆలపించాలనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన, ఈ నిర్ణయం పార్లమెంటు చేసిన చట్టాన్ని బహిరంగంగా ధిక్కరించడమేనని, ఇది దేశ వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. 1937లో లాలూచీ రాజకీయాల కోసం కాంగ్రెస్ వందే మాతరం గీతాన్ని 2 భాగాలుగా విభజించిందని ఆరోపించారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది పూర్తి గీతానికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లాలూచీ మార్గాన్నే అనుసరిస్తోందని అమిత్ షా ఆరోపించారు.
1: मैं देश की जनता को अपील करना चाहता हूं कि एक बार इस देश ने गलती करी थी वंदे मातरम के 2 टुकड़े होने देने की, और एक गलती के गंभीर परिणाम हमने भुगते हैं. अब देश की जनता एकजुट हो और कांग्रेस पार्टी के इस फैसले के खिलाफ आवाज बुलंद करे कि अब इस देश में तुष्टीकरण की राजनीति नहीं चलेगी. आजादी के 80 साल के बाद 1937 में जो फैसला कांग्रेस ने किया था, जिसको नरेंद्र मोदी जी ने सुधारा है, उसके सामने का कोई विरोध इस देश की जनता नहीं सहन करेगी.
0: భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గల ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్ జపాన్ రక్షణ భద్రత సహకార ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదం కింద సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి కోసం ముఖ్యంగా రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు స్టార్టప్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి జపాన్ కు ఉన్న అవకాశాలను ప్రధానమంత్రి వివరించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్

విన్లో ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ రెండవ పూల్ తొలి దశ మ్యాచ్ లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. పూల్ ఈ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. అంతకుముందు ఇంగ్లాండ్ తో జరిగిన చివరి పూల్ డి మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్ రెండవ రౌండ్ లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్ మాజీ

డి మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్ రెండవ రౌండ్ లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల తరువాత రావల్పిండిలోని అడియాలా జైలుకి తిరిగి తీసుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్ మానసిక ఆందోళనతో బాధపడుతున్నారని వైద్యులు నివేదిక సమర్పించిన నేపథ్యంలో రెండు రోజుల్లో ఆయన్ను ఆసుపత్రికి తరలించాలని ఈ నెల 18న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు అర్ధరాత్రి తర్వాత షిఫా అంతర్జాతీయ ఆసుపత్రికి తరలించారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ పథకం కింద రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: నాటి కార్యక్రమంలో ముందుగా మన సాంప్రదాయ నోములు, వ్రతాలు ఈ అంశం గురించి శ్రీమతి ఎం ఆదిశేషామణి గారి ప్రసంగం వింటారు.
1: మన హైందవ సాంప్రదాయంలో అంతర్లీనంగా తపస్సులు, యాగాలు, వ్రతాలు మమేకమై ఉన్నాయి. శ్రీ విష్ణు నాభికమలంలో ఆవిర్భవించిన బ్రహ్మ దిక్కుతోచకున్న సమయంలో ఆకాశవాణి దేవిని గురించి తపమునర్చమని పలుకుతుంది. ఆ తపమునర్చిన తర్వాత అంతా యథావిధిగా సృష్టి, స్థితి, లయ, రాక్షసులతో యుద్ధాలు, పుడమే అవతరణ ఇవన్నీ జరుగుతాయి. నైమిషారణ్యంలో సూతమహాముని సత్రయాగం సంవత్సరాల తరబడి ఆచరిస్తాడు. దాన్ని చూడడానికి వచ్చిన మునులు కోరితే పురాణాలన్నీ అప్పుడే వివరిస్తారు. అతి పిన్న వయసులో ధ్రువుడు తండ్రి ఒడిలో కూర్చునే అతి సాధారణ కోరిక తీరక నారదముని సలహాతో విష్ణువుని గురించి తపస్సు చేసి ఆకాశ వీధిలో అత్యున్నత స్థానాన్ని పొందాడు. ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుని కీర్తించి దుర్మార్గుడైన హిరణ్యకశిపుని మరణానికి కారణభూతుడైన నరసింహావతారం ఎత్తడానికి కారణభూతుడయ్యాడు. దశరథుడు పుత్ర సంతానానికై యాగం చేసి పుత్రులను పొందాడు. అనేక సందర్భాలలో అనేకులు యాగాలు, యజ్ఞాలు చేసి సత్ఫలితాలు పొందారు. ఈనాటి పరిస్థితులలో సంసారంలోని ఈతి బాధలు భరించలేక పిల్లలతో, భర్త, అత్తమామలతో, ధనాభావంతో సతమతమయ్యే జనం వాటి నుండి కొంచెం ఓదార్పు పొందడానికి వీలుగా మన పెద్దలు అనేక నోములు, వ్రతాలు సంసిద్ధపరిచారు. రోజువారీ దినచర్యకు భిన్నంగా దైవ సన్నిధిలో గడపడం, నలుగురితో కలవడం, మనసును ఉల్లాసపరిచే ప్రక్రియ ఈ నోములు, వ్రతాలు. వివాహమైన నూతన దంపతులు పీటల మీద ఉండగానే నూతన వధువుకు వాయనమిచ్చే సాంప్రదాయం ఉంది. శ్రావణ మంగళవారం నోములు 5 సంవత్సరాలు చేసుకుని ఉద్యాపన చేయడానికి ఒక కొత్త గిన్నెలో 14 జతల నేతి అరిసెలు పెట్టి పైన కొత్త జాకెట్ బట్ట మూసి కొత్త పెళ్లి కూతురికి వాయనమిచ్చి వ్రతం ముగించుకుంటారు. పెళ్లైన మర్నాళే నూతన వధువుల చేత సత్యనారాయణ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతానికి అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, దేవతలు అందరినీ ఆహ్వానించి బంధుమిత్రులతో వ్రతం చేసుకుంటారు. పూజ తర్వాత ఆ దేవునికి సంబంధించిన 5 కథలు విధిగా చదువుతారు. ఈ వ్రతం చేసుకుంటానని మానేస్తే కలిగే కష్టాలు, తర్వాత వ్రతం చేసుకున్నాక అవి తీరడం కథాంశం. పెళ్లైన సంవత్సరమే కొత్త పెళ్లి కూతురు శ్రావణ మంగళవారం నోములు నోచుకుంటుంది. ఉదయమే అభ్యంగర స్నానం చేసి అలంకరించిన ఆసనం మీద గౌరీదేవిని ఆవాహన చేసి పసుపు, కుంకుమ, పూలతో పూజ చేసి పిండి, బెల్లం కలిపి చేసిన 5 ప్రమిదలలో ఆవునీతితో తడిపిన వత్తులు వెలిగించి ఆ మంట మీద ఇనపట్ల కాడ బోర్లించి కాటుకు పడతారు. ఆ కాటుకని కళ్ళకు ధరిస్తే మంచిదని అందరి నమ్మకం. ఆ సమయంలో చదివే కథ ముత్తైదువులకు వాయనంతో పాటు చేతికి తోరాలు, ఈ ప్రమిదలు కాటుగా తప్పనిసరిగా ఇస్తారు. సౌభాగ్యతగా దేవునిలో

అందుకుంటారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఒక పతివ్రత ఆమె తల్లికి దేవి కలలో కనబడి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతుంది. ఆమె అందరికీ చెప్పి అందరూ కలిసి ఆ శుక్రవారం ఒక చోట చేరి లక్ష్మీదేవిని ఆవాహన చేసి పసుపు కుంకుమలు పూలతో అష్టోత్తర శతనామాలతో పూజిస్తారు. కొబ్బరికాయలు పండ్లు బూరెలు మొదలగు నైవేద్యం పెట్టి దేవి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క ఆభరణాలు నగలు చీరలు సకల సంపదలు కలుగుతాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ రోజున అందరూ ఆ వ్రతాన్ని ఆచరించి శ్రావణ మాసం ఆఖరిలో సౌభాగ్యాలు పొందుతున్నారు. శ్రావణ మాసం ఆఖరి రోజు అమావాస్య కందమొక్కలోకి పోలేరమ్మను ఆవాహన చేసి పూజ చేస్తారు. ఒక కుటుంబంలో ఏడుగురు కుమారులు సంతానం కలుగుతుంది, కానీ ఏడవ కోడలకి పుట్టిన ప్రతి శిశువు ఆ రోజు చనిపోవడం జరుగుతుంది. దానివల్ల పోలాల అమావాస్య నాడు ఆ పూజ చేసుకోవడం కుదరక అందరూ అసంతృప్తిగా ఉంటారు. ఏడవ సంవత్సరం కూడా ఆరుగురు పిల్లల్లాగానే ఈ పిల్లవాడు కూడా పోగా ఆ సంగతి దాచిపెట్టి కోడలు అందరితో కలిసి తను కూడా పూజ చేసుకుంటుంది. అందరూ పడుకున్నాక అర్ధరాత్రి చనిపోయిన కొడుకుని తీసుకుని పోలేరమ్మ గుడి ముందు ఏడుస్తూ కూర్చుంటుంది. రాత్రి సంచారానికి వెళ్లిన పోలేరమ్మ తిరిగి వచ్చి ఈమెను కష్టం ఏమిటని అడుగుతుంది. జరిగిన కథ చెప్పి చనిపోయిన కొడుకులని తలుచుకుని బాధపడగా కొన్ని అక్షింతలు ఆమెకిచ్చి, నువ్వు వెళ్ళి నీ చనిపోయిన కొడుకులను పేరు పేరున పిలుస్తూ అక్షింతలు చల్లు అని చెప్పగా ఆమె అట్లా చేయగా చనిపోయిన పిల్లలందరూ ఇప్పుడెంత వయసులో ఉంటారో ఆ వయసుతో తిరిగి బ్రతికొస్తారు. తల్లి సంతోషించి అందరినీ తీసుకుని ఇంటికి వెళ్ళి జరిగింది అంతా చెబుతుంది. అప్పటి నుంచి ఈ పోలాల అమావాస్య నాడు కందమొక్కను పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. భాద్రపద శుద్ధ చవితి, వినాయకుని జననం. ఆ రోజు వాడవాడలా వినాయకులను ప్రతిష్ఠించి 20 రకాల పత్రితోటి వినాయకుని పూజించి కుడుములు ఉండ్రాలు నైవేద్యం వేడి 3వ రోజు కానీ 5వ రోజు కానీ 7, 9 రోజులలో కానీ ఆ ప్రతిమలను తీసుకువెళ్లి నదులలో కలిపి వ్రతం ముగిస్తారు. అతి వైభవంగా జరుపుకునే పండుగ ఈ వినాయక చవితి. భాద్రపద శుక్ల చతుర్దశి, అనంత పద్మనాభ వ్రతం. శీల అనే తల్లి లేని పిల్ల సవితి తల్లితో బాధలు పడి వివాహానంతరం భర్తతో కలిసి వెళ్తుండగా తల్లి ఏమీ ఇవ్వదు. తండ్రి పేరపిండి ఉంటే ఇచ్చి పంపుతాడు. దారిలో ఒక నది ఒడ్డున కొందరు స్త్రీలు ఎర్రని వస్త్రాలు ధరించి పూజలు చేస్తుంటే ఏమిటని ప్రశ్నించగా అనంత పద్మనాభ వ్రతం అని చెబుతారు. ఈమె కూడా వ్రతం చేసుకుని ఆ పేలపిండినే నైవేద్యం పెట్టి ఆ వ్రత ప్రభావం వల్ల ఆమెకి అన్నత సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి. వ్రతం రోజున చేతికి ఒక తోరం కట్టుకుంటుంది. అది చూసి భర్త అనుమానించి ఇదేమిటని శంకించి దాన్ని తీసి అగ్నిలో పడేస్తాడు. ఆమె పాపం దాన్ని తీసి పాలలో తడిపి పెడుతుంది. ఆ దోషం వల్ల దొంగలు పడి ఆ సంపదనంతా దోచుకుపోతారు. అగ్ని ప్రమాదం జరిగి ఇల్లు వాకిలి కాలిపోయి దరిద్రం పట్టుకుంటుంది. ఆమె భర్త పశ్చాత్తాపంతో ఈ అనంతుడనే వాడెవడు అని సందేహించి అందరిని అడుగుతూ వెళ్ళగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు, నేనే అనంతుడనని దర్శనమిచ్చి అతన్ని కరుణిస్తాడు. శ్రీకృష్ణుడు పాండవులు అడవులలో బాధలు పడుతున్నప్పుడు ఈ వ్రతం గురించి చెప్పి దీనిని ఆచరించమని చెబుతారు. వారు ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించి కౌరవుల మీద యుద్ధం గెలుస్తారు. ఆశ్వయుజ మాసం ముందు మహాలయ పక్షాలు. ఇంటిలోని పెద్దవారు ని తలుచుకుని వారికి పిండోదకాలు సమర్పిస్తారు. పాడ్యమి నుంచి నవరాత్రులు రోజుకొక్క అలంకారంతో దేవిని పూజించి మహిషాసుర మర్దిని అవతారంతో పరిసమాప్తి చెందుతుంది. దశమి రోజున విజయదశమి శమి పూజ చేసి జమ్మి చెట్టుకి మన కోరికలు అన్నీ వివరించుకుంటూ కాగితాలు అతికించుతారు. రావణాసురుని సంహారం జరిగిన దినం కూడా ఈ రోజునే. రావణ సంహారం జరిపి బాణసంచాలన్నీ కాలుస్తారు. ఆశ్వయుజ మాసం అయిపోయాక అమావాస్య దీపావళి అమావాస్య. ఆ రోజున దీపాలు వెలిగించి బాణసంచ కాల్చి పిల్లలు పండగ చేసుకుంటారు. కృష్ణుడు సత్యభామ కలిసి నరకాసుని వధించిన రోజు. నరకుడు బంధించిన 16,000 మంది కన్యలను విడిపించి శ్రీకృష్ణుడు వారిని సంతోషపెట్టగా ఆనంద దీపావళి జరుపుకుంటారు. తీపి పదార్థాలను తిని సంతోషిస్తారు. తర్వాత పాడ్యమి నుంచి కార్తీక మాసం ప్రారంభం. 4 రోజులు స్నానాలు దీపాలు నది ఒడ్డును వెలిగించడం స్త్రీలు తప్పక జరుపుకునే పండుగ. కార్తీక మాసం ఒక పూట తిని ఉపవాసం ఉండడం ఒక పద్ధతి. నదులలో స్నానాలు చేసి ఇసుకతోటి గౌరమ్మను చేసి పూజ చేసి అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదులుతారు. కార్తీక మాసం 4వ రోజు నాగుల చవితి రోజున పుట్ట దగ్గరికి వెళ్లి పుట్టలో పాలు చలిమిడి చిమ్మిలి వేసి పూజించి నాగేంద్రుని అనుగ్రహం కోసం పూజించడం జరుగుతుంది. నాగుల చవితి కూడా అత్యంత ప్రధానమైన పండుగగా జరుపుకుంటారు. ఈ నెలలో సామూహికంగా ఏదైనా తోటల్లోనో దేవాలయ ఆవరణలోనో కలిసి వంటలు చేసుకుని కలిసి భోజనాలు చేస్తారు. వనభోజనాలు. ఇందులో పాటల పోటీలు ఆటల పోటీలు విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు పారాయణ జరిపి అందరూ సంతోషంగా గడుపుతారు. ఈ నెలలోనే ఏకాదశి ఉద్ధాన ఏకాదశి అని ఆషాఢమాసం తొలి ఏకాదశి రోజున శయనించిన విష్ణుమూర్తి ఈరోజు యోగనిద్ర నుంచి లేస్తాడు.

మన్నాడు క్షీరాబ్ది ద్వాదశి. లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఆవిర్భవిస్తుంది. ఆ రోజు తులసి పూజ చేసి దీపాలు వెలిగించి చలివిడిని గిన్నెలో వేసి అందులో ఆవు పాలు పోసి చెరుకు గడలతో చిలుకుతారు. ఆ చిలుకు ద్వాదశి అంటారు దీన్ని. ఆ చినుకులు గనక మన మీద ఎన్ని పడతాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటామని లోకుల అభిప్రాయం. కార్తీక మాసం నెల రోజులు విశేషించి సోమవారాలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. శివరాత్రి రోజున ఉపవాసాలు జాగారం యావత్ భారతంలో జరుపుకుంటారు. మార్గశిర మాసంలో మార్గశిర గురువారాలు లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల సంపదలు కలుగుతాయని నోములు చేస్తారు. మొదటి గురువారం నాడు పుల్లగం, రెండవ వారం పాయసం, మూడవ వారం ముద్దకుడుములు, నాలుగవ వారం పరమాన్నం, ఐదవ వారం పూర్ణంబూరెలు అని ఒక నియమంగా నైవేద్యాలు తయారు చేస్తారు. పూర్వం ఒక బ్రాహ్మణుడికి శీల అనే పేరు గల కుమార్తె ఉంది. దురదృష్టవశాత్తు తల్లి చనిపోగా తండ్రి రెండవ వివాహం చేసుకుంటాడు. ఈ పిల్ల మట్టితో లక్ష్మీదేవి బొమ్మ చేసుకుని శంఖం పద్మం ముగ్గులు పెట్టుకుని ఆడుకుంటుండేది. తల్లి తన పిల్లల్ని ఆడించమని బిల్ల ముక్క పెడుతుంటే దానిని దేవికి నైవేద్యం పెట్టేది. కాలక్రమేణా తండ్రి నేను వివాహం చేయగా అత్తారింటికి వెళుతూ ఆ లక్ష్మీదేవి బొమ్మను తనతో తీసుకువెళ్తుంది. పుట్టింటి వారు దరిద్రులు అవుతారు. ఆమె అత్తవారింట్లో భోగభాగ్యాలతో ఉండగా ఒకనాడు తమ్ముడు అక్కను చూడటానికి వస్తాడు. వారి ద్వారా పుట్టింటి దుస్థితి తెలుసుకుని ఒక చేతికర్రలో తొలిపించి దాని నిండా వరహాలు నింపి తమ్ముడికి ఇచ్చి పంపుతుంది. దారిలో ఒక చోట ఆగి చెరువులో కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళితే ఆ చేతికర్రను గట్టి మీద పెడతాడు. దారిని పోయే వాళ్ళెవరో ఆ కర్రను పట్టుకుపోతారు. పైకి వచ్చి వెతికి ఆ కర్ర కనబడక అలాగే ఇంటికి వెళ్ళిపోతాడు. పరిస్థితులు ఎప్పట్లాగే ఉంటాయి. ఇంకొకసారి మళ్ళీ అక్కగారింటికి వెళ్ళగా ఇంటి పరిస్థితి ఏమీ మారలేదని తెలుసుకుని విచారించి ఆమె ఒక కొత్త చెప్పుల జోడులో బంగారు నాణ్యాలు నింపి తమ్మునికి ఇచ్చి పంపుతుంది. పూర్వంలాగే నదిలో దిగినప్పుడు చెప్పులు గట్టు మీద పెడతారు. పెట్టగా దారిని పోయేవాడు వాటిని తీసుకుని పోతారు. పైకి వచ్చి వెతికి చెప్పుల చేత కనబడక ఇంటికి ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు. యథాపూర్వకంగా దరిద్రంతో బాధపడుతూ ఇంకోసారి అక్క దగ్గరికి వెళ్ళగా ఈసారి గుమ్మడికాయను తొలిచి బంగారు నాణ్యాలు నింపి జాగ్రత్తలు చెప్పి పంపిన ఈసారి కూడా ఎప్పట్లాగే ఆ కాయను పోగొట్టుకుంటాడు. దరిద్రాన్ని బాగు చెయ్యడం ఎవరి వల్ల కాదని ఆమె విచారించి ఇలా కాదు నాతో మార్గశిర లక్ష్మీ వారాలను నోచుకుందుగా రమ్మని తల్లిని తనతో తీసుకువెళ్తుంది. మొదటి వారం తన పనులు చేసుకుని తల్లిని రమ్మని పిలవగా ఆ రోజున చెయ్యకూడని పని తలకి నూనె రాసుకోకూడదు, ఈమెమో తలకి నూనె రాసుకుంటుంది, పూజకు అనర్హురాలవుతుంది సరే అని విచారించి తనే నోము నోచుకుంటుంది. రెండవ వారం కూతురు స్నానానికి పిలిచే టైంకి పిల్లలకి చద్దన్నం పెడుతూ తను కూడా ఒక ముద్ద నోట్లో వేసుకుంటుంది. అప్పుడు ఆ వారం కూడా పూజకి పనికి రాకుండా అవుతుంది. మూడవ వారం తల్లిని ఎవరూ లేని చోట కూర్చోబెట్టి పనులు చక్కబెట్టుకుని వచ్చే వరకు పిల్లలు తిని పారేసిన అరటి పండు తొక్కలు నోట్లో పెట్టుకుంటుంది. ఆ వారం కూడా పూజ చేసుకోకుండా అవుతుంది, కూతురే పూజ చేసుకుంటుంది. ఐదవ వారం తల్లిని వదలక తన వెంటే తిప్పుకుంటూ స్నానం చేయించి పూజ చేయిస్తుంది. అయితే పూజ అనంతరం తల్లి పెట్టిన నైవేద్యం దేవి స్వీకరించదు, కూతురు నైవేద్యం స్వీకరిస్తుంది. దేవి ఇదేమిటని దేవిని ప్రార్థించగా ఈమె నిన్ను చిన్నప్పుడు ఆటలాడుకుంటుండగా కొట్టింది, అందుకే ఆమె నైవేద్యం నేను స్వీకరించను అని చెప్పగా లక్ష్మీదేవిని ప్రార్థించి క్షమించమని అర్థించగా ఆమె కరుణించి వారికి కూడా సిరి సంపదలు ఇస్తుంది. మార్గశిర మాసంలోనే ధనుస్ సంక్రమణం ప్రారంభమవుతుంది. విష్ణుజితుడు అనే విష్ణు భక్తుడు శ్రీవిల్లిపుత్తూరులో చిన్ని కృష్ణునికి భక్తితో తులసిమాలను సమర్పిస్తుంటాడు. ఒకరోజు తులసివనంలో ఒక బాలిక దొరుకుతుంది. ఆ బాలికను సంతానం లేని విష్ణుజితుడు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. గోదా అని పేరు పెట్టి ఆ కృష్ణుని లీలలన్నింటినీ ఆమె పాటల రూపంలో నేర్పిస్తూ ఉంటాడు. కొంచెం పెద్దదయ్యి బాలికలను కలుపుకుని శ్రీవిల్లిపుత్తూరునే బృందావనంగా భావించి తామంతా గోపికలుగా భావిస్తూ తిరుప్పావై అనే ప్రబంధాన్ని రచిస్తుంది. ఇంటింటికి వెళ్లే బాలికలను మేల్కొల్పుతూ నందుడు, యశోద, బలరాముడు, నీలాదేవి, శ్రీకృష్ణుడు అని భావించి వారి భవనాలకు వెళ్లి కాపలావారిని లేపి వారిని దర్శించి తాము వారి సేవ కొరకే వచ్చామని తెలుపుతుంది. తండ్రి గోదాకు వివాహం చేయాలని తలపెట్టాడు. నీవెవరిని పెండ్లాడతావని అడగగా ఆమె శ్రీరంగంలో ఉన్న రంగనాథుని పెండ్లాడతానని చెబుతుంది. ఆలయంలోని దేవుణ్ణి పెళ్లాడటం ఎట్లా సాధ్యమని తండ్రి ఆలోచిస్తాడు. నిత్యం పూలమాలల్లి దేవాలయంలో సమర్పించడం విష్ణుచిత్తుని అలవాటు. ఈ అమ్మాయి ఆ మాలలను తను మెడలో వేసుకుని చూసి బాగుందో లేదో అని వాటిని తిరిగి బుట్టలో పెడుతుండేది. ఒకరోజు తండ్రి చూసి కోపించి ఆ రోజు పూలమాలను పెరుమాళ్ళకి అర్పించలేదు. ఆ రోజు రాత్రి స్వామి కలలో కనిపించి ఆ పూలే తనకిష్టమని తనకు వాటితోనే అలంకరించమని చెప్తాడు. తండ్రి ఎంతో సంతోషించి అమ్మా నీ కారణంగా స్వామి నాకు కలలో దర్శనమిచ్చాడు అండాళ్ళని పేరు పెట్టి ఆనందిస్తాడు. శ్రీరంగనాథుడు తన వారి కలలో కనబడి గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూరు నుండి పల్లకిలో ఊరేగి తీసుకురమ్మని చెప్తాడు. వారు అట్లే వచ్చి ఆమెను పల్లకిలో తీసుకువెళ్ళారు.

0: చెప్తారు. జనులందరూ చూస్తుండగా గోదాదేవి సర్ప పర్యంకం తొక్కి రంగనాథుని విగ్రహంలో లీనమైపోతుంది. విష్ణుచిత్తుడు తిరిగి వచ్చి తన పూలకైంకర్యం జరుపుకుంటూ ఉంటాడు. ధనుర్మాసం 4 రోజులు ఈ కథలతో వైష్ణవాలయాలు పిలకల్లాడతాయి. శివరాత్రి పండుగ నాటికి శివాలయాలన్నీ భక్తులతో కిటకట్లాడతాయి. మనిషి సుఖ సంతోషాలలో వేరే ఆలోచన లేకుండా గడపడానికి ఈ నోములు వ్రతాలు పూజలు తోడ్పడతాయి. మూఢనమ్మకాలని తోసిపారేయకుండా వీటిని ఆచరిస్తే కలిగే సత్ఫలితాలని గుర్తించాలి.
1: మీరింతవరకు మన సాంప్రదాయ నోములు వ్రతాలు ఈ అంశం గురించి శ్రీమతి ఎం. ఆదిశేషామణి గారి ప్రసంగం విన్నారు.

0: కార్యక్రమంలో మరొక అంశం వరలక్ష్మీదేవి వైభవం. ప్రసంగం వింటారు.
1: శ్రీ మహావిష్ణువుకు శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఈ శ్రావణమాసం. చైత్రాది మాస పరిగణలో శ్రావణమాసం 5వది. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఈ శ్రావణమాసం ఏర్పడింది. ఈ శ్రావణమాసం అతి పవిత్రమైన మాసం. లక్ష్మీదేవి మహావిష్ణువు యొక్క హృదయస్థల నివాసిని. ఆమెనే విష్ణువు యొక్క మూలశక్తి, అంటే వెలుతురు, వేడిమి, విద్యుత్తు. ఆ లక్ష్మే ఆయన ప్రాణశక్తి. ఈ శక్తే జగత్తునంతటిని చల్లగా కాపాడుతున్నది. ఆ ఆదిలక్ష్మే వరలక్ష్మీదేవిగా పూజలందుకుంటుంది. కమలముల వంటి నేత్రములతో క్షీరసాగర సంభవిగా, కమలాలలోని సుకుమారమైన మధ్యభాగంలోని గౌరీవర్ణం వంటి మేనిఛాయతో ప్రసన్న వదనంగా వరలక్ష్మీదేవి ముల్లోకాలలోనూ ప్రభవిస్తున్నది. అగ్నిలో దాహక శక్తి ఈ జగన్మాతయే. వివిధ విధములుగా విధానపరచి సమస్త జగాలను భరిస్తోంది. లోకాలను రక్షించటం, లయింపచేయటం, తిరిగి సృష్టించటం ఆ జగన్మాత గొప్పతనమే. అమృత స్వరూపమైన ఆ తల్లి వల్లనే ఆ శ్రీహరి ధన్యుడయ్యాడు. అందువల్లే ఆ తల్లి కృపాకటాక్షాలు క్షణమైనా సోకినవారే గుణవంతులు, పండితులు, ధన్యులు, మాన్యులుగా అందరి చేత ఆదరింపబడతారు. సమస్త మానవకోటిలో, పక్షులలోనూ, ప్రకృతిలోని వృక్షాలలోనూ, సరస్సులలోనూ, దేవతల్లోనూ, ఇంటిలోనూ, ఆహార పదార్థాలలోనూ, నవరత్నాలు, లోహాలు, ఆభరణాలలోనూ, ఇలా అన్నిటా ఆ మహాలక్ష్మి ప్రభే గోచరిస్తుంది. ఆ మహాలక్ష్మీదేవి తాకినంతనే అన్నీ శుచిని పొందుతాయి. ఆ వరలక్ష్మీదేవి నామం ఎక్కడుంటుందో అక్కడ సుమంగళత్వం ఉంటుంది. లక్ష్మి, శ్రీ, కమల, కమలాలయ, పద్మ, రమ, ఇలా అనేక నామాలతో పిలువబడుతూ రెండు చేతులలో పద్మాలను ధరించిన మహాలక్ష్మిని క్షీరోదయ, అమృత కుంభకర, విష్ణుప్రియ అని జపించేవారికి దుఃఖాలు దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా అగస్త్య మహర్షి లోపాముద్ర సహితుడై కొల్హాపుర క్షేత్రానికి వచ్చి అక్కడ వెలిసిన శ్రీమహాలక్ష్మిని దర్శించుకుని స్తుతించాడట. లక్ష్మీదేవి ధనం నుంచి మోక్షం వరకు సమస్త ఐశ్వర్యం

ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, ప్రసన్న మమ సర్వదా అంటూ భక్తితో ఆరాధించేవారికి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, విద్యను ప్రసాదిస్తుందని స్త్రీ సూక్తం చెబుతోంది. స్త్రీమూర్తులందరూ వరాలిచ్చే వరలక్ష్మీదేవిని ఈ పవిత్ర శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు పూజించి ఆ దేవి కృపకు పాత్రులవుతారు. ఈ పూజా విధానం, వ్రతమహిమ గురించి కైలాసపతి అయిన మహేశ్వరుడు సాక్షాత్ తన అర్ధాంగి అయిన పార్వతీదేవికి వివరించాడు. ఈ కథ భవిష్యోత్తర పురాణంలో ఉంది. స్త్రీలు ఏ వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలతోనూ, పిల్లా పాపలతోనూ సుఖ సంతోషాలను పొందుతారో అట్టి వ్రతమే ఈ వరలక్ష్మీదేవి వ్రతం. ఈ వ్రతాన్ని మొట్టమొదటిసారిగా చారుమతి అనే స్త్రీమూర్తి ఆచరించి సిద్ధి పొందింది. ఈ కథనే పరమశివుడు పార్వతీదేవికి వివరించారు. ఈ వ్రతం పార్వతీదేవి ఆచరించి సుబ్రహ్మణ్య స్వామిని కుమారునిగా పొందిందని పురాణాలు చెబుతున్నాయి. మగధ దేశంలో కుండినా నగరంలో ఉన్న చారుమతి అనే స్త్రీ ఎంతో గుణవంతురాలు, సదాచారపరురాలు. ఆమె ధర్మపరత్వానికి ముగ్ధురాలైన వరలక్ష్మీదేవి ఒకరోజు రాత్రి ఆమె కళ్ళలో కనిపించి శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు తనని భక్తి శ్రద్ధలతో పూజించమని చెప్పింది. ఇలా చారుమతి కలలో కనిపించి వరలక్ష్మీదేవి చెప్పటం ఎందుకంటే సమస్త లోక కళ్యాణం కోసం ఒక ఉత్తమ వ్రతాన్ని సదాచార పరాయణురాలైన వనిత ద్వారా లోకానికి అందించాలనేదే ఆ అమ్మ అభిమతం. మరుసటి రోజు ఉదయాన్నే చారుమతి తన భర్తతోనూ, అత్తమామలతోనూ తన కల గురించి చెప్పి వారి సహకారంతోనే తన ఇరుగు పొరుగు స్త్రీలతో కలిసి ఈ వ్రతాన్ని ఆచరించింది. సకల ఐశ్వర్యాలను పొంది ఇహపర ఆనందాన్ని సాధించింది చారుమతి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలందరూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందొచ్చే శుక్రవారం ఆచరిస్తారు. ఈనాడు వరలక్ష్మీదేవి వ్రతం. ఈనాడు తెల్లవారుజామునే వనితలందరూ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి ఇంటిని శుభ్రపరుచుకొని ఇంటి మధ్యలో ఒక మండపాన్ని ఏర్పాటు చేస్తారు. కలశ రూపంలో వరలక్ష్మీదేవిని ప్రతిష్ట చేస్తారు. ఆసనంపై కొత్త బియ్యాన్ని పోసి మామిడి, మర్రి, జువ్వి, నేరేడు, రావి ఈ ఐదు వృక్షాల చివుళ్లను పసుపు కుంకుమలతో అలంకరించిన కలశంపై ఉంచి దానిపై పూర్ణఫలం అనగా కొబ్బరికాయను ఉంచుతారు. ఈ పూర్ణఫలంపై కొత్త వస్త్రాన్ని ఉంచుతారు. అనంతరం వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి పురాణోక్తంగా ధ్యాన, ఆవాహన మొదలైన షోడశోపచారాలతో అర్చిస్తారు. కలశం పరిపూర్ణత్వానికి, బియ్యం ఐశ్వర్యానికి ప్రతీకలు. చివుళ్ళు, ఫలం మొదలైన వాటితో నిండి ఉన్న ఆ కలశం బ్రహ్మాండ వ్యాప్తిని అయిన లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అనే శ్లోకాన్ని పఠించి ఆ వరలక్ష్మీదేవిని పూజిస్తారు. ధ్యానం, ఆవాహన, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, వస్త్రం, పుష్ప గంధాక్షతలతో, ధూప దీప నైవేద్య తాంబూలాలతో, కర్పూర నీరాజనాలతో ఆ అమ్మవారిని భక్తితో సేవిస్తారు. సమస్త సిరి సంపదలకు, ధన ధాన్యాలకు ఆ వరలక్ష్మీదేవి అధిదేవత కాబట్టి వరలక్ష్మీదేవిని భక్తితో ఆరాధించేవారికి ఆ తల్లి యొక్క అపార కృపాకటాక్షాలు ప్రసరింపబడతాయి. అంతేకాకుండా తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను పొందుతారు. అసలు లక్ష్మీ అవతారం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, భృగు మహర్షి పరాశక్తి ప్రత్యక్షం కోసం ఘోర తపస్సు చేసినప్పుడు పరాశక్తి ఆయన తపస్సుకు మెచ్చి వరం కోరుకోమనగా భృగువు ఆ జగన్మాతకు నమస్కరించి, అమ్మా, నీ శక్తి కళ పార్వతీయై శివుని అర్ధాంగిగా సేవింపబడుతోంది. నీ విద్యా కళ చదువుల తల్లి సరస్వతిగా బ్రహ్మను సేవించబడుతోంది. స్థితికారకమైన మహావైభవమైన నీ లక్ష్మీ కళను నా కుమార్తెగా అనుగ్రహించమని వేడుకున్నాడట. ఆ జగన్మాత లక్ష్మీదేవిగా భృగు మహర్షి ఇంట అవతరించి మహావిష్ణువును వివాహం చేసుకుంది. శ్రీహరి కోరికపై దేవతలందరికీ ఎనలేని ఐశ్వర్యాలను ప్రసాదించింది. ఐశ్వర్యమత్తులో దేవతల పొరపాటు వల్ల దుర్వాసుడిచ్చిన శాపం కారణంగా లక్ష్మీదేవి సాగరగతమైపోయింది. దేవతల ఐశ్వర్యం అంతా హరించుకుపోయేసరికి ముల్లోకాలు విష్ణువుని శరణు కోరగా లక్ష్మీమయమైన

0: క్షీరసాగరాన్ని మదించటం వల్ల లక్ష్మీదేవి పునర్దర్శనం కలుగుతుందని మహావిష్ణువు చెప్పగా, దేవతలందరూ రాక్షసులు కూడా కలిసి మందరగిరిని కవ్వంగాను వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగాను మార్చి క్షీరసాగరాన్ని మదించగా లక్ష్మీదేవి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. మహాలక్ష్మి 8 మూర్తులుగా అవతరించింది. ధనం, ధైర్యం, వివేకం, అభయం, ఆరోగ్యం, సంతానాలను భక్తులకు ప్రసాదించింది. ఆ 8 మూర్తులే అష్టలక్ష్ములు. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి అనగా రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ వరలక్ష్మీదేవికి భార్గవి అనే మరొక పేరు కూడా ఉంది. క్షీరసాగర మదనానంతరం క్షీర సముద్ర రాజతనయగా పేరు పొందింది. వరలక్ష్మీదేవి వ్రతాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తోరపూజను కూడా భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. తోరం అంటే 18 అంగుళాల పొడవున్న దారాలు 9 ప్రోగులుగా తీసుకుని పసుపు కుంకుమలు పూసి 9 పూలను చేరుస్తూ 9 ముడులను వేసి పూజ అనంతరం ఆ తోరాన్ని కుడిచేతికి ధరిస్తూ బద్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధ్యంచ సౌభాగ్యం దేహీ మేరమే అనే శ్లోకాన్ని పఠించాలి. అనంతరం వ్రతకథను చదివి అక్షంతలు అమ్మవారి పాదాల నుంచి తీసుకుని తలపై వేసుకోవాలి. ముత్తైదువులకు వాయనం తాంబూలాలు ఇవ్వాలి. తిరిగి సాయంత్రం దీపారాధన గావించి మరుసటి రోజు ఉదయం అమ్మవారిని పూజించి వ్రతాన్ని ముగించాలి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించటం వల్ల సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించి జీవితం సుఖమయమవుతుంది. అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. వరలక్ష్మీదేవి వరాలిచ్చే తల్లి, దారిద్ర్య ధ్వంసిని, ఐశ్వర్య ప్రధాయిని. ఆ తల్లి భక్తవచ్చల, తన భక్తుల యొక్క కోరికలు తీర్చే కల్పవల్లి. అంతేకాదు, ఆమె కటాక్షం చేత అందరూ విద్యా వినయ సంపన్నులు కూడా అవుతారు.
1: మీరింతవరకు వరలక్ష్మీదేవి వైభవం ప్రసంగం విన్నారు.

0: ప్రియదర్శిని, స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
5: చిక్కుకుంది.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
9: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
8: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా

0: దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనలో భాగంగా లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈపీఎల్ ఫుట్బాల్ కార్యక్రమాల్లో ఈవేళ పాల్గొంటారు. ఒత్తిడి అధిగమించేందుకు వ్యాయామం యోగా అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు వరలక్ష్మి వ్రతం వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణకు పెట్టుబడులు నిధులు రాబట్టడమే లక్ష్యంగా చేపట్టిన విదేశీ పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవేళ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈపీఎల్ ఫుట్బాల్ కార్యక్రమానికి, రేపు కేంబ్రిడ్జ్ బృందం లండన్ బిజినెస్ స్కూల్ సమావేశాలకు హాజరవుతారు. అయితే యూకే పర్యటన ముగిసిన అనంతరం చేపట్టవలసిన సీఎం అమెరికా పర్యటన సాంకేతిక కారణాల వల్ల రద్దయింది. తెలంగాణ ప్రగతి ప్రయాణం నిరంతరం కొనసాగుతుందని సీఎం పేర్కొన్నారు. యూకే పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నల్లకుంటలోని మదర్ డైరీ పార్క్ను నిన్న సందర్శించి ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. ఆధునిక జీవనశైలి, ఆహారం కల్తీ, సోషల్ మీడియా వల్ల పెరుగుతున్న శారీరక మానసిక ఒత్తిడి నుంచి విముక్తికి యోగా వ్యాయామం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. అందరూ ఉచితంగా ఆరోగ్యకరమైన జీవనం గడపడానికే ఈ ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయం కేటాయించి యోగా వ్యాయామం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తండాలో నిర్వహించిన పల్లె పల్లెకు పొన్నవన్న కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన చెప్పారు. మూతపడిన పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వర్షపు నీటిని సంరక్షించుకోవాలని, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలని సూచిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బీజేపీ ఎంపీ కాంగ్రెస్లో చేరేందుకు సిద్దమవుతున్నట్లు ఒక పత్రికలో కథనం వెలువడగా దీనిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి స్పందించారు. తెలివైన వారెవరూ ప్రస్తుతం కాంగ్రెస్లోకి వెళ్లారని స్పష్టం చేశారు. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ వల్ల పార్టీ నష్టం కలుగుతోందని, రేవంత్ రెడ్డి మాటలను కేసీ వేణుగోపాల్ గుడ్డిగా నమ్ముతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై తాను విడుదల చేసిన వీడియోను విశ్లేషించాలని ఎంపీ అరవింద్ కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటనపై ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ మండిపడ్డారు. గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అధికారిక అనుమతులతోనే ముఖ్యమంత్రి బ్రిటన్ వెళ్లారని స్పష్టం చేశారు. విద్యా సంస్థలు, క్రీడా ప్రాంగణాలు సందర్శిస్తుంటే బీజేపీ నేతలు రాజకీయం చేయడం తగదన్నారు. భారత వ్యతిరేక శక్తులను కలవడానికే సీఎం వెళ్లారంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఎల్నీనో ప్రభావం, వివిధ ప్రభుత్వ రంగాలు చేపట్టవలసిన ముందస్తు చర్యలపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్క, వాకిటి శ్రీహరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ దానకిషోర్, సెక్రటరీ ఇలంవర్తి తదితర వ్యవసాయ, పంచాయతీరాజ్, పశుసంవర్ధక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట కలెక్టరేట్లో ఎమ్మెల్యే మందుల శామ్యూల్తో కలిసి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో అర్హులకు కార్డులందక ఇబ్బంది పడ్డారని ఆయన పేర్కొన్నారు.

పేదల సంక్షేమానికి తెచ్చిన సన్నబియ్యం పథకంతో 3,42,00,000 మంది లబ్ది పొందుతున్నారని, రాష్ట్రంలో 6,00,000 కుటుంబాలకు స్మార్ట్ కార్డులతో ఆహార భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. మంగళకరమైన శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రతి ఇంటా సుఖశాంతులు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతం వేడుకలను ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్తో పాటు పలు జిల్లాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. మహిళలు వేకువజామున ఇళ్లను అలంకరించి పూజలు నిర్వహించగా, ఆలయాల్లో శ్రీ వరలక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు చేపట్టారు. సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మహిళలు అమ్మవారిని దర్శించుకుని ఒకరికొకరు వాయినాలిచ్చి పుచ్చుకున్నారు. పండుగ వాతావరణంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా వరలక్ష్మి వ్రతం వేడుకలు మహిళలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్లో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రత మహోత్సవం సందర్భంగా జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం అందిన దరఖాస్తుల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాష్ట్రంలో 2వ స్థానం నిలిచింది. జిల్లాలో ఇప్పటి వరకు 9,426 దరఖాస్తులు నమోదయ్యాయి. రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. గీసుకొండలో జరిగిన పుట్టినరోజు వేడుకలో సుస్మిత మాట్లాడిన మాటలు, ఆమె వ్యక్తిగత అభిప్రాయాల్ని, వాటికి తనను రాజకీయంగా బాధ్యులను చేయడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వంపై తనకు గౌరవం ఉందని పేర్కొంటూ నిజాలను గ్రహించి పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. భూముల సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిన్న రాత్రి జిల్లాలో జరుగుతున్న భూముల సర్వేపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన భూముల సర్వే, చేయాల్సిన సర్వే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రెవెన్యూ మ్యాపులు లేని గ్రామాల ఇబ్బందులు తొలగించేందుకు చేపట్టిన సర్వేను గడువులోగా పూర్తి చేయాలని, సర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని చెప్పారు. తెలంగాణ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ బృందం మనీలాలోని ఫిలిప్పీన్స్ విదేశాంగ కార్యాలయాన్ని సందర్శించి ప్రవాసుల సంక్షేమ విధానాలపై చర్చించింది. అక్కడ అమలు చేస్తున్న ఉత్తమ విధానాన్ని పరిశీలించి గల్ఫ్లోని 15,00,000 మంది తెలంగాణ కార్మికులకు అండగా నిలిచేలాగా త్వరలో ప్రత్యేక విధానం రూపొందిస్తామని కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట స్థాయి పాఠశాల క్రీడల నిర్వహణపై తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ వెబ్ పోర్టల్ను ప్రారంభించారు. క్రీడా వివరాల డిజిటలైజేషన్, నకిలీ సర్టిఫికెట్ల అడ్డుకట్టకు ఈ పోర్టల్ దోహదపడుతుందని తెలియజేశారు. అధునాతన ఉక్కు ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు జిందల్ స్టీల్ ఐఐటీ హైదరాబాద్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీహెచ్ క్యాంపస్లో దేశంలోనే తొలిసారిగా జిందల్ స్టీల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్నారు. మౌలిక వసతులు, రక్షణ, విద్యుత్ రంగాల్లో తక్కువ ముడి పదార్థాలతో మెరుగైన ఉక్కు పరిష్కారాలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పరిశోధనలు, శిక్షణా కార్యక్రమాలు చేపడుతుందని సంస్థల ప్రతినిధులు తెలియజేశారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మార్చి-మే 2026 పరీక్షలకు సంబంధించిన పాస్ సర్టిఫికేట్లను జిల్లాలకు పంపించింది. నకిలీలను నిరోధించేందుకు 25 రకాల భద్రతా ఫీచర్లు, చిరగని కాగితంతో వీటిని రూపొందించారు. విద్యార్థులు తమ కళాశాలల ప్రిన్సిపాల్స్ను కలిసి ఈ ధృవపత్రాలు పొందవచ్చునని బోర్డు తెలియజేసింది. వెనుకబడిన తరగతుల బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా తీర్చిదిద్దేందుకు 100% సబ్సిడీపై ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ అభివృద్ది అధికారి సౌజన్య ఒక ప్రకటనలో తెలియజేశారు. 12,000 రూపాయల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్ ఉచితంగా అందిస్తారని, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 15 తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆఫీసులు, ఆసుపత్రులు, ఇతర పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులను అరికట్టడానికి లైంగిక వేధింపుల నివారణ చట్టం పాష్ యాక్ట్ చట్టం ఒక బలమైన కవచంలా పనిచేస్తుందని మహిళా సాధికారత కేంద్రం సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ చైతన్య చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో మహిళల భద్రతపై ఒక ప్రత్యేక అవగాహన

0: అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ ములుగు జిల్లాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు వచ్చిన భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి ఈ రోజు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. జిల్లాలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్నికల సంఘం కార్యదర్శి చర్చించారు. వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించేందుకు మౌలిక వసతులు బలోపేతం చేయాలని టీజీఎన్పీడీసీఎల్ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి చెప్పారు. కరీంనగర్ సర్కిల్లో ఆయన పర్యటించారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనలో భాగంగా లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈపీఎల్ ఫుట్బాల్ కార్యక్రమాల్లో ఈవేళ పాల్గొంటారు. ఒత్తిడి అధిగమించేందుకు వ్యాయామం యోగ అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు వరలక్ష్మి వ్రతం వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనితాలోకం స్త్రీల కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో విద్యావేత్త, ప్రకృతి వ్యవసాయవేత్త శ్రీమతి ఇందిరారెడ్డి గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కుడుముల ఇందిరారెడ్డి గారు మనతో ఉన్నారు. మరి మేడం స్పెషాలిటీ ఏంటి అంటే షీజ్ అ అకాడమిషియన్, వృత్తిరీత్యా విద్యావేత్త, కానీ ప్రవృత్తి ప్యాషన్ వచ్చేసి బీ కీపింగ్, అంటే తేనెతట్టుల్ని పెంచుతారు, అలాగే న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం చేస్తారు. సో తేనెతట్టులను పెంచడం గురించి మన శ్రోతలతో ఇదివరకే మాట్లాడారు, దాని గురించి తెలుసుకుందాము. కానీ ముందుగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి మేడం. బట్ దానికంటే ముందు అసలు ఒక అకాడమిషియన్గా ఉన్న మీకు దీనివైపు ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి.
2: నమస్తే అండి, నా పేరు ఇందిరారెడ్డి. సో గత అంటే నేను చిన్నప్పటి నుంచి కొంచెం వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను. మాకు అంటే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉండేవి, న్యాచురల్గానే మనకి కూరగాయలు అవి పండించడము, అట్లానే మనకి క్యాటిల్ అంటే గొర్రెలు బర్రెలు ఆవులు ఉండేది, వాటి కోసము కావాల్సిన ఫారేజింగ్కి మనం పెంచడము. సో అవన్నీ చిన్నప్పటి నుంచి చూశాను, ఓన్లీ మధ్యలో ఒక 2-3 ఇయర్స్ మాత్రం గ్యాప్ వచ్చింది. బట్ ఈ కరోనా టైంలో మళ్ళీ మనకి ఒక అవకాశం ఇచ్చింది మళ్ళీ ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్ళడము. అసలు ప్రకృతి వ్యవసాయం లేకపోతే మన ఆరోగ్యాలు ఎలా క్షీణించిపోతున్నాయి. ప్రతి ఒక్కరము మనము మంచి ఆహారం తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోటే మనం ఇంత కష్టపడి పనిచేసి సంపాదించేది. సో మనం తిన్నది వంట పట్టాలి, మనం మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. కానీ ఆహారం పండాలి, మంచి ఆహారం తినాలి అంటే సేంద్రీయ వ్యవసాయంలో ఉండాలి, లేకపోతే వాటిని సేంద్రీయ వ్యవసాయం చేయాలి అనంటే వాటికి కావాల్సిన మిత్ర పురుగులు ఉండాలి, అండ్ మల్టీ క్రాపింగ్ చేయాలి. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి అసలు ఇవన్నీ న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి అని పెట్టేస్తే వాటికి పాలినేషన్ జరగకపోతే మనకి ఆహారం భద్రత ఉండదు. ఆ పూత నుంచి కాత దశకి రాకపోవడం ఒకటి ఇబ్బందికరమైన విషయం ఒక వ్యవసాయం చేసేటప్పుడు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అసలు ఈ తేనెటీగల పెంపకం చేయడం వల్ల రైతులకు ఎలా బెనిఫిట్ అవుతుంది, ఒక మహిళగా నేను ఒక మంచి స్వచ్ఛమైన తేనె ఎలా తీసుకోగలుగుతాను, సేకరించగలుగుతాను, అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక మంచి ఔషధ గుణాలు ఉన్న ఒక మంచి ఆహారం తేనెని ఎలా ఇవ్వగలుగుతాను అని ఒక ఉద్దేశంతో ఈ తేనెటీగల పెంపకం ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు అది నేర్చుకుని, ఆ నేర్చుకున్న తర్వాత ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అంటే తేనె అంటే తేనెటీగలు అంటే తేనె ఒకటే అనుకున్నాను అప్పుడు. కానీ అసలు తేనెటీగలు లేకపోతే పరపరాగ సంపర్కం జరగకపోతే మనకి ఎన్నో రకాల పంటలు అంతరించుకుపోతాయి, అలాగే మనకి మంచి తేనె అనేది కోల్పోతాము అని రెండు విదేశాలు చూస్తున్నాం.
1: తేనెలో కల్తీ ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. సో ఆ రకంగా కూడా చూసుకుంటే ప్యూర్ తేనె తీసుకునే అవకాశం మీరు కల్పిస్తున్నారు.
2: తప్పకుండా అండి, ఎందుకంటే ఇది ఒక మంచి ఉద్దేశంతో దీన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తేనె తీయాలి అని అంటే కల్తీ ఎందుకు జరుగుతుంది అంటే ఉన్న జనాభాకి మనకు అలాంటి అన్ని పంటలు లేవు. అంత తేనె తీయాలి అనంటే మనకు అన్ని తేనెటీగలే లేవు, ఎందుకంటే చాలా వరకు అడవులు అంతరించిపోతున్నాయి, అలాంటి పంటలు లేవు. మనకి గ్రీన్ రెవల్యూషన్ ఉన్నాం కానీ అప్పటి నుంచి మనం చూస్తే వరి గోధుమలే మనకి 80% వచ్చేసింది, కాటన్. ఈ మూడు పంటలు మనకి ఎలాంటి కీటకాలకి ఉపయోగకరమైనవి కాదు, అవి సెల్ఫ్ పాలినేటెడ్, అండ్ కాటన్లో అయితే విపరీతంగా పురుగు మందులు కొడతారు. క్యాష్ క్రాప్స్లో మనకి షుగర్ ఒకటి.

0: ఈ నాలుగు కూడా మనకి మోనోక్రాప్ ఎక్కువ ఉంది, ఎక్కువ శాతం ఇవే పంటలు ఉన్నాయి. అండ్ మనకి ఆయిల్ సీడ్సే కానీ మిల్లెట్స్, మనకి అరికెలు, సాములు, ఊదలు ఇవి కూడా చాలా వరకు అంతరించిపోయినాయి. అండ్ ఒకటేంటంటే ఇవి మోనోక్రాప్ వల్ల కూడా మనకి సహజ సిద్ధంగా ఉండాల్సిన మిత్ర కీటకాలన్నీ కూడా పోయినాయి. వాటికి ఆహారం దొరకకపోతే ఎట్లా? అంటే ప్రతి ఒక కాలనీ అంటాం, కాలనీలో ఒక రాణిగా పోతీగలు, వర్కర్ బీస్ ఉంటాయి. వాటి సంతతి ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎప్పుడైతే వాటికి పొల్లన్, పొల్లన్ అంటే పుప్పొడి, ప్రతి పువ్వులో కూడా పరపరాగ సంపర్కానికి మనకు మేల్ ఫీమేల్ ఉంటుంది. సో ఆ రెండింటినీ కలిపే పని ఈ తేనెటీగలు చేస్తాయి. సో ఇవి వీటికి ఆహారం, వాటికి కావాల్సిన ప్రోటీన్ దొరుకుతుంది వాటి పిల్లలు పెరుగుదలకి. తర్వాత వాటిలో ఉన్న మకరందం ఈ రెండు పూల మీదకి వెళ్తాయి. ఆ రెండు సేకరించుకుని తీసుకొచ్చి వాటికి బీ బ్రెడ్ అని తయారు చేసుకుని పిల్లలకి పెడతాయి. అలాగే ఆ రెండు తిన్న బీస్ రాయల్ జెల్లీ సెక్రెట్ చేస్తాయి, అంటే క్వీన్కి ఫుడ్. సో వీటికి ఆహారం దొరకనప్పుడు అంతరించిపోతుంటాయి, బాగా దొరికినప్పుడు పెరుగుతూ ఉంటాయి. సో మనకి అలాంటి పంటలు లేనప్పుడు మెల్లమెల్లగా వాటి పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే వర్కర్ బీ కూలీగా ఒక లైఫ్ వచ్చేసి 20 నుంచి 40 డేస్ మాత్రమే. సో వాటికి ఆహారం దొరకనప్పుడు మెల్లమెల్లగా గుడ్డు పెట్టడం తగ్గించేస్తుంది, పెట్టడం కాలనీ అనేది కొలాప్స్ అయిపోతుంది. సో అలాంటి పంటలు కావాలి. వాటికంటే ముందు మనం గడ్డి మందులు వేయడం చాలా మేజర్ ఇష్యూ అండి. ఎందుకంటే ఇది ఎప్పుడు మరీ మరీ ప్రతి ఒక్క దగ్గర నేను మళ్ళీ చెప్తుంటాను, గడ్డి పూలు గడ్డి అనుకుంటాం, గడ్డి ఈజ్ అ గోల్డ్ ఫర్ అస్. ఎందుకంటే ఎంత గడ్డి మొలిస్తే మనం వర్షాకాలంలో ఎక్కువ పెరుగుతుంది. ఆ టైంలో మనం కట్ చేసి పడేస్తూ ఉంటే అది సాయిల్ గా నాచురల్ గా ఫర్టైల్ అయిపోతుంది కదా. నాచురల్ ఫార్మింగ్ అంటే అదే, నాచురల్ గా దాన్ని పెరగనిస్తున్నాము, ఎప్పటికప్పుడు కట్ చేసి పడేస్తూ ఉంటే అదే వాటికి ఫర్టిలైజర్. కానీ మనం సంచులు సంచులు బస్తాలు బస్తాలు తీసుకొచ్చి దున్నేస్తాం, దున్నడం ఒక ఖర్చే కదా, మళ్ళీ తీసుకొచ్చి ఫర్టిలైజర్స్ చల్లుతున్నాం అది ఒక ఖర్చు. వాటి బదులు నాచురల్ గా పెరిగిన దాన్ని కట్ చేసి పడేసుకుంటే మనకి అదే మనకి గోల్డ్. గడ్డి పూలు బోల్డ్ అని ఉంటాయి, గడ్డి పూల మీద కావాల్సిన పొలన్ నెక్టర్ ఉంటుంది. ఆ ప్లాంట్స్ లో కింద వేర్లు వేరు వ్యవస్థలో నైట్రోజన్ ఫిక్సింగ్ చేసే ఉంటాయి, అంటే ఎన్పీకే కూడా మనం తెచ్చి ఫర్టిలైజర్ వేస్తున్నాం. సో అది కూడా ఖర్చు. నాచురల్ గా ఉన్నదాన్ని పెరగనిచ్చి దాన్ని అక్కడే తీసేసి అక్కడే పడేయడం వల్ల కుళ్ళినప్పుడు సాయిల్ అనేది మెల్లమెల్లగా మనకి ఫర్టైల్ గా ఉంటుంది. ఒక లేయర్ మంచి సాయిల్ ఫామ్ అవ్వాలంటే ఒక 10 సంవత్సరాలు పడుతుంది. సో మనం ఉట్టిగా ఒకసారి దున్ని పడేస్తున్నాం, అలా దున్నగా దున్నగా కూడా పైన ఉన్న సాయిల్ ఎక్స్పోజ్ అయిపోయి పౌడర్ పౌడర్ అయిపోతుంది. మనకి అందులో ఉన్న న్యూట్రియంట్స్ ఏం లేవు, కీటకాలు అన్నీ లేవు. ఇప్పుడు ఎర్త్ వామ్స్ లేవు, మళ్ళీ ఎర్త్ వామ్స్ కూడా అది ఎక్కడి నుంచో ఆఫ్రికాని తీసుకొచ్చి దాన్ని వర్మీ కంపోస్ట్ అని చెప్పి మళ్ళీ వేస్తున్నాం. సో అట్లా కాకుండా సహజ సిద్ధంగా ఇప్పుడు మాది ఒక 8 ఎకరాలు నిమ్మ తోటలో ఆవులు ఓపెన్ గ్రేస్ చేస్తాయి, అంటే నిమ్మ తోట కాబట్టి అవి తినవు కాబట్టి మనం ఎక్కడైతే కూరగాయలు వేసుకుంటాం అక్కడ మాత్రం కంచి వేసుకున్నాము. సో అవే తిని తిరుగుతూ ఉంటాయి. ఆ పేడనే మనం వర్మీ కంపోస్ట్ ఒక దగ్గర కుప్ప వేయడము, సంవత్సరం సంవత్సరం కుళ్ళనిచ్చి దాన్ని చెట్లకు వేయడం. మనం ఇంకా ఎక్స్టర్నల్ గా బయటకి ఏం తేవక్కర్లేదు. సో అది ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఒకటి. నాచురల్ గా అవే గ్రేజింగ్ చేస్తూ ఉంటాయి కాబట్టి గడ్డి పెరగనివ్వవు. సో గడ్డి కోసే పని కూడా లేదు. సో వాటి మళ్ళీ దున్ని పనే ఉండదు. సో మనకి సాయిల్లో కూడా ఒక లేయర్ ఉన్నప్పుడు వాటర్ రిటర్న్ చేస్తాయి, సాయిల్లో మాయిశ్చర్ ఉంచుతాయి, అంటే తేమ శాతం ఉంచుతాయి. సో గడ్డిని అలా దున్నేయకుండా మనం అలా పెట్టడం వల్ల నీళ్లు, సాయిల్ అనేది ఎరోజన్ కాకుండా, అంటే నీళ్లు కొట్టుకెళ్ళిపోతాయి, అప్పుడు పైన లేయర్ కూడా కొట్టుకెళ్ళిపోతుంది. సో అట్లా కాకుండా గడ్డి ఉంచడము, ఆ గడ్డి పెరగకుండా ఉండాలంటే గొర్రెలు, ఆవులు ఈ రెండు మనకి న్యాచురల్గా సాయిల్ని ఫర్టైల్గా, అంటే తిన్నప్పుడు వాటి సలైవ వాటి ఉమ్ము కూడా పడినప్పుడు అక్కడ కూడా ఫర్టైల్ అవుతుంది. అండ్ గడ్డి కూడా ఉండడం వల్ల లోపలికి దానికి ఒక కవచం, సో ఆ నీళ్లు కూడా లోపలికి ఇంగుతాయి. లోపల మాయిశ్చర్ ఉన్నప్పుడు మనకి ఎన్నో రకాల కీటకాలు లోపల ఉంటాయి. మనకి ఆరుద్ర కార్త వచ్చినప్పుడు ఆరుద్ర పురుగులు, ఎర్త్ వామ్స్, మిత్ర పురుగులు ఎన్ని ఉంటాయో, సో అవన్నీ శత్రు పురుగులు లాగానే వెయిట్ చేస్తాయి, వాటిని తినేస్తాయి. అప్పుడు మనకు పురుగుల మందులు కొట్టే పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అంటే
1: ఈ మిత్ర పురుగులని ఆకర్షించాలంటే ఏం చేయాలి?
0: వాటికి మెయిన్ గా కావాల్సిన ఈ గడ్డి పూలని ఉంచడం,
1: గడ్డి పూలను ఉంచడం
0: ఉంచాలి. అంటే మనం మేమేం చేస్తామంటే ఓన్లీ పాదు వరకు, అంటే రింగ్ ట్రెంచ్ల వరకు తీసుకుంటే మిగతా అంతా మధ్యలో ఓపెన్ ఉంటుంది. అక్కడ వి షుడ్ అలౌ దెమ్ టు గ్రో. యాక్చువల్ గా ప్రతి ఒక్క దగ్గర ఒక 30% మన ఫారెస్ట్ ఏరియా లాగా ఉంచడము, అంటే ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయింది అది, డిఫికల్ట్. కానీ మధ్య మధ్యలో గట్ల మీద అవన్నీ అలాగే సహజంగా ఉంచేయచ్చు. అవన్నీ కూడా మెడిసినల్ వాల్యూసే. ఇప్పుడు మనం ఒక గుంటగరగర ఉంటాం, లేదు అంటే అతిబల చెట్టు ఉంటుంది, అది కిడ్నీస్కి మంచిది. ఇంకో రకం ఉంటుంది, అది మోకాళ్ళ నొప్పులకి మంచిది. అవన్నీ కూడా హర్బల్ ప్లాంట్స్కి సంబంధించిన స్పీషీసే, అది ఏది కూడా మన శత్రువులు కాదు.
1: అంటే మనకి అవగాహన తక్కువ ఉంది వీటి మీద, అది పనికిరానిది అనుకుని మనం వీడింగ్ చేసేస్తాం, అంటే తీసేసి కలుపు మొక్కలు అనుకోనో గడ్డి అనుకోనో తీసి పడేస్తుంటాం. కానీ వాటిల్లో

0: చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయంటారు. అదే ఔషధ
1: మన పూర్వీకులకు తెలుసు, కానీ ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో మనం ఏదైతే ఆరోగ్యంగా ఉంటామో, మనకి ఏదైతే ఆరోగ్యకరమో అవి మెల్లమెల్లగా మనకు దూరం చేశారు. కానీ ఇప్పుడు ఏదో కొంచెం యూట్యూబ్ పుణ్యాన కొంచెం తెలిసిన వాళ్ళు నాలుగు ముక్కలు చెప్పడం వల్ల మనకి మళ్ళీ అహో ఇది ఇదేంటో పిచ్చిగా తీసి పడేశాం కదా, అరే ఇది కిడ్నీ స్టోన్స్ కోసం మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటాం, ఇది మనం కషాయం లాగా తాగడం ఒకటి మంచిది కదా. సో అట్లాంటివి ఇప్పుడు మెల్లమెల్లగా అవి కొంచెం అవేర్నెస్ వస్తుంది. ఇంకా కూడా మనం తెలుసుకుని సహజ సిద్ధంగా ఎలా చేసుకోవాలి, న్యాచురల్ గా మనం ఎలా చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు రీసెంట్ గా ఒకళ్ళు చూసాము గడ్డి మందు వేయాలి అన్నాడు, లెక్క తీస్తే ఒక ఎకరానికి 1000 రూపాయలు అవుతుంది మళ్ళీ దున్నడానికి కావాలి, ఒక మనిషి కావాలి. సో అట్లా చూసుకుంటే కూడా మనకి 2000 ఖర్చు వస్తుంది. అదే ఒక కూలి ఆమెకి 400 ఇస్తే ఆమెకి ఉపాధి వస్తుంది, చక్కగా కట్ చేసి వేయడం వల్ల మనకి ఫర్టిలైజర్స్ అనేది తగ్గుతుంది, ఆ పూలు ఉన్నన్ని రోజులు ఆ చుట్టుపక్కల ఉన్న కీటకాలన్నీ తినడం వల్ల మా ఫామ్లో అసలు న్యాచురల్గా ఏ టైంలో చూస్తే అన్ని రకాల కలర్స్ బీస్ కూడా మనం 5-6 రకాలు మన పుస్తకంలో చదువుకుని ఉంటాము, కానీ మన దగ్గర ఎన్ని రకాలు వైలెట్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి, కొన్ని నాక్టర్నల్, అట్లా కొన్ని మార్నింగ్, డే టైంలో, అంటే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్, కలర్స్, అన్ని కీటకాలు మన దాంట్లో కనిపిస్తుంది.
0: మేడం మరి న్యాచురల్ ఫార్మింగ్ మీద అలాగే తేనె తట్టుల్ని పెంచడం మీద మీరు ఎంతో అవగాహన కల్పించుకున్నారు, మీరు కొంత తెలుసుకున్నారు, ఆ తర్వాత అక్కడి నుంచి అప్స్కిల్ అవుతూ వచ్చారు. సో అసలు ఈ ట్రైనింగ్ అంతా ఎలా జరిగింది? ముందుగా మీరు అసలు ఏం చదువుకున్నారు?
1: నేను చదువుకున్నది LLM MBA, బీఏ LLB LLM చేసిన తర్వాతనే ఈ అసలు యాజ్ ఎ స్కూల్ ప్రిన్సిపల్. సో మనం ఎప్పుడు చెప్పడమే కాదు, మనం చేయడం వల్ల ఎక్కువ మందికి ఎఫెక్ట్ ఉంటుంది. మనం పుస్తకాలు ఉంటామో, ఎంత చదివినప్పుడు విన్నప్పుడు ఎంతమంది దాన్ని ఆచరిస్తారు, కానీ మనం ఆచరించినప్పుడు మనల్ని మన వెనకాల వాళ్ళు వస్తారు, మనం చెప్పక్కర్లేదు అప్పుడు. ఎందుకంటే ఒక రైతుకి ఆ పంట రాకపోతే వాళ్ళు నష్టపోతామనే భయంతో కొత్త పద్ధతులు పాటించాలంటే కూడా భయపడతారు. అండ్ చాలా వరకు మన దగ్గర మోనోక్రాప్ అంటే ఈ వరి వేయడంలో అలవాటైపోయారు. సో వరి నుంచి వేరే చేయాలి అనంటే 10 రకాల రీజన్స్ చెప్తారు, ఎందుకంటే వాటర్ బెల్ట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎక్కడైనా ట్రైనింగ్ అవేర్నెస్ ఇచ్చినప్పుడు అరే కుస్మల మస్తు పెంచినాం అంటారు, లేదు ఇవి ఇంకో పంట చెప్పాను నువ్వులు అన్నారు అంటే అప్పుడు వేసేవాళ్ళం అంటారు, ఇంకోటి సన్ఫ్లవర్ ఎందుకు అంటే అప్పుడు వేసేవాళ్ళం, ఇట్లా పిట్టలు అంటారు, లేకపోతే పందికొక్కులు అంటారు, లేకపోతే కోతులు అంటారు. సో వరి ఒకటి సేఫ్, కానీ అవన్నీ ఎందుకు, వాటికి అడవిలో ఆహారం లేకుండా కోతులు వస్తున్నాయి. అండ్ ఎవరో ఒక్క రైతు ఒక ఎకరం 2 ఎకరాలు అయితే ఆ ప్రకృతిలో ఉంటాయి. అండ్ యాక్చువల్గా మనకి స్పారోస్ కూడా మనకు చాలా వరకు అంతరించిపోయినాయి. చైనాలో చూస్తే మనకి 10th క్లాస్ బుక్లో కూడా ఉంటుంది, అవి వీళ్ళ పంటని గింజలు తినేస్తున్నాయని చెప్పేసి డంప కొట్టేసి వాటిని ఎవరు ఎంతమంది ఎంత చంపితే అంత వాళ్ళకి రివార్డ్. బట్ తర్వాత చూస్తే మొత్తం క్రాప్ ఫెయిల్, ఎందుకంటే వాటిని కోసి చూసినప్పుడు సగం పైన వాటిలో శత్రు పురుగులు ఉన్నాయి. సో పిట్టలు
0: శత్రు పురుగులు
1: తింటున్నాయి, వాటికి ఆహారం అది ఎకో సిస్టమ్ కదా, కానీ మనం పిట్టలు లేకుండా చేసాము, పంటను తినేసినాయి.
0: మీరు సెల్ఫ్ గా ఫార్మింగ్ చేస్తూనే ప్రజలకు కూడా ఎంతో అవగాహన కల్పిస్తున్నారు, కల్పించడం మొదలుపెట్టి ఇప్పుడు దాన్ని ఇంకా చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. సో అది ఎలా జరుగుతుంది అన్నది చెప్పండి.
1: ఇప్పుడు గత 4 సంవత్సరాలు మనం ఒంటరిగా చేస్తున్నాము, ఎంతమందిని కలుపుకుంటూ ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఇప్పుడు మనము హార్టికల్చర్ అంటే ఒక తెలంగాణ బీహబ్ సొసైటీ అనేది కూడా ఫామ్ చేశాం బీస్ గురించే.
0: సుమారుగా ఎంతమంది ఉన్నారు బీహబ్స్ మెయింటైన్ చేసే వాళ్ళు?
1: మనం బీహబ్ లో మనకు 300 మంది మెంబర్షిప్ ఉన్నారు. అట్లానే మనం ఆల్మోస్ట్ అందరు ఫార్మర్స్, అన్ఎంప్లాయిడ్ యూత్, మన గవర్నమెంట్లో రిటైర్డ్ సైంటిస్ట్ మన దాంట్లో ఉన్నారు, అట్లానే సైంటిస్టులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు హార్టికల్చర్ అగ్రికల్చర్ మన KVKS లో. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు మన దాంట్లో కలుపుకొని పోతున్నాం. కొంత NGOs ఉన్నారు, FPOs ఉన్నారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు, విమెన్ ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. సో అట్లా ప్రతి ఒక్కళ్ళతోటి మనం కోఆర్డినేట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది ఒక్కళ్ళు చేసేది కాదు. సో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క పంటకి మనకి తేనెటీగలు ఎలాగైతే అవసరమో మనం ఈ బీస్ అనేదాన్ని ఫస్ట్ ముందుకు పెట్టి వీటిని ముందు పెట్టడం వల్ల ఏమవుతుంది, ఒక న్యాచురల్ ఫార్మింగ్ ఒకళ్ళు చేయాలనుకుని ఒకళ్ళు ముందుకు వచ్చారు. సో వాళ్ళకి పెట్టినప్పుడు వెంటనే వాళ్ళకి ఈల్డ్ రాదు, ఎందుకంటే అక్కడ మిత్ర పురుగులు లేవు, వాళ్ళకి కావాల్సిన పాలినేషన్ జరగదు. ఇప్పుడు కొంతమంది సన్ఫ్లవర్ వేస్తున్నారు, వేసినప్పుడు వాళ్ళకి పాలినేషన్ జరగదు, వాటికి కావాల్సిన మిత్ర పురుగులు లేవు. సో ఇప్పుడు ఒక పెట్టె పెట్టుకుని స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి పాలినేషన్ జరుగుతుంది. వాళ్ళు ఏవైతే పూత నిలిచి కాత నిలవాలి అనే మందులు కూడా ఉన్నాయి. సో అవన్నీ వాళ్ళు వెయ్యక్కర్లేదు. సో అవి న్యాచురల్గానే అవి ఫ్లోరా అనేది దాన్ని చేసినప్పుడు 200% వాళ్ళకి సన్ఫ్లవర్లో, నువ్వుల్లో, కుస్మల్లో, ఆవాల్లో. ప్రతి సంవత్సరం ఆవాలు సీడ్ కంపెనీలు కూడా రెంటల్ పర్పస్లో పెట్టుకునే పరిస్థితి ఇప్పుడు. బట్ వీటిని మనం న్యాచురల్గా ఇలాంటి గడ్డి మందులు వెయ్యకుండా కనీసం రోడ్ సైడ్ మనం ఎన్నో రకాల కలర్ఫుల్ ఫ్లవర్స్ చూస్తుంటాం, అడవి ఆవాల్లో.

0: ఉంటాయి, అడవి నువ్వులు ఉంటాయి, గునుగ పువ్వులు ఉంటాయి, ప్రతి ఒక్క దాంట్లో పొలన్ నెక్టర్ ఉంటుంది. వాటిని అలా వదిలేసిన మనము ఈ కోనోకార్పస్ కాకుండా మనకి ఇంపార్టెంట్ ఫ్లవర్స్, ఇప్పుడు మనం ఇక్కడ చూసాము పొగడ పూలు ఉన్నాయి, అట్లనే రోడ్ సైడ్లో గుల్మెహరు, సోల్మెహరు, ఏవో కోనోకార్పస్ పెద్దవి అలాంటి ప్లేస్లో ఈ మునగ చెట్టు, ఒక పండు, పండ్లు వచ్చేవి నేరేడు, పెద్ద మెయింటెనెన్స్ ఉండదు, నేరేడు మీద మంచి తేనె వస్తుంది, ఎన్నో రకాల బీస్, ఇన్సెక్ట్స్, ఫ్లైస్, మనకి ఫ్రూట్ ఫ్లైస్ అంటాం, అవన్నీ వాటి మీద ఉండడం వల్ల పాలినేషన్ జరుగుతుంది. సో అండ్ అనిమల్స్కి కూడా వాటికి ఫుడ్ దొరికినట్టే కదా. కోతులు మన ఇంట్లోకి ఎందుకు వస్తున్నాయి? రోడ్డు మీద అలాంటి పండ్ల చెట్లు లేవు, ఎక్కడ చూసినా కూడా మనకి కోనోకార్పస్ చెట్లు ఒకటి, పువ్వు రాదు, కాయ రాదు, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఎక్కడో ఎడారిలో పెరిగే మన దగ్గర ఎందుకండి పెడతారు, అది కూడా ఖర్చు పెట్టి. నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. అరే మరి ఒక చెట్టు పెట్టినప్పుడు చూస్తాను అది దీని మీద వాలుతున్నాయా లేదా, పువ్వు వస్తుందా లేదా, ఇది ఎట్లాంటి చెట్టు, ఒక్కసారి ఆలోచించి మనం పెట్టుకోగలిగితే ప్రకృతికి మేలు, మనకి కూడా మేలు కదా. ఒక దగ్గర ఒక కాయలను అడిగాను, ఇదేంటండి ఇట్లా ఆర్నమెంటల్ ఎక్కడో ఎడార్లో పెట్టే చెట్టు ఇక్కడెందుకు పెట్టారు అంటే, కోతులు వస్తాయంట. పాపం కోతులే కదా తినని కదా, కోతులే ఒకటే అనుకుంటాం, కానీ అందులో ఎన్నో మిత్ర పురుగులు, కీటకాలు, వాటికి పక్షులు, వాటికి ఒక ఆవాసం, వాటికి ఆహారం. సో మనం ఒక చెట్టు పెట్టేటప్పుడు ఇది ఎట్లాంటి చెట్టు, ఎలాంటి పెట్టాలి అనేది కూడా ఆలోచించి పెడితే మనకి మనం తెలియకుండానే ప్రకృతి మేలు చేసిన వాళ్ళు మొత్తం. సో అట్లాంటి లిస్ట్ కూడా మేము తయారు చేసాం.
1: మేడం మరి చెట్టుని బట్టి ఏ చెట్టు మీద వాలి ఆ తేనె తట్టు తేనె తయారు చేస్తుందో దాన్ని బట్టి ఆ తేనె క్వాలిటీ ఉంటుంది. ఒక్కోసారి కొన్ని చెట్లు మీద వాలినవి మేధస్సుని పెంచుతాయి, కొన్ని చెట్లు మీద వాలిన బీస్ ఇచ్చిన తేనె ఆరోగ్య సమస్యలన్నీ తీరుస్తుంది అని అంటారు. దీని గురించి మీరేమంటారు?
0: ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం సీజనల్ గా ఫుడ్ తింటాం, చలికాలంలో ఒక పంట వస్తుంది ఎండగా, ఇప్పుడు యాపిల్స్ తింటాం, సిట్రస్, సి వైటమిన్, అండ్ అట్లానే నేరేడు, అలానే డయాబెటీస్ మంచిది అంటారు, ప్రతి ఒక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంటారు. సో అట్లానే అలాంటి పూల మీద వాలి తెచ్చుకున్నది ఆ సీజన్లో నుంచి వచ్చినవి. ఇప్పుడు ప్రతి సీజన్లో ప్రకృతి ఎందుకని ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క చెట్టునిచ్చింది, సో అవి మనం తినడం వల్ల కూడా మనకి మంచిది అని. సో ఆ పూల నుంచి సేకరించిందే కాబట్టి మనకి ఇప్పుడు అడవిలో చూస్తే విప్ప చెట్లు ఉంటాయి. విప్ప మనకి ఎంత మంచిది, విప్ప చెట్టు, విప్ప నూనె మంచిది, విప్ప పూలు ఉంటాయి. మనం ఓన్లీ విప్ప సారా ఒకటే వింటాం, కానీ విప్ప పూలు పొద్దున్నే కొన్ని నైట్ రాలతాయి, కొన్ని ఎర్లీ మార్నింగ్ రాలతాయి. ఊర్లో వాళ్ళందరూ వాటిని గంపలో తీసుకెళ్లి, ఆరోగ్యకరమైనది, ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వాటి నుంచి లడ్డూలు తయారు చేస్తారు, వాళ్ళ జొన్న రొట్టెలో కలిపి పెడతారు, తర్వాత దానికి ఒక మంచి డ్రింక్ లాగా తయారు చేస్తారు.
1: ఆదిలాబాద్ జిల్లాలో నేను ఈ కల్చర్ చూశాను.
0: సో అది మనం అక్కడ కూడా పెడతాము, నిజామాబాద్ లో కూడా ఉంది గడ్కోలు, ఇవన్నీ ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియాలో ఇలాంటి చెట్లు పెట్టడం వల్ల మనం దాని నుంచి ఎన్నో రకాల ఫుడ్ డిషెస్ తయారు చేస్తారు వాళ్ళు. అలాగే మనకి దాని నుంచి వచ్చే నూనె, నూనె కూడా మనం వంటలో వాడతాం. ఆ గింజలు వచ్చిన తర్వాత విప్పపు నూనె, అది అంటే ఏంటంటే అందులో పొటాషియం, ఐరన్, వాళ్ళ అందుకే వాళ్ళ గర్ల్స్ కి వాళ్ళు ఖచ్చితంగా విప్పపు లడ్డూ పెడతారు. దాంట్లో వచ్చే రకరకాల డిషెస్ వాళ్ళు ఆదివాసీలు చేసుకుని వాళ్ళు తింటారు. అలాంటి తేనె మనకు సేకరిస్తున్నాం. హార్టికల్చర్, ఇప్పుడు మనం మోనోక్లోర్ అంటే ఇప్పుడు మనం వోమలో పెడుతున్నాం, వామ హానీ వస్తుంది. వామ మనకి ఏంటి, ఒక డైజెషన్ కి మంచిది, ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది, మనకి పొట్టలో ఏమైనా నలుపు పురుగులు ఏమన్నా కూడా పోతాయి, డైజెషన్ అవ్వకపోయినా మనం తింటాం. సో ఆ ఫ్లవర్ నుంచి కలెక్ట్ చేసింది కదా. సో అది మనకి అలాంటి ఏమన్నా పిల్లలకి ఇండైజెషన్ ఉన్నా, పెద్దవారికి కూడా కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంటుంటుంది, సో అట్లాంటి వాళ్ళు ఈ మోనోఫ్లోరల్ హనీలో వోమ హానీ తినొచ్చు. నేరేడు హానీ ఉందనుకోండి, అందులో గ్లూకోజ్, సుక్రోజ్, ఫుక్టోస్ తక్కువ ఉంటుంది కొంచెం. సో అట్లా డయాబెటీస్ వాళ్ళు కూడా తినొచ్చు. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ తింటారు, పిల్లలకి ఫోలిక్ యాసిడ్ అనేది బాగున్నప్పుడు డెలివరీ కూడా ఈజీ ఉంటుంది, పిల్లలు కూడా చాలా మంచి మేధో తేజస్సు తోటి పుడతారు అని. అలాగే పుట్టంగానే మనకి ఫస్ట్ ఆహారం తేనె నాగిస్తారు.
1: మరి మీరు చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తోటి కూడా కొలాబరేట్ అయి ఉన్నారు, దాని గురించి మాట్లాడే ముందు మీరు ఇందాక మోనోఫ్లోరల్ హనీ అన్నారు కదా, ఒకే రకమైన పువ్వు నుంచి తీసిన తేనె, ఇది మార్కెట్లో అవైలబుల్ గా ఉంటుందా?
0: మనకి మోనోఫ్లోరల్ తక్కువ, ఎందుకంటే మనకి అంత ఎకరేజ్ తక్కువ. అంటే ఎక్కువ ఫ్లవర్ అంటే మన కంట్రీలో మస్టర్డ్ ఎక్కువ ఉంటుంది, మస్టర్డ్ హనీ, ఆవాలు. ఆవాలు మనకి ఆల్మోస్ట్ నార్త్ లో మనకి ఎలాగైతే వరేస్తామో అక్కడ అంత మస్టర్డ్ వస్తుంది, కానీ ఆ మస్టర్డ్ అనేది గడ్డగడుతుంది అండ్ చాలా లైట్ గా ఉంటుంది. గడ్డగట్టే హనీ అన్నప్పుడు జనాలకి ఓ ఇదేంటో చక్కెర పాకం కలిపారు అనుకుంటారు, ఎందుకంటే అది చాలా గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రుక్టోస్ ఉండడం వల్ల అది గడ్డగట్టే నేచర్ వస్తుంది. అండ్ అన్ని ఫ్లవర్స్ కి కాదు. సో వాటిని ఏం చేస్తారంటే ప్రాసెస్ చేసేస్తారు, అప్పుడు గడ్డ కట్టదు. ఇప్పుడు

0: చూసే బయట అవన్నీ ప్రాసెస్డ్ కానీ.
1: సో ఇప్పుడు ప్రాసెస్ చేయడం వల్ల దానిలో ఉన్న క్వాలిటీ ఏమన్నా
0: తగ్గిపోతుంది?
1: తగ్గిపోతుంది,
0: మన సహజ గుణాలన్నీ పోతాయి. ఎప్పుడైనా మనం హీట్ చేసినప్పుడు, మనం ఒక 20-30 డిగ్రీస్లో మామూలుగా డబుల్ బాయిల్ చేయడమో ఎండలో పెట్టినప్పుడు దాంట్లో ఏదైనా తేమ ఉంటే వెళ్ళిపోతుంది. సో 18% వాటికి అవి సహజంగా తెచ్చేసుకుంటాయి న్యాచురల్గానే. బట్ ఇంకేదైనా తేనె మాయిశ్చర్ అంటే తేమ శాతం ఏమైనా ఉన్నప్పుడు మనం జస్ట్ డబుల్ బాయిల్ చేయడమో లేకపోతే వారం రోజులు స్టీల్ డ్రమ్లో ఎండలో పెట్టి ప్యాక్ చేస్తే మనకి న్యూట్రియంట్స్ అనేది 100% ఉంటాయి. కానీ బయట ఎప్పుడు చూసినా రంగు రుచి చిక్కదా.

0: మేము తేనెటీగలు సేకరించినా కూడా కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కాకపోతే మనకి పెద్దగా ఆరోగ్యానికి అంతా ఉపయోగం ఉండదు. సో అందుకే మనం మోనోఫ్లోరల్ ఎందుకు అంటున్నాం అంటే ఆ పువ్వు నుంచి తీసినప్పుడు ఆ వామ హనీ తింటాము, వామ టేస్ట్ వస్తుంది, స్మెల్ వస్తుంది. చాలా మంది అరే ఈ వాసన మాకు నచ్చట్లేదు, లేకపోతే మా పిల్లలు ఇష్టపడట్లేదు. మీరు ఆరోగ్యం కోసం తింటారా లేకపోతే వాసన టేస్ట్ కోసం తింటారా? కొంచెం ఇది న్యాచురల్ అన్ప్రాసెస్ కాబట్టి మనకి అవి అలా ఉంటుంది. కొంచెం కొన్ని రోజులు పెట్టినప్పుడు అవన్నీ కూడా తగ్గి మామూలుగా న్యాచురల్గానే మనం తినొచ్చు. నువ్వులు చాలా బాగుంటుంది, నువ్వులు పంటలో పెట్టి తీసినప్పుడు దాని కలర్ ఒక గోల్డెన్ కలర్ వస్తుంది. అది నువ్వులు ఎట్లయితే మనకి కాల్షియము అది మనకి కూడా వస్తుంది.
1: మేడం, ఇప్పుడు ముందుగా ఈ తేనెతట్టుల్ని పెంచడం సులభమేనా అన్నది ఒక ప్రశ్న. అలాగే ఇప్పుడు ఇంట్లో కూడా మనం చాలా మొక్కల్ని పెంచుకుంటాం. ఇప్పుడు మీరు అసలు ఏమి ఏనక్కర్లేదు, పురుగుల్ని చంపడానికి మిత్ర పురుగులు ఉంటే చాలు అని అన్నారు. మరి మిత్ర పురుగుల్ని అట్రాక్ట్ చేయడానికి లేదా హనీబీస్ని పెంచడానికి మన ఇంటి వ్యవస్థలో పెద్ద ఫామ్ కాకుండా ఇంట్లో పెంచుకునే మొక్కల్లో ఆ అవకాశం ఉంటుందా?
0: డెఫినెట్లీ అండి. ఇప్పుడు మా ఇంట్లో, మా ఇల్లు ఎల్బీ నగర్, మా ఇంట్లో ఎప్పుడూ ఐదు సెరెనా ఇండికా అంటే మన పుట్టజాతివి, ఒక ఐదు మెలిపోనా అంటే స్టింగ్లెస్ బీస్, ఆ రెండు ఎప్పుడు ఉంటాయి మా ఇంట్లో. అవి బాగా సేకరిస్తాయి. మా ఇంట్లో ఒక కొబ్బరి చెట్టే ఉంది, అంటే ఒక కొబ్బరి చెట్టు ఉంది అంటే అది ఎప్పుడు త్రూ అవుట్ ఇయర్ వచ్చే ఒకటి. మిగతా కొన్ని చెట్లున్నాయి, అవి కూడా ఫ్లవర్స్ వస్తాయి. అలాగే మనకి నీమ్ చెట్లున్నాయి, కానుగు చెట్లున్నాయి, రోడ్ సైడ్ ఉంటూనే ఉంటాయి. సోన్ మెహర్ అనేది మనం రోడ్ సైడ్ పెట్టారు, పైన కొన్ని కూరగాయలు ఉంటాయి. అవి ఎట్లానో 1-2 కిలోమీటర్స్ తిరుగుతాయి. అట్లానే కొన్ని ఓపెన్ ప్లేసెస్లో గడ్డిపూలు, ఆముదము, ఆడివావాలు ఇట్లాంటివి పెరుగుతుంటాయి. సో అవి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి కూడా సేకరించుకుని వస్తుంటాయి. సో ఇవి మనం ఇలా పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా స్టేట్స్లో డొనేట్ చేయడం, వేరే కంట్రీస్లో కూడా మనం ప్రతి ఇంటికి ఒక బీహైవ్ని డొనేట్ చేయడం అంటారు. అప్పుడు ఆ బాక్స్ అక్కడ పెట్టడం వల్ల ఈ ఫ్లవర్స్కి వెళ్ళి అప్పుడు పూత నిలవకుండా కాదు పడిపోతుంది. సో ఆ పూతను నిలిపించి మళ్ళీ ఆ విత్తన ఉత్పత్తి జరిగినప్పుడు అవి మళ్ళీ పడి ఇంకా 4 పెరుగుతాయి, ఇంకా 10 పెరుగుతాయి. సో అట్లా మెల్లగా మనకి ఆ మొక్కల శాతాన్ని మనం పెంచవచ్చు. సో అట్లా మనం ఒక ఏరియాలో మనం మనం మన కోసం మనం కాకుండా అవి చుట్టుపక్కల ఎక్కడ వరకు తిరుగుతాయో అక్కడ అన్నింటినీ కూడా పాలినేట్ చేసి ఇట్లాంటి అంతరించుకుపోయిన స్పీషీస్, చెట్లు, మొక్కలు అవన్నిటినీ కూడా ఇవి పాలినేట్ చేసి వాటి సంతతి పెంచుతున్నాయి. అలాగే ఎవరైతే టెర్రస్ గార్డెన్ మీద మొక్కలు పెట్టుకుంటారో అక్కడక్కడ మొక్కలు పెరుగుతుంటాయి, వాటిని కూడా పాలినేషన్ చేసి విత్తన క్వాలిటీ అనేది పెంచడము, సైజ్ పెంచడము, క్వాలిటీ పెరుగుతుంది.
1: సో ఇక్కడ ఒక విన్ విన్ సిచ్యువేషన్ లా ఉంది. అటు మొక్కలు పెరుగుతున్నాయి అండ్ బీస్ కి కూడా అది పాలన్ ఇస్తుంది, కాబట్టి ఇట్ ఈస్ అ విన్ విన్ సిచ్యువేషన్ అన్నట్టుగా అనిపిస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి, హ్యూమానిటీకి కూడా అది చాలా మంచిది అనిపిస్తుంది. మేడం, ముఖ్యంగా మీతో మాట్లాడిన ప్రతిసారి నేను శ్రోతలకి ఏం వినిపించాలి అని అనుకుంటానంటే, మనం ఇంత మాట్లాడుతున్నాం అది వ్యవసాయానికి చాలా మంచిది, మొక్కలకి మంచిదని, పాలినేషన్కి మంచిదని, స్వచ్ఛమైన తేనె ఇవ్వచ్చు అని, కానీ ఇది పర్యావరణానికి ఎలా ఉపయోగపడుతుంది అన్నది చెప్పండి మేడం.
0: ఇప్పుడు పర్యావరణం అన్నప్పుడు మనకు అన్ని రకాల చెట్లు మొక్కలు ఉంటాయి. సో పర్యావరణంలో ఏంటి, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతుంటాయి. సో వీటిని తినే కీటకాలు కూడా ఉంటాయి. వీటిని హార్నెట్స్ తింటాయి, అంటే గుర్రపు కందిరీగలు, అలాగే మనకి బీ ఈటర్స్ అని ఉంటాయి, అవి కూడా మైగ్రేట్ అయ్యి వస్తుంటాయి. సో వీటిని తినేవి కూడా ఉంటాయి. ఇవి పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కం వల్ల ఎన్నో రకాల నేచర్లో ఉన్న అన్నిటికీ పాలినేషన్ చేస్తున్నాయి. మనకు తెలియకుండానే మనకి కావాల్సినవి అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది, ఇంతకుముందు పూత రాలిపోయేది. ఎప్పుడైతే బాక్సులు పెడితే నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే పూత రాళ్ళం తగ్గింది, కాత పెరుగుతుంది, కాత పెరిగి కూడా లోపల టేస్ట్ ఉంటుంది. సో అది ఒక మంచి పర్యావరణం. అలా పెంచడం వల్ల ఇంకా ఎన్నో రకాల కీటకాలను కూడా అవి అట్రాక్ట్ చేస్తాయి. ఇంకా ఎంతో కూడా ఎకో సిస్టమ్ ఉంటే మనకు తెలియకుండానే మనకి భూమి సారవంతం అవుతుంది. ఎట్లా అని అంటే అలాంటి గడ్డి మొక్కలు పెరగడం వల్ల ఆ మొక్కలన్నింటిలో నైట్రోజన్ ఫిక్సింగ్ ఉంటుంది, అటు పువ్వుల మీద వీటికి ఆహారం దొరుకుతుంది. సో అలా ఒకదానికొకటి ప్రకృతిలో సాయిల్ని మంచిగా చేస్తుంది, ప్రకృతిలో ఉన్న కీటకాలు అండ్ అవి ఇవి పెరిగినప్పుడు బర్డ్స్ కూడా పెరుగుతాయి, వాటికి కూడా ఇలాంటి శత్రు పురుగులను తినడానికి వాటికి ఆహారం. అవి ఓన్లీ గింజలు ఒకటే కాదు, ఇలాంటి పురుగుల్ని, ఇప్పుడు కోళ్ళు ఉన్నాయి, కోళ్ళు కూడా మనం న్యాచురల్ ఫార్మింగ్లో పార్ట్ ఆఫ్ ఇట్, అవి కోళ్ళు పురుగుల్ని తింటాయి. సో అట్లా ఆ పురుగులు అనేది తగ్గిపోతుంది, శత్రు పురుగులు, మనకి గుడ్లు వస్తాయి, మీట్ వస్తుంది. అట్లా ప్రతి ఒక్కటి మనము పాడి పంట కీటకాలు ప్రతి ఒక్కటి మనకి మనకి ప్రకృతిలో సహజంగా ఉండేవి కాబట్టి అవి వాటికి అవి పెరిగి మనకి ప్రకృతిని కూడా మేలు చేస్తాయి.
1: మేడం, ప్రతిసారి మీరు వచ్చినప్పుడల్లా నెక్స్ట్ ప్రోగ్రామ్ కి ఒక క్యూ తోటి మనం క్లోజ్ చేస్తున్నాం, అంటే మళ్ళీ మీతో ఇంకోటి ఏదో మాట్లాడించాల్సింది ఉండిపోతుంది. సరే, ఈసారి అసలు ఎలా పెంచాలి, ఇంట్లో ఎలా పెంచాలి అని అనుకున్నాను. మరి తప్పకుండా నియర్ ఫ్యూచర్లో ఇంట్లో ఎలా పెంచాలి, ఇంటి వాతావరణంలో అవి తేనెటీగలు ఉండడం సేఫేనా అన్న విషయాలు మనం మళ్ళీ

0: మాట్లాడుకుందాం మేడం. మరి చివరిగా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, వ్యవసాయ రంగంలో ఈ రోజుల్లో మహిళలు ముందంజలో ఉన్నారు, అది ఇంకా వి ఆల్ హ్యావ్ టు అగ్రీ. మరి తేనెటీగల పెంపకంలో అలాగే నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయంలో మహిళల పాత్ర ఎలా ఉంది?
1: ఇప్పుడు వ్యవసాయం అనేదే మనకి లేడీస్ చేసే ఒక ఇంట్లో ఉండి చేసుకునే ఒక మంచి పని. అందులో ఈజీగా మనం మన ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక తేనె పెట్టె పెట్టుకోవడం వల్ల మనం ఉన్న వాటన్నిటికీ కూడా పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కం జరుగుతుంది. అలాగే అందులో వచ్చే తేనెని ప్రతి ఒక్క తల్లి మన బిడ్డకి మంచి ఆహారం ఇవ్వాలి అనుకుంటుంది. సో వ్యవసాయంలో ఏంటంటే మనం మన మన తేనె మనమే సేకరించి, అంటే మనం తినే బయట ప్రతి దాంట్లో కూడా పురుగు మందులు ఉంటున్నాయి. సో వాటిని తగ్గించే ఒక 5 ఇంపార్టెంట్ ఔషధాల్లో ఈ తేనె కూడా ఒకటి. సో డైలీ మనం పిల్లలకి తేనె పెట్టిన వాళ్ళం కూడా అవుతాం కాబట్టి మనము సహజంగా చెట్ల మీద పొగ పెట్టి తీసినప్పుడు వాటిని సంతతి అనేది చంపేస్తుంటాం. చనిపోతుంటే ఒకవేళ రాణి ఈగ అనేది డ్యామేజ్ అయిపోవచ్చు. కానీ ఇట్లా పెట్టెల్లో పెట్టుకోవడం వల్ల మనం న్యాచురల్గా హనీ తీసుకోవచ్చు. అది సైంటిఫిక్ బీ కీపింగ్లో వాటికి అవి మళ్ళీ పెరుగుతుంటాయి అక్కడే. సో మనం ఓన్లీ హనీ ఎక్కడ వస్తుందో అక్కడ వరకే మనము ఎక్స్ట్రాక్టర్లో పెట్టి మనం తిప్పి మనం తేనె ఒకటే సేకరిస్తాము, మళ్ళీ ఆ పెట్టిన అక్కడ పెట్టేస్తాం. సో ఈజీగా మహిళలు చేసుకోవచ్చు. ఆదిలాబాద్లో మనకు చాలామంది గోల్డ్ విమెన్కి ఇచ్చి ఉన్నాము, వాళ్ళు హ్యాపీగా ఇంట్లో పెట్టేసుకున్నారు. ఎందుకంటే అవి చుట్టూ పడు తిరిగేసి వస్తుంటే వచ్చిన తేనెని వాళ్ళు అమ్ముకుంటుంటారు 500 1000 రూపాయలకి టూరిస్టులు వస్తుంటారు.
0: అది మార్కెట్ చేసే వ్యవస్థ కూడా ఆ మహిళల దగ్గర ఉందంటారు.
1: తప్పకుండా మనం తిన్నది మనం కొనుక్కోలేదు అంటే అది మనకి ఇన్కమ్. మనం 4 చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చాము అని అంటే అది కూడా ఇన్కమే. సో మేము మా రుతికా ఇన్నోవేషన్స్ నుంచి, మా అంటే తెలంగాణ బీఆఫ్ సొసైటీ నుంచి ట్రైనింగ్స్ ఇవ్వడము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, వాళ్ళు ఎలా పెట్టుకోవాలి, వాటిని ఎలా సంరక్షించుకోవాలి, తేనె ఎలా సేకరించాలి, మనకి పూత లేనప్పుడు వాటిని ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి మెలకులన్నీ కూడా మా ఆర్గనైజేషన్ నుంచి మేము నేర్పిస్తాము. పెట్టెలు కూడా మేమే ఇస్తాము. హార్టికల్చర్ నుంచి కూడా 40% రాయితీలు కూడా ఉన్నాయి. సో ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా చాలా టార్గెట్స్ ఉన్నాయి. అంటే 40% అంటే ఒక బాక్స్ 4000 ఖర్చు ఉంటే ఒక బాక్స్ తేనెటీగలతో పాటు 4000, అందులో 40% హార్టికల్చర్ ఇస్తుంది అండ్ 60% మనం రైతులు పెట్టుకుంటే
0: ఒక పాటు వాళ్ళు కొనుక్కోవచ్చు.
1: అంటే 1600 పెడితే వాళ్ళకి ఒక పెట్టె కూడా వచ్చేస్తుంది. సో ఆ పెట్టెలు తీసుకెళ్ళి మనం వ్యవసాయంలో పెట్టుకోవచ్చు. ఒక 10 నుంచి 20 వరకు మనం వ్యవసాయం చేస్తూ ఇలా పెట్టుకోవడం వల్ల వాళ్ళకి 2 విధాల బెనిఫిట్. ఎవరైతే ఇప్పుడు ఎందుకంటే నూనె చాలా స్కేసిటీ ఉంది, కానుగు నూనె, ఎందుకంటే మనం 70% నూనె మనం వేరే దేశాల నుంచి రిఫైన్డ్ ఆయిల్స్ అనేది చేస్తున్నాము. అండ్ ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ కట్టె కానుగు కానీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అట్లా ఆయిల్ సీడ్స్ ఖచ్చితంగా నువ్వులు ఆవాలు ఇప్పుడు కుస్మలు ఇట్లాంటివి పెంచుకున్నప్పుడు, ఇలా తేనెటీగలు పెట్టుకున్నప్పుడు నా సహజంగానే పరపరాగ సంపర్కం వల్ల ఈల్డ్ అనేది 200% పెరుగుతుంది. అలాగే మనకి మంచి తేనె కూడా వస్తుంది. సో ఒక రైతుకి ఏం కావాలా? ఈల్డ్, దిగుబడి. ఒక 10 బస్తాలు వచ్చే దగ్గర 14 బస్తాలు పెరుగుతుంది. అలాగే మనకు తేనె కూడా వస్తుంది. ఒక ఎకరానికి మనం 4-5 పెట్టుకోవచ్చు. మినిమం ఒక కిలో తేనె వచ్చినా కూడా 5 కిలోల తేనె, ఒక 500 లేనిదే మార్కెట్లో మనం మంచిగా వస్తువు దొరకదు. సో 2500 ఒక పెట్టె నుంచి అదనపు ఆదాయం ఒక సీజన్లో. సో అట్లా 2 విధాల రైతులకి బెనిఫిట్. ఈ హార్టికల్చర్ స్కీమ్ని కూడా ప్రతి ఒక్కళ్ళు అవైల్ చేసుకుని మన దగ్గరలో ఉన్న ADHS DHOs ని డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్స్ అంటాం, వాళ్ళని సంప్రదించడం వల్ల వాళ్ళు కొంచెం గైడెన్స్ తీసుకుని ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు సంప్రదించవచ్చు. నేను హార్టికల్చర్ SLSC మెంబర్ని కూడా. సో ఇవి ఎట్లా MIDH నుంచి ఎట్లా దీన్ని అవైల్ చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి అనేది కూడా మేము ఇంకో మిత్ర ఫౌండేషన్ వాళ్ళు కూడా ఒక NGO ఉన్నారు, సో కలిసి చేస్తుంటాం. ఇట్లా ఫార్మర్స్కి ఎలాంటి సందేహాలు ఉన్నాయి కూడా మాకు కాల్ చేయొచ్చు.
0: చాలా విలువైన సమాచారం ఈరోజు అందించారు మేడం. మరోసారి మనం కలుసుకుని తప్పకుండా ఈ తేనెటీగల్ని ఎలా పెంచొచ్చు, అంటే ఇప్పుడు మీరు అన్నాక కమర్షియల్ స్కేల్లో ఎలా పెంచాలో కూడా తెలుసుకోవాలని అనిపిస్తుంది. కమర్షియల్ స్కేల్లో అలాగే ఇంట్లో కూడా ఎలా పెంచొచ్చు అనేది తెలుసుకుందాం మేడం. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ప్రోగ్రామ్ని 4 విని ఇది ఇంకా 4 షేర్ చేసి తేనెటీగల ఒక విశిష్టత, వాటిని ఎలా సేవ్ చేయాలి అనేది ముఖ్యము. అవి మనం వాటిని సేవ్ చేస్తే అవి మనల్ని సేవ్ చేస్తాయి ఖచ్చితంగా. సో సేవ్ బీస్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఆల్ ఇండియా రేడియోకి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు విద్యావేత్త, ప్రకృతి వ్యవసాయవేత్త శ్రీమతి ఇందిరారెడ్డి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ మాటతో ఓ పాట. ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమానికి కాల్ చేసి మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫోన్ చేసి మీరు కోరుకున్న పాటను విని ఆనందించండి. మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 0874402958038. మరొక ఫోన్ నెంబర్ 0874402958. హలో అంటూ మీకు నచ్చిన పాటను వినిపించడానికి సిద్ధంగా ఉన్న నేను మీ రేడియో జాకి జ్యోతి అలువాల. కార్యక్రమంలో ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో నమస్తే అండి, మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరేంటండి?
1: మా పేరు చంద్రశేఖర్ మేడం, మేము కడప నుంచి మాట్లాడుతున్నాము.
0: ఓకే,
1: మాకు వచ్చేసి రౌడీ అల్లుడు మేడం.
0: రౌడీ అల్లుడు చిత్రంలోని పాట, ఏ పాట అండి?
1: చిలుక క్షేమమా.
0: ఓకే అండి. చంద్రశేఖర్ గారు మీరు ఏం చేస్తుంటారు?
1: జాబ్ సెర్చింగ్ మేడం.
0: జాబ్ సెర్చింగ్ లో ఉన్నారా? ఇంతకు ముందు కాల్ చేశారా మీరు ఈ కార్యక్రమానికి? ఫస్ట్ టైం చేశారు అంటే కడపలో ఉంటారన్నారు కదా. ఓకే, అయితే మరి ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ ఎంతవరకు చదివారు? డిగ్రీ దాకా అయింది. అంటే జాబ్ సెర్చింగ్ అంటే ఎలాంటి జాబ్స్, అంటే గవర్నమెంట్కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా లేకపోతే ప్రైవేట్గా ట్రై చేస్తున్నారా? హలో హలో
1: హలో చెప్పండి మేడం.
0: సరే ఓకే అండి. చంద్రశేఖర్ గారు మీరు కోరుకున్న రౌడీ అల్లుడు చిత్రంలోని పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాము. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి
1: మాట్లాడుతున్నారు?
0: ఖాదర్ భాషా గారు, నెల్లూరు నుండి. ఓకే అండి, భాషా గారు. ఓకే, మీరు తరచుగా చేస్తూ ఉంటారా కాల్స్? ఫోన్ ఓకే వింటూ ఉంటారా కార్యక్రమాలు?
1: మామూలుగా సండే రోజు చేస్తుంటాను. మరుపురాని మనిషిలో పాట.
0: ఓకే, మీకు కాల్ మీరు కోరుకుంటున్న పాట మరుపురాని మనిషిలో నుండి. ఏ పాట?
1: ఎక్కడో లేడులే దేవుడు.
0: ఓకే అండి, భాషా గారు తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం గారు, నేను సొప్పాయిగూడి నుంచి అన్నప్పారావు మాట్లాడుతున్నాను. గురు గారు బాగున్నారా?
0: అప్పారావు గారు నమస్తే. నమస్తే, మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం. బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: బాగున్నామండి.
0: ఏం చేస్తా, రేడియో వింటున్నారా? కార్యక్రమాలన్నీ వింటున్నారా?
1: అన్ని కార్యక్రమాలు బాగా వదిలే ఉన్నాను.
0: ఓకే అండి.
1: రోజు ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో వరలక్ష్మి వ్రతం గురించి చాలా నాగలక్ష్మి గారు ఎన్నో విషయాలు చెప్పారు. చాలా ధన్యవాదాలు. అంతకుముందు కూడా మేడం గారు ఒక ప్రసంగం చేశారు కోములు వ్రతాలు గురించి కూడా.
0: ఓకే అండి, ఓకే అండి, చాలా ధన్యవాదాలు. ఇలానే ఫాలో అవుతూ ఉండండి కార్యక్రమాలన్నింటినీ. ఓకే అండి, మీకు ఏ చిత్రంలోని పాట కావాలి?
1: ఈరోజు శుక్రవారం కాబట్టి ఈనాటి బంధం ఏనాటితో ఎవరు నేర్పేరమ్మా ఈ కొమ్మకి, మన మహిళా మండలి అందరికి కూడా డెడికేట్ చేస్తున్నానండి ఈ పాట వరలక్ష్మి సందర్భంగా.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: థ్యాంక్స్ అండి.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే. నమస్తే అండి.
0: మీ పేరేంటండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: స్వాగత వెంకటేశ్వరరావు అండి, లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి.
0: ఓకే అండి, మీకు ఏ చిత్రంలోని పాట కావాలి?
1: చిత్ర బంధం అండి.
0: ఓకే.
1: వయసే ఒక పూల తోట బలపే, ఒక పూల బాట ఆ తోటలో, ఆ బాటలో పాడాలి తీయని పాట, పాడాలి తీయని పాట.
0: ఓకే అండి, చాలా చాలా చక్కగా పాడారు. మీరు సింగరా అండి? పాడుతుంటారా పాట?
1: కాదులేండి.
0: ఓకే ఓకే, తప్పకుండా మీకు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? టేకులపల్లి మండలం లచ్చగూడెం. సరే, మీకు ఏ చిత్రంలోని పాట కావాలండి? ఓకే, చీకటి సూర్యుల్లో. ఓకే, ఏం చేస్తుంటారండి?
1: నేను
0: అది అంటే ఆఫీస్ ఎక్కడ ఏరియా?
1: హెడ్ ఆఫీస్ మేడం. మరి
0: హెడ్ ఆఫీస్ అంటే కొత్తగడమా?
1: అవును మేడం.
0: ఓకే ఓకే, అంటే మీరు అప్ అండ్ డౌన్ చేస్తారా?
1: అవును మేడం.
0: సరే అండి, మీ పేరు ఏంటన్నారు? వెంకటేశ్వర్లు గారు. ఓకే అండి, మీకు వ్యవసాయం ఉందా?
1: ఉంది మేడం.
0: సరే అండి, మీరు కోరుకున్న చీకటి సూర్యులు చిత్రంలో నుండి పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. ఈశ్వరయ్య యాదవ్ గారు బాగున్నారండి? బాగున్నాము. వేస్తున్నా, నాటకాలు వేస్తున్నారా? ఓకే అండి, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆహ్వానం ఇస్తారు, అప్పుడు మీరు వేసి చూపించవచ్చు. సరే అండి, మీకు ఏ చిత్రంలో పాట కావాలి? చెప్పండి చెప్పండి. చెప్పండి చెప్పండి. సరేలేండి, ఓకే. మీరు కోరుకున్న రాముడు కాదు కృష్ణుడు చిత్రంలో నుండి పాట వినిపిస్తాం, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్ తో మాట్లాడదాం. హలో,
1: హలో మేడం, నమస్తే మేడం. పాలవంత కొత్తగూడెం, పాలవంత నటరాజ్ సెంటర్ ఇస్త్రీ షాప్ మేడం.
0: ఓకే అండి.
1: సిరికొండ శ్రీను.
0: సిరికొండ శ్రీను గారు, మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం. ఓకే, ఇస్త్రీ చేస్తున్నారనమాట. అయితే మీరు అంటే మీకు ఫస్ట్ నుంచి అది జీవనోపాధి ఇస్త్రీ అని అనమాట? ఓకే, అంటే బాగా ఉంటదండి?
1: పర్వాలేదు, బాగానే ఉంటది.
0: అంటే ఇప్పుడు ఇంతకు ముందు బొగ్గుతో చేసేవాళ్ళు కదా, ఇప్పుడు కరెంటు తోనే కదా చేసేది?
1: అంటే
0: బ్యాన్ చేశారంట కదా, అది బొగ్గులు యూజ్ చేస్తే అదేదో అవునవును షార్టేజ్ ఉందని. అయితే ఇప్పుడు మీరు పవర్ మీద కదా ఐరన్ చేయాల్సింది, అంటే మీకు సరే అండి. మీకు ఏ చిత్రంలోని పాట కావాలి?
1: చెప్పండి. ఇక్కడ మా పక్కన బార్బర్ షాప్ కొండ గోపి వినయ్ వీళ్ళంతా కలిసి కోరుతున్నామండి. పాండవపురం మేకల్ మటన్ కొట్టే సీను.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.

0: కన్ఫ్యూజ్ అవుతున్నారు?
1: సంతోషం లేదు, సంతోషం.
0: సంతోషం అంటే మీరు ఇంతకు ముందు చేశారా, ఇదే మొదటిసారా? రెండోసారా? ఓకే, ఆనందంలో మీరు ఉబ్బి తబ్బి అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఓకే ఓకే, తప్పకుండా. అదే ఓకే, అర్థమైంది. భాగ్యరేఖ చిత్రంలో ఏ పాట కావాలి? సరే, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి. ఓకే.

0: కాలర్ తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో హలో
1: హలో
0: నమస్తే అండి, మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు ఏంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అన్మల మోహన్ మేడం.
0: మోహన్ గారు ఎక్కడి నుంచి?
1: మున్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: ఏ చిత్రంలోని పాట కావాలండి?
1: నాకు బొబ్బిల్ రాజా సినిమా నుండి బల్పం బట్టి బాగుంటుంది.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు ఏం చేస్తూ ఉంటారు?
1: వ్యవసాయం చేస్తాం మేడం.
0: మీకు ఎంతమంది అండి పిల్లలు?
1: ఇద్దరు మేడం, కొడుకు బిడ్డ.
0: ఏం చదివారు?
1: కొడుకు జాబ్ చేస్తాడు సాఫ్ట్వేర్ హైదరాబాద్. బిడ్డ పిల్లలు, బిడ్డ ఇద్దరు బిడ్డలు, కొడుకు కొడుకు సుతం, ఒక బిడ్డ.
0: ఓకే, అయితే చాలా పెద్దవాళ్ళు అన్నమాట. పర్వాలేదు.
1: బిడ్డ 30 సంవత్సరాలు, కొడుకు 27-28.
0: సరే సరే, ఓకే అండి, తప్పకుండా. మీరు కోరుకున్న బొబ్బిలి రాజా చిత్రంలోని పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే మేడం.

0: మీ మాటతో పాట కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు ఏంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పాల్వంచి నుంచి స్వీటీని మాట్లాడుతున్నా.
0: స్వీటీ, చెప్పండి, మీ వాయిస్ కూడా స్వీట్ గా ఉంటది. ఏ చిత్రంలోని పాట కావాలండి?
1: ఇవాళ జయమ్మన్ వేరా మూవీ నుంచి ఏదైనా మంచి పాట వినిపించండి.
0: ఓకే, తప్పకుండా. ఏం చేస్తున్నారు స్వీటీ గారు?
1: ప్రెసెంట్ ఫ్రీగానే ఉన్నానండి. మీరు టిక్ చెప్పమంటారా?
0: ఏంటండి?
1: లేడీస్ టిక్ చెప్పమంటారా?
0: అర్థం కాలేదు.
1: లేడీస్ వంటింట్లో చేస్తున్నప్పుడు ఏమైనా కట్స్ కానీ

0: బోన్స్ కానీ బర్న్స్ కానీ అయినప్పుడు
1: టిప్ ఓకే.
0: ఓవిడాన్ అయోడిన్ ఆయింట్మెంట్ అప్లై చేస్తే యాంటీసెప్టిక్ లాగా స్కిన్ కి పనిచేస్తుంది అన్నమాట ఆయింట్మెంట్.
1: ఓకే ఓకే, మంచి టిప్ చెప్పారు. అలాగే మీరు కోరుకున్న జయం మన దేరా చిత్రంలోని పాట వినిపిస్తాం, వినండి.
0: ఓకే.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కారేపల్లి రాంబాబు మేడం.
0: రాంబాబు గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: పాన్ షాప్ బాగా నడుస్తుందండి?
1: మేడం సుభాష్ చంద్రబోధు నేరేడు పనులండి, పాట ఇంటి.
0: ఓకే అండి, తప్పకుండా. పాన్ షాప్ బాగా నడుస్తుందా అని అడుగుతున్నాను.
1: సూపర్ నడుస్తుంది మేడం.
0: ఓకే ఓకే, తప్పకుండా. మీరు కోరుకున్న సుభాష్ చంద్రబోస్ చిత్రంలోని పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సుజాత్ నగర్ మేడం, రేణుక అని.
0: రేణుక, రేణుక గారు ఏం చేస్తుంటారు?
1: పనికెళ్ళా మేడం, కాకరకాయలు కోస్తున్నాం, గింజలు పెడుతున్నాం.
0: కోస్తున్నారు, గింజలు పెడుతున్నారు అంటే?
1: కొంతమంది టమాటా అంటే కాకరకాయలకి వెళ్ళారు మేడం, గింజలు రాని వాళ్ళు.
0: అంటే గింజలు పెడుతున్నారంటే నాటుతున్నారా మొక్కలకి నారు కోసం? ఓకే ఓకే, సరే. మీకు ఏ చిత్రంలోని పాట కావాలి? సరే సరే, తప్పకుండా మీరు కూర్చున్న పాట వేస్తాం, వినండి.
1: సరే మేడం, థ్యాంక్స్ అండి.
0: ఓకే.

0: మీ మాటతో ఓ పాట కార్యక్రమంలో చివరి కాలర్ తో మాట్లాడదాం. హలో
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీకు ఏ చిత్రంలోని పాట కావాలి?
1: సప్తపది సినిమాలో ఐగిరి నందిని.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: ధన్యవాదాలు.

మీరు ఇంతవరకు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. హలో అంటూ మీకు నచ్చిన పాటను వినిపించిన నేను మీ రేడియో జాకీ జ్యోతి అలువాల. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం వింటారు. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ వారి కొండవీటి దొంగ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందర్రామూర్తి, గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, చిత్ర బృందం ఆలపించిన పాటలు. వినండి కొండవీటి దొంగ చిత్రంలోని పాటలు.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ వారి కొండవీటి దొంగ చిత్రంలోని పాటలు విన్నారు.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ఆలయ శిఖరం. ఈ చిత్రంలో నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షడ్జం మందరం.

0: भगवान, నాకెందుకు శిక్ష? ఏమిటి పరీక్ష? నేను కోరుకోలేదు, నాకు తెలిసి జరగలేదు.
1: పిచ్చిదానా.

0: జానపద గీతాలు వింటారు.
1: యవ్వనంతో కెరటాలు తన్నుకున్న ఓ పడుచుని మామిడి తోటలో కలుసుకున్నాడు ఆ కుంటెగాడు. మనం పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు. చిలిపితనానికి చీర కట్టి సరసాలకు వారసత్వం వహించిన వారి సంభాషణ విందామా?

మా నందిరెడ్డి రాయలసీమలో ఒక పాళెగాడు. అతడి మంచి ఎందరికో మేలు చేసింది. అది మరికొందరికి కంటగింపైంది. ఓర్వలేని కొందరు అతన్ని నరికి వేశారు. అతడి దీనగాథను జానపదుని గుండెని కరిగించి పాటలా ఇలా ప్రవహించింది.

అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు, విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు భరించలేకపోయింది. సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా చూడలేని తన భర్తను గురించి ఇలా అంటుంది.

కొత్తగా పెళ్లైన పల్లెటూరు పడుచు జంట. మగడు ఒట్టి వెర్రిబాగులవాడు. తన పెళ్ళాం అందం చూసి ఆనందంతో పొగట్టలతో మురిపించాలనుకున్నాడు. అదును దొరికిందని ఆ పడుచు పెళ్ళాం వల్లమాలిన కోర్కెలు కోరుతుంది. అది ఈ పాట సారాంశం.

వివాహాలలో, వేడుకలలో, వినోదాలలో జానపదులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. సున్నితమైన హాస్య తరంగాలతో పాటు ముదురు పాకాన పడ్డ మోటు సరసాలు కూడా వీటిలో కనిపిస్తాయి. తన వదినపై ఆ మరదలి విసుర్లు విందామా?

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు, విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు భరించలేకపోయింది. సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా చూడలేని తన భర్తను గుర్చి ఇలా అంటుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6 గంటలకు కావస్తుంది. ముందుగా హిందీలోను 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీఐబీ పాత్ర కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఖేలో ఇండియా పథకం 2026-31లో భాగంగా భారతదేశంలో క్రీడల అభివృద్ధికి 36,441 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఖేలో ఇండియా రీజనల్ డైరెక్టర్ విష్ణు సుదర్శన్ చెప్పారు. ఎల్ నీనియో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ గ్రామాలు సన్నద్దం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. బియ్యం బకాయి పడ్డ మిల్లర్లపై ఉక్కు పదం మోపేందుకు గ్రే హౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన పలువురు కమాండోల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీఐబీ పాత్ర కీలకమని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఈ రోజు లోక్భవన్లో పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, జాయింట్ డైరెక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు గవర్నర్ కలుసుకున్నారు. తెలంగాణలో పీఐబీ సీబీసీ కార్యకలాపాలను శృతి పాటిల్ ఈ సందర్భంగా గవర్నర్కు వివరించారు. సెప్టెంబర్లో నిర్వహించే పోషణ్ మహా కార్యక్రమానికి గవర్నర్ ఆహ్వానించారు. మహాత్మాగాంధీపై పుస్తకంతో పాటు కేంద్రం 12 ఏళ్ల ప్రగతిపై పుస్తకాలను ఆయనకు అందజేశారు. ఖేలో ఇండియా పథకం 2026-2031లో భాగంగా భారతదేశంలో క్రీడల అభివృద్ధికి 36,441 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఖేలో ఇండియా రీజనల్ డైరెక్టర్ విష్ణు సుదర్శన్ చెప్పారు. క్రీడా మౌలిక సదుపాయాలు, శిక్షణ సదుపాయాలు, కోచ్, సహాయక సిబ్బందికి నైపుణ్యాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన అర్జున అవార్డీ జ్వాల

0: గుప్తా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన క్రీడాకారులను గుర్తించడానికి మరిన్ని అకాడమీలను విస్తరించవలసిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు క్రీడల్లో తమ పిల్లలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్య క్రీడలను సమన్వయపరిచే విధంగా ఆయా విభాగాలు ఒక విధానాన్ని తీసుకురావాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సాయి డిప్యూటీ డైరెక్టర్ హిమబిందు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోను బాలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఎల్ నిన్యో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ గ్రామాలు సన్నద్దం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో నిర్వహించిన రాష్ట స్థాయి వర్క్ షాప్ లో వారు మాట్లాడుతూ నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలు, గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక వెబ్సైట్ ను మంత్రులు ఆవిష్కరించారు. అందులో గ్రామానికి సంబంధించిన సమగ్ర వివరాలు అందుబాటులో ఉంటాయని అధికారులు చెప్పారు. బియ్యం బకాయి పడ్డ మిల్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన 28 మంది కమాండోలను సివిల్ సప్లైస్ శాఖ నియమించింది. సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర ఈ కమాండోలకు స్వాగతం పలికి బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. గత సీజన్లో రికార్డు స్థాయిలో 154 లక్షల మెట్రిక్ టన్నుల ఓడ్లు సేకరించామని, ఇందుకు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. బకాయి మిల్లర్లపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. భూ సంబంధిత సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడం లక్ష్యంగా ఈ సమీక్షలు జరుగుతాయి. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వీటిలో పాల్గొంటారు. రెవెన్యూతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, హౌసింగ్ పథకాల అమలు కూడా మంత్రి సమీక్షిస్తారు. జగిత్యాల జిల్లాలో 6 ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణం పనులు 11,80,000 రూపాయలతో చేపట్టనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. జగిత్యాల, మెట్పల్లి ఆర్డీఓ కార్యాలయాలు, భీమారం, ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయాలు, మాల్యాల, మెట్పల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయాల భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నూతన భవనాలతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందుతాయని మంత్రి చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గం రైతుల ప్రయోజనాల కోసం గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి కాలువల ద్వారా సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా చింతాయిపల్లిలో నిర్వహించిన పల్లె పల్లెకు పొలమన్న పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
1: ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఏ విధంగా గ్రామస్తులకు అందుతా ఉన్నాయి, అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యలు ఏదో మీ దగ్గర కూర్చొని మాట్లాడితే కొన్ని అంశాలు తెలిస్తే వాటిని పరిష్కారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వస్తా ఉన్నా. కాబట్టి మీ గ్రామానికి సంబంధించినటువంటి జరుగుతున్న కార్యక్రమాల గురించి ముందు అధికారులు వివరిస్తారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్లేపల్లి జగన్నాథస్వామి వృద్ధాశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ ప్యానెల్ లాయర్ పాలెం బాబుతో పాటు ప్రతినిధులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 ప్రకారం వృద్ధులకున్న చట్టపరమైన హక్కులు, ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు, ఆర్థిక నేరాల పట్ల వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అనుమతులపై కాంగ్రెస్ అనవసర రాజకీయం చేయవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. పర్యటన అనుమతుల నిర్ణయంలో రాజకీయ కోణం లేదన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రామచంద్రరావు మాట్లాడుతూ,
2: ముఖ్యమంత్రి గారు అమెరికా పోవటానికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వారికి క్లియరెన్స్ ఇవ్వకపోవటం, అదేవిధంగా వారితో వెళ్తున్న బృందానికి మాత్రం పర్మిషన్ ఇచ్చి ఇక్కడ అగ్రిమెంట్స్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం జరగాల్సినటువంటి మీటింగ్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీని వెనుక ఎటువంటి రాజకీయం లేదు.
0: జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వయోవృద్ధుల సంక్షేమంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ,
3: తల్లిదండ్రుల యొక్క ఆస్తుల్ని, సీనియర్ సిటిజన్ల యొక్క ఆస్తులను వారసులు రాయించుకుని వారి పట్ల శ్రద్ద చూపించకుండా, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించకుండా, వసతి కల్పించకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే అట్టి ఆస్తిపాస్తులను తిరిగి డీరిజిస్టర్ చేయడం జరుగుతుంది. ప్రతి సీనియర్ సిటిజన్ కి వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది.
0: రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ట్రైకార్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ కోరారు. ఎంపికైన వారికి ఉచిత భోజన వసతి సౌకర్యాలతో 6 నెలల పాటు శిక్షణ ఉన్నట్లు తెలియజేశారు. ప్రముఖ చలనచిత్ర నటి

0: షావుక జానకి ఈరోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1931లో రాజమండ్రిలో జన్మించిన శంకర మంచి జానకి షావుకార్ చిత్రంతో వెండితెరకు పరిచయమై షావుకార్ జానకిగా విశేష ఖ్యాతి సంపాదించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించిన షావుకార్ జానకి ఇటీవలి కాలం వరకు కూడా తన నటనా జీవితాన్ని ఎంతో చురుగ్గా కొనసాగించారు. నటనా రంగంలోకి రాకముందు రేడియో కళాకారిణిగా రాణించిన జానకి రంగస్థల ప్రదర్శనల్లో సుమారు 3000కు పైగా ప్రదర్శనిచ్చారు. రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, బడిపంతులు, తాయారమ్మ బంగారయ్య, సంసారం ఒక చదరంగం ఆమె నటించిన చిత్రాలు ప్రసిద్దమైనవి. తమిళనాడు ప్రభుత్వ కళైమమణి పురస్కారం, ఫిలింఫేర్ జీవన సఫల పురస్కారం, మహానటి సావిత్రి పురస్కారంతో పాటు అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. భారతీయ చలన చిత్ర రంగానికి ఆమె అందించిన సేవలను గుర్తించి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో ప్రభుత్వం ఆమెను సత్కరించింది. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న సుందరీకరణ పనులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. వీటీఏడీ ఆధ్వర్యంలో నాంపల్లి గుట్టపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏర్పాటు చేసేందుకు ఇక్కడికి తరలించారు. ప్రముఖ నటి పద్మశ్రీ షావుకార్ జానకి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కెరియర్ ప్రారంభించిన షావుకార్ జానకి దాదాపు 7 దశాబ్దాల పాటు చలన చిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారని అన్నారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో డిజిటల్ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టినట్లు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ చెప్పారు. ఈరోజు రఘునాథపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్దిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ అనురాగ్ జయంతి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ చైర్మన్ గా జిల్లా ప్రజాప్రతినిధులు, ఎస్పీ, సంబంధిత శాఖల అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఈ విషయం తెలియజేసింది. వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు పరిహారం 2-3 రోజుల్లోనే రైతులకు అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏషియా కరాటే ఛాంపియన్షిప్కి ఎంపికైన తెలంగాణ క్రీడాకారులను టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. జార్దన్లోని అమ్మాన్లో సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే 2026 ఏకేఎఫ్ క్యాడెట్ జూనియర్ అండర్-21 ఛాంపియన్షిప్లో పలువురు తెలంగాణ తరఫున పోటీ పడనున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పంజాగూడలోని ప్రభుత్వ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్వల్పకాలిక సాంకేతిక కోర్సులు ప్రారంభమవుతాయి. పరికరాలతో, యంత్రాలతో ప్రాక్టికల్ శిక్షణ కూడా అందిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. భారతీయ నావిక సముదాయస్య కళ్యాణం, సురక్షాంచ భారతస్య ఉచ్చ ప్రాథమికతా అస్తి ఇతి అద్య సర్వకారః పునరుద్ఘాటయత్. భారత ప్రశాసనం చలదూరవాణి నిర్మాణ MPMS ఇత్యస్యాః 560 కోటి రూప్యకాణాం యోజనాయాః ఉద్ఘాటనం అకరోత్. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్య పశ్చిమబంగాళస్య సిలిగుడి నగరే సశస్త్ర సీమాబలస్య ముఖ్యాలయే ప్రాయః 970 కోటి రూప్యకాణాం అనేకానాం పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసంచ కృతవాన్. పుణెనగరె ఆయోజితస్య 12 బ్రిక్స్ సంప్రేషణమంత్రిణాం సభాయాం దూరసంచార సూచనా సంచార తంత్రజ్ఞాన క్షేత్రాదిషు సహకారం ప్రగాఢీకర్తుం భారత బ్రాజీల దేశౌ సంధిపత్రే హస్తాక్షరం కృతవంతౌ. ఇరాన్ దేశః స్వదేశం విరుధ్య దత్తాన్ ఆర్థిక ప్రతిబంధాన్ నిరాకర్తుం ఉక్తవాన్. యత్ ఏతాదృశ్యః విఫల నీతయః ఇరాన్ జనేషు అధికాం శత్రుతాం జనయిష్యంతీతి. అపి చ భారతస్య కాచల ఢోచక నామ్ని ద్వంద్వ యుద్ధ క్రీడికా క్రమశః ద్వితీయవారం అంతః 20వర్షీయాణాం మహిళానాం విశ్వ ద్వంద్వ యుద్ధ స్పర్ధాయాం స్వర్ణపదకం ప్రాప్తవతీ. అథ వార్తాః విస్తరేణ. భారతీయ నావిక సముదాయస్య కళ్యాణం, సురక్షాంచ భారతస్య ఉచ్చ ప్రాథమికతా అస్తీతి అద్య భారత సర్వకారః పునరుద్ఘాటయత్. నవదెహల్యాం ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ విదేశమంత్రాలయస్య ప్రవక్త

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈ పూట రేపటి ప్రసార విశేషాలు. ముందుగా ఈ ప్రసారంలో ఆరు గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు పరిచయ కార్యక్రమం. ఇంకా కౌమార దశలో ఆడపిల్లల్లో పీసీఓడి సమస్యలకు కారణాలు పరిచయ కార్యక్రమం ప్రసారం అవుతుంది. 7:45 వికసిత్ భారత్. 8:00 ఇన్నర్ల హరిశ్రోత్రు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ 8:09. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 కరెంట్ అఫైర్స్. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాల కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ప్రసారం అవుతుంది. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ గ్యార వెంకటేశ్వరరావు. 6:35 రైతు సమాచారంలో యాపిల్ బేర్ సాగు వివరాలు తెలుసుకుంటారు. 6:40 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 నేలకొండపల్లి రూపకం ప్రసారం అవుతుంది. 7:45 జిల్లాలో గత వారం సమీక్షకులు డి వెంకటేశ్వరరావు. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్.

ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట్లు. నిర్వహణ శ్రీ కొలిపక శంకరరావు. సహకారం శ్రీమతి ఎం స్వప్న. 9:30 ఏకచిత్రగానం ప్రసారం అవుతుంది. 12:10 శాస్త్రీయ సంగీతంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం ప్రసారం అవుతుంది. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్త ప్రసారం. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం శ్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:50 ఉర్దూ వార్త ప్రసారం. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్. 2:30 కిన్నెర లహరి. శ్రోతలు కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:30 ప్రసార విశేషాలు. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:45 కిన్నెర లహరి. శ్రోతలు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆపాత ముద్రగీతాల కార్యక్రమం మధురమ ప్రసారం అవుతుంది. ఇహ రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం. ఇవి ఈ పుట రేపటి ప్రసార విశేషాలు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701.
0: మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
3: ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
4: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
5: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి గూడ. నాకు నచ్చిన పాట.
6: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
7: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు,

0: ఎందుకు నచ్చింది? మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం.
1: రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
2: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
0: వాట్సాప్ నెంబర్ 8367576757.
1: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50 కావస్తుంది. ముందుగా వ్యవసాయ సూచనలు, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ పరశురాములు. నేను పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. పశుపోషణ విభాగము కోరుట్ల వెటనరీ కళాశాలలో పనిచేస్తూ ఉన్నాను. సో ఈరోజు రైతులకు సంబంధించిన అంశం, రైతులకు ప్రత్యామ్నాయ పచ్చిమేత మాగుడుగడ్డి. మాగుడుగడ్డిని మరొక విధంగా పేరు సైలేజ్ అని కూడా అంటారు. ఈ మాగుడుగడ్డి అంటే ఏమిటి అంటే, మనకు పచ్చిమేత దొరకని పరిస్థితులలో రైతులకు పచ్చిమేత పశువులకి అందించడాని కొరకు మాగుడుగడ్డిని ఈ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి తయారు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే, ముఖ్యంగా ఎండాకాలంలో ఎప్పుడైతే పచ్చిమేత విరివిగా లభించదో, ముఖ్యంగా కరువు పరిస్థితులలో, అలాంటి పరిస్థితులలో మనకు పచ్చిమేత లభించని పరిస్థితులలో పశువులకి సమతుల్యమైన ఆహారాన్ని అందించాలి కాబట్టి, అలాంటి పరిస్థితులలో పచ్చిమేతకు బదులుగా మనం మాగుడుగడ్డిని అందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ మాగుడుగడ్డి అంటే మనకు ఎప్పుడైతే పచ్చిమేత విరివిగా లభిస్తుందో అలాంటి సమయంలో మనము వీటిని నిల్వ చేసుకోవడం. నిల్వ చేసుకొని ఎప్పుడైతే కొరత ఏర్పడుతుందో ఆ సమయంలో మనము పచ్చిమేతకు బదులుగా పశువులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ మాగుడుగడ్డి తయారీకి జనరల్గా

మనకు ఒక నెల రోజుల సమయం పడుతుంది. దీనికి అనువైన గడ్డి రకాలు ఏమిటంటే, ముఖ్యంగా మనకు కాండం మందంగా ఉండేటువంటి పచ్చిమేతలైనటువంటి హైబ్రిడ్ నేపేరు, మొక్కజొన్న, జొన్న ఇలాంటి పచ్చిమేత రకాలను మనకు శైలేజ్ లేదా ఈ మాగుడుగడ్డి తయారీకి అనువైన రకాలుగా మనము చెప్పుకోవచ్చు. జనరల్గా వాడుక భాషలో చెప్పాలంటే మనము ఊరగాయ మాగవేసినట్టుగా ఈ పచ్చిమేతను మాగవేయడం. మనకు మన మనుషులు తినే వాటిలలో జనరల్గా పచ్చిమేత అనేది మనకు లభించని సమయంలో ఈ మాగుడు గడ్డిని వాటికి మనము అందించాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం ఈ ఊరగాయతో పోల్చినట్లయితే ఏమిటి అనగా, ఎప్పుడైతే మనకు కొన్ని సీజన్లో మనకు మామిడికాయలు లభిస్తూ ఉంటాయి, కానీ మనకు సంవత్సరం పొడవునా మనకు కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి దాన్ని ఆ సీజన్లో మనము ఊరగాయగా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా మనకు పచ్చిమేత విరివిగా ఎప్పుడైతే వర్షాకాలంలో ఎప్పుడైతే విరివిగా లభిస్తుందో అలాంటి సమయంలోనే మనము ఈ పచ్చిమేతను మామిడి గడ్డిగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్నటువంటి మామిడి గడ్డిని ఎప్పుడైతే కొరత ఏర్పడుతుందో, ముఖ్యంగా వేసవి కాలంలో మరియు వర్షాభావ పరిస్థితులు కలిగినప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు అలాంటి సమయంలో దీనిని ఏదైతే మనం పచ్చిమేతను మామిడి గడ్డిగా మనము మార్చుకుంటున్నామో వాటిని ఓపెన్ చేసేసి మనము పచ్చిమేతకు బదులుగా పశువులకు అందించాల్సి ఉంటుంది. సో దీన్ని తయారు చేసుకునేదానికి మనకు వివిధ పద్ధతులు ఉన్నాయి. దీనిలో మనకు గొయ్యి మెథడు లేదంటే పిట్ మెథడ్ అంటాము, లేదా ట్రంక్ మెథడ్ అంటాము, లేదంటే ప్లాస్టిక్ బేల్స్ మెథడ్ అని. ఈ మధ్య కాలంలో మనకు కమర్షియల్గా ప్లాస్టిక్ బేల్స్ మెథడు మనకు విరివిగా లభిస్తూ ఉన్నాయి, తయారు చేస్తూ ఉన్నారు. దీనికి ఏ పద్ధతిలో అయినా టవర్ మెథడ్ అని కూడా ఉంది. దీనిలలో మనకు ట్యాంక్స్ కట్టుకొని దాని లోపల మనము స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఈ ఏ మెథడ్లో అయినా మనము ఈ పచ్చిమేతను ముక్కలుగా చేసుకొని గాలి చొరబడని ప్రదేశంలో మనము నిల్వ చేసుకునేటువంటి పద్ధతి. మనం చెప్పినటువంటి ఏ పద్ధతిలో అయినా, అంటే ట్రంక్ మెథడ్ కానీ, పిట్ మెథడ్ కానీ అంటే గోయి మెథడ్ కానీ, లేదంటే బేల్స్ మెథడ్ కానీ, సంచులలో కానీ, ప్లాస్టిక్ డ్రమ్లలో కానీ, ఏ మెథడ్లో చేసుకున్నా మనము గాలి చొరబడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశము ఈ మామిడి గడ్డి తయారీలో. సో ఈ మామిడి గడ్డి తయారు చేసుకునే విధానం కనుక మనం చూసినట్లయితే, దీని కొరకు మనకు పచ్చిమేతను మనము హార్వెస్ట్ చేసిన తర్వాత, అంటే పొలం నుండి కోసుకొని వచ్చిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా మనము చాప్ కట్టర్ సహాయంతో చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మామిడి గడ్డికి తయారీకి అనువైన సైజ్ ఎంత అంటే, మనము ఒక్కొక్క ముక్క మనకు 2 to 2.5 inches ఉండాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనము ఏదైతే గోతిలో కానీ, బేల్స్లో కానీ, లేదైతే ట్రంక్ మెత్తల్లో కానీ మనం చేయదలుచుకున్నట్లయితే, ఒక మొదట పొరపొరగా ఒక లేయర్ బై లేయర్ మనము ఇలా కట్ చేసుకున్నటువంటి గడ్డిని పేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇలా పేర్చుకున్న తర్వాత మనము వీటిని గాలి ఉండకుండా మనము అదుముకోవాలి. సో అంటే ఒక వెయిట్తో కానీ, లేదంటే ట్రాక్టర్స్, పెద్దవి అయితే ట్రాక్టర్స్తో కానీ, లేదంటే మనుషులతో కానీ తొక్కి మనము పూర్తిగా అదుముకోవాలి. దాంతో ఏమవుతుంది అంటే దానిలో గాలి నిలవకుండా పూర్తిగా మనకు కంప్లీట్గా అనేరబిక్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఒక లేయర్ తర్వాత ఒక లేయరు పూర్తిగా మనము ఈ కట్ చేసుకున్నటువంటి గడ్డి ముక్కలను, గడ్డిని మనము పేర్చుకుంటూ అదుముకుంటూ అలాగే పూర్తిగా గోతిని నింపుకొని మనము క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనము లేయర్ బై లేయర్ గడ్డిని పేర్చుకొని అదుముకునే సమయంలో దీనికి మనము కొంత మొలాసిస్ మరియు యూరియా, అంతేకాకుండా కొంత మినరల్ మిక్సర్ కలిపినటువంటి ద్రావణాన్ని ప్రతి లేయర్కు ఒకసారి చిలకరించుకోవాలి. వాటర్లో కలుపుకొని దానిపైన చిలకరించుకున్నట్లయితే దీని ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి మామిడి గడ్డి చాలా నాణ్యమైన గడ్డి ఉత్పత్తి జరుగుతుంది. సో ఇలా మొలాసిస్ను, యూరియాను యాడ్ చేసుకోవడం వల్ల మనకు మామిడి గడ్డిలో పోషక విలువల శాతం పెరుగుతూ ఉంటుంది. సో తద్వారా పశువులకి మంచి పోషక విలువలతో కూడినటువంటి మామిడి గడ్డిని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా మనము ప్రతి లేయర్ బై లేయర్ యాడ్ చేసుకుంటూ దానిపైన ఈ మిశ్రమాన్ని, అంటే మొలాసిస్ మరియు యూరియా ఇలా ఖనిజ లవణాలతో కలిపినటువంటి మిశ్రమాన్ని, నీటిలో కలిపినటువంటి మిశ్రమాన్ని మనం చల్లుకోవడం, వెదజల్లడం వల్ల మనకు నాణ్యమైన మామిడి గడ్డి తయారవుతుంది. సో ఇట్లా పూర్తిగా నింపుకున్న తర్వాత గోతిని కానీ, ప్లా

0: ప్లాస్టిక్ బేల్స్ని కానీ డ్రమ్స్ని కానీ మనము చేసుకున్న తర్వాత దానిని గాలి చొరబడకుండా ఒక కవర్తో కానీ లేదా సంచులతో కానీ పూర్తిగా కప్పుకోవాలి. ఆ కప్పుకున్న తర్వాత దానిపైన మట్టితో పూర్తిగా సంచి పైన కానీ ఆ కవర్ పైన కానీ మట్టిని నింపాల్సి ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే బయట ఉన్నటువంటి గాలి లోపలికి చొరబడకుండా ఉంటుంది. సో దాంతో పూర్తిగా మనకు గాలిరహిత అంటే దానిలో ప్రాణవాయువు లేకుండా అంటే ఆక్సిజన్ రహిత ప్రదేశంగా ఏర్పడి పూర్తిగా మాగడానికి అనువుగా ఉంటుంది. సో తద్వారా మనకు నాణ్యమైన సైలేజీ ఉత్పత్తి జరుగుతుంది. ఒకవేళ ఇలా కొన్ని పరిస్థితులలో మనము సరిగా అదుముకోకపోయినా లేదా పైన కవర్ చేసుకునే క్రమంలో పూర్తిగా గాలి చొరబడకుండా ఏర్పాటు చేయలేకపోయినా, ఒకవేళ గాలి కనుక ఎక్కువగా ఉండుంటే, గాలి ప్రవేశించే మార్గాలు కనుక ఉంటే, మనకు నాణ్యమైన మాగుడు గడ్డి ఉత్పత్తి కాదు. అంతేకాకుండా మనకు ఈ దీనిలో పూర్తిగా మనము ఏదైతే మనము మాగబెట్టుకుంటున్నామో ఆ పూర్తి గడ్డి కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా మనకు పూర్తిగా గడ్డి మొత్తం చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో గాలి చొరబడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో దీని కొరకు ఇలా పూర్తిగా నింపిన తర్వాత మట్టిని కానీ ఆ పైన ఆవు పేడతో కూడా పూర్తిగా అలుక్కోవాలి. సో దాంతో ఏమవుతుందంటే ఇంకా కూడా ఎలాంటి ఏమాత్రం గాలి కూడా లోపల చొరబడకుండా ఉంటుంది. ఇలా మనం తయారు చేసుకోవడం వల్ల మనకు ఇలా పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పిట్ నుండి 21 రోజుల తర్వాత మనకు నాణ్యమైనటువంటి సైలేజ్ ఉత్పత్తి జరుగుతూ ఉంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం. అభిలాష చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: అభిలాష చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి సరిహద్దు భద్రతా సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితి సన్నద్దతను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు సమీక్షించారు. ప్రముఖ బహుభాషా నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 20 స్పేస్ స్టార్టప్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వ్యవస్థాపకులతో ముచ్చటించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అంతరిక్ష సాంకేతికతను మరింత విస్తృతంగా ఉపయోగించాలని ఈ సమావేశంలో ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని సూచిస్తూ దేశంలోని అంతరిక్ష రంగం ప్రపంచ స్థాయి ప్రతిభకు, కంపెనీలకు, పెట్టుబడులకు ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని మోదీ చెప్పారు. అంతరిక్ష పరిశ్రమకు ఇతర సామాజిక అభివృద్ది రంగాలకు మధ్య మరింత సహకారం ఉండాలని చెప్పిన ప్రధానమంత్రి, యువతలో అంతరిక్షంపై జిజ్ఞాసను, ఆసక్తిని పెంపొందించడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్తో కలిసి పనిచేయాలని ప్రోత్సహించారు. ఒక కొత్త రంగంలోకి ధైర్యంగా అడుగుపెట్టి నాయకత్వం వహిస్తున్న అంతరిక్ష రంగ ప్రముఖులను మోదీ అభినందించారు. ఈ రంగం చూపిన ఆత్మవిశ్వాసమే ప్రైవేట్ భాగస్వామ్యం కోసం అంతరిక్ష రంగాన్ని తెరిచే సంకల్పాన్ని మరింతగా బలపరిచిందని మోదీ చెప్పారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రారంభించడం వల్ల ఎన్నో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని ఈ సమావేశంలో సీఈఓలు కూడా స్పందించారు. దేశంలోని ప్రైవేట్ స్పేస్ పరిశ్రమ సాధిస్తున్న వేగవంతమైన పురోగతి గురించి వారు ప్రస్తావిస్తూ ఆ రంగం భవిష్యత్తు కోసం తమ దృక్పథాన్ని పంచుకున్నారు. స్కైరోట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మాస్, పిక్సెల్, ధృవ స్పేస్, గెలాక్సీ, బెలట్రిక్స్ ఏరోస్పేస్, దిగాంతర తదితర స్పేస్ రంగంలో పనిచేస్తున్న 20 స్టార్టప్ల ఫౌండర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో ఉన్న సశస్త్ర సీమా

0: పల్ ప్రధాన కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అనేక ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. అనంతరం జవాన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గతంలో ఎస్ఎస్బీ కార్యక్రమాలకు మాజీ ముఖ్యమంత్రులను ఆహ్వానించినప్పటికీ వారు హాజరు కావడానికి ఇష్టపడలేదన్నారు. సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సరిహద్దు భద్రతకు పూర్తి సహకారం లభిస్తోందని అమిత్ షా చెప్పారు. సశస్త్ర సీమాబలకు అవసరమైన 29 ఎకరాల భూమిని కూడా అప్పగిస్తున్నామని అమిత్ షా తెలియజేశారు.
1: सरकार के गठन के 45 दिन के भीतर 1129 एकड़ भूमि बीएसएफ और एसएसबी के लिए शुभेंदु जी ने दे दिया. कुछ 29 एकड़ बाकी बचा है. मित्रों, एक तत्परता जो है वो भारतीय जनता पार्टी के मुख्यमंत्री नाते नहीं है. उनको मालूम है जब तक घुसपैठ नहीं रोकती ना पश्चिम बंगाल सुरक्षित रह सकता है ना भारत सुरक्षित रह सकता.
0: పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాట్లు అరికట్టాలని మమతా బెనర్జీని పదే పదే కోరినప్పటికీ ఆమె భూమిని కేటాయించలేదని అమిత్ షా ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి సరిహద్దు భద్రతకు బాధ్యత వహించే సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. మన దేశం విదేశీ సముద్రయాన కార్మికుల సంక్షేమం భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వం ఈరోజు పునరుద్ఘాటించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తూనే ఉందని చెప్పారు. రెండు విదేశీ నౌకలకు సంబంధించిన సంఘటన గురించి ప్రస్తావిస్తూ, సముద్రయాన సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, వారి భద్రతను నిర్ధారించేందుకు ప్రభుత్వం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని రణధీర్ జైస్వాల్ చెప్పారు.
2: Two ships which are foreign flagged, they have been hijacked. We are in touch with the authorities that are concerned in this, and we have 22 Indian nationals, and all of them are reportedly safe, but we are looking into the matter, the welfare and safety of our seafarers and seafaring community, to which we attach very high importance.
0: సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం నాడు న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్సీఎస్కే ఉపాధ్యక్షుడు హర్దీప్ సింగ్ గిల్ ఈ విషయం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం సఫాయి కర్మచారి గౌరవం, సంక్షేమం, ప్రమాదకరమైన మాన్యువల్ స్కావెంజింగ్ లేదా శుభ్రపరిచే విధానాన్ని తొలగించడం, యంత్రాల ద్వారా పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడం, పునరావాసం, సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమలుపైన ప్రధానంగా దృష్టి సారించి చర్చలు జరుపుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా కమిషన్ భాగస్వాముల కోసం ఎన్సీఎస్కే మిస్డ్ కాల్ సౌకర్య నంబర్ను కూడా విడుదల చేస్తుంది. దీని ద్వారా కాల్ చేసిన వారితో కమిషన్ నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు, వారి ఫిర్యాదులు, సమస్యలు, విజ్ఞప్తులను నిర్దిష్ట కాలపరిమితిలో నమోదు చేసి పరిష్కారం చేసేందుకు వీలవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో H1N1 ఇన్ఫ్లుయెన్జా ప్రస్తుత పరిస్థితిని, వ్యాప్తిని, సన్నద్దతను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు సమీక్షించారు. జాతీయ నిఘా, ఎపిడెమియలాజికల్ పరిస్థితి, ఐఎల్ఐఎస్ఏఆర్ఐ ట్రెండ్లు, పరీక్షలు, ల్యాబొరేటరీల పర్యవేక్షణ, అలాగే కాలానుగుణంగా ఇన్ఫ్లుయెంజా కేసులను చికిత్సకు, నియంత్రణకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల సన్నద్దత మొదలైన విషయాలను నడ్డా సమీక్షించినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. H1N1 ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిని నిశితంగా పర్యవేక్షిస్తూ నిరంతరం పటిష్టమైన నిఘా వేసి ఉంచడంతో పాటు ముందస్తుగా సన్నద్దంగా ఉండవలసిన అవసరాన్ని నడ్డా ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్వాసకోశకు సంబంధించిన పరిశుభ్రతతో పాటు చేతుల పరిశుభ్రత, ప్రజల్లో అవగాహన, నివారణ పద్ధతుల ప్రాముఖ్యత గురించి కూడా ఆయన వివరించారు. ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది లేదా ఇతర రోగ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని కూడా ఆరోగ్యమంత్రి సూచించారు. సాంకేతిక ప్రగతి అందరికీ అందుబాటులో ఉండేలాగా, సరసమైన ధరల్లో అత్యుత్తమమైన నాణ్యతతో ఉండేలాగా చూసుకుంటూ ఆరోగ్య రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మన దేశానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 18వ సిఐఐ గ్లోబల్ మెట్టెక్ సమ్మిట్ ను ఉద్దేశించి ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ప్రస్తుతం సుమారు 12 బిలియన్ అమెరికన్ డాలర్లు విలువ చేసే భారత వైద్య సాంకేతిక రంగం 2030 నాటికి 20 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య మార్కెట్ల కోసం సాంకేతిక పరిజ్ఞానాలను రూపకల్పన చేయడం, అభివృద్ది చేయడం, తయారీ చేయడం, ఎగుమతి చేయడమే మన దేశం లక్ష్యంగా ఉండాలని ఆయన తెలియజేశారు.

0: పరిశోధనలు కేవలం ల్యాబొరేటరీలకే పరిమితం కాకుండా నిజ జీవిత ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలుగా మారాలని కూడా ఆయన చెప్పారు. ప్రముఖ చలన చిత్ర నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. 1931లో రాజమండ్రిలో జన్మించిన శంకరమంచి జానకి షావుకార్ చిత్రంతో వెండితెరకు పరిచయమై షావుకార్ జానకిగా విశేష ఖ్యాతి సంపాదించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాలు నటించిన షావుకార్ జానకి ఇటీవలి కాలం వరకు కూడా తన నటనా జీవితాన్ని ఎంతో చురుగ్గా కొనసాగించారు. చలన చిత్ర రంగంలోకి రాకముందు రేడియో కళాకారిణిగా కూడా రణించిన జానకి రంగస్థల ప్రదర్శనల్లో సుమారు 3000కు పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, బడిపంతులు, తాయారమ్మ బంగారయ్య, సంసారం ఒక చదరంగం మొదలైనవి ఆమె నటించిన చిత్రాల్లో ప్రసిద్దమైనవి. తమిళనాడు ప్రభుత్వ కళైమామణి అవార్డు, ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారం, మహానటి సావిత్రి పురస్కారంతో పాటు అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న షావుకార్ జానకిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. బలూచిస్తాన్లోని సూరాబ్ జిల్లాలో పాకిస్తాన్ వాయుసేన జరిపిన వైమానిక దాడిని ఖండిస్తూ బలూచ్ నేషనల్ మూవ్మెంట్ నెదర్లాండ్స్లో ఒక నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించింది. ఈ దాడిలో మహిళలు, పిల్లలతో సహా 30 మందికి పైగా పౌరులు మరణించినట్లు సమాచారం. సూరాబ్ దాడి తీవ్రమైన మానవతా విషాదమని యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థలు జోక్యం చేసుకోవాలని ప్రదర్శనకారులు కోరారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో దేశానికి ఒక పతకం వచ్చేలాగా ఖాయం చేశారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం లండన్లో జరిగిన ఛాంపియన్షిప్లో జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప కాంస్య పతకం సాధించి ఇటువంటి విజయమే సాధించారు. విశేషాలు మరొకసారి. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. సరిహద్దు భద్రతా సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితి, సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమీక్షించారు. ప్రముఖ నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం.
1: ఈనాటి కార్యక్రమంలో పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు పరిచయం వింటారు.
2: ఆకాశవాణి రైతు సోదరులకు నమస్కారం. పాడి పశువులు పెంపకంలో పాడి పశువులు బాగుంటేనే రైతు కూడా బాగుంటాడు. అలాగే పశువులు ఈనిన తర్వాత కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే పాడి పరిశ్రమ అభివృద్ధిలో ఉంటుంది. ఎక్కువగా పశువు ఈనిన తర్వాత మాయ వేయకపోవడం అనేది ఒక సమస్యగా ఉంటుంది. అసలు మాయ ఎందుకు వేయదు? మాయ వేయకపోతే కలిగే నష్టాలు ఏంటివి? పునరుత్పత్తి గురించి, అనేక సమస్యల గురించి చర్చించేందుకు డాక్టర్ వద్ద మనం ఉన్నాం. సార్ నమస్తే అండి.

0: ప్రకారం అండి.
1: పశువులు ఈనిన తరువాత మాయ ఎప్పుడు వేయాలి అంటారు? మాయ వేయకుంటే ఏమవుతుంది? అసలు మాయ గురించి మా రైతు సోదరులకు ఏం వివరిస్తారు?
0: పశువులు ఈనిన వెంటనే దూడని పైన ఉండే పొరలను మాయపొరలు అని అంటారండి. దూడని ప్రొటెక్ట్ చేస్తూ దూడకు శక్తిని అందించడానికి, దూడని రక్షించడానికి ఉండే వాటిని ఇంగ్లీష్లో ప్లాసెంటా అని అంటారు. ఈ ప్లాసెంటా పశువు ఈనిన తర్వాత 2 గంటలలో కానీ కనీసం 6 నుంచి 8 గంటల్లోనైనా కూడా మాయ అలానే ఉంచుకొని అలానే ఉండి వేలాడుతూ, దూడ వచ్చిన తర్వాత పశువు మానం నుంచి ఒక పొరలు పొరలుగా తీగలుగా వేలాడుతూ ఉంటుంది. అలా వేలాడే పరిస్థితిని మాయ అని అంటారని. ఆ మాయ పూర్తిగా 6 నుంచి కనీసం 8 గంటల్లోనైనా కానీ పశువు వేయకపోయినట్లయితే అది మాయ వేయని పశువుగా ఉండుతుంది. ఆ మాయ వేయకపోవటం వల్ల పశువులు వెంటనే దాన్ని బయటికి పంపించలేక అది గర్భంలోనే ఉండిపోయి అనేక ఇన్ఫెక్షన్స్కి దారితీస్తుంది. ముందు ముందు పాల ఉత్పత్తికి కూడా అది ప్రమాదకరంగా మారుతుందండి. మరి అటువంటి మాయను మరి ఏ విధంగా పశువులు మరి దూడని ఎలా అయితే బయటికి పంపించినాయో మాయను కూడా ఉంచుకోకుండా మాయను కూడా బయటికి పంపించేయాలి, బయటికి వేయాలి అని అంటే పశువు ముందు బలంగా ఉండాలి. ఒక్కోసారి పశువులో బలహీనత అంటే పశువు ఈనటానికి ఎంతో శక్తి కావాలి, ఈనేటప్పుడు దూడని బయటికి పంపించే ప్రక్రియలో శక్తినంతా కోల్పోతుంది. ఒక్కోసారి గర్భాశయంలో కరెక్ట్గా మూమెంట్స్ లేక ఆ మాయ ఆ విధంగా ఉండిపోవటం జరుగుతుంది. సో ఆ మాయ పంపించేయాలి అని అంటే పశువుకి మనం శక్తిని బాగా కలిగించేటట్టు ఉండాలి. ఖనిజ లోపాలు ఏదైనా ఉన్నా కూడా మాయ వేయకపోవటం, హార్మోనల్ లోపం వల్ల, తర్వాత కొన్ని రకమైన గర్భస్రావాలు కలిగినప్పుడు కూడా పశువు మాయని వేయకుండా ఉంటుందండి. ఇటువంటి మాయని ఆ విధంగా వేయాలి అని అంటే కొన్ని రకాల మందులు వచ్చాయి. ఎగ్బోలిక్స్ అంటే గర్భకోశముని సంకోచించి బయటికి మాయని పంపించే మందులు మన మార్కెట్లో దొరుకుతున్నాయి. మీరు రైతు సోదరులైనా సరే మాయ వేయలేదని ఎక్కడైనా రిప్లాంట్ అని ఆయుర్వేదిక్ పౌడర్ అండి. అదేవిధంగా ఆ మందుల పేర్లు ఎక్సాపార్ అని, ఇన్వోలాన్ అని అనేక రకాల కంపెనీలు రకరకాల పేర్లతో వీటిని మార్కెటింగ్ చేస్తున్నాయి. సో పశువు వీనిన వెంటనే మనం అటువంటి మందులను తెచ్చి మనం బెల్లంలో కలిపి తినిపించవచ్చు. అదేవిధంగా నెక్స్బోలిక్ అని, ఎగ్బోట్రిన్ అని కొన్ని రకాల ఇంజెక్షన్స్ కూడా వచ్చినాయి. ఎర్గోమీటర్ అని పశువు ఈనిన వెంటనే మాయ వేసినా కూడా వేయొచ్చు అండి. ఇంజెక్షన్ వేయకపోయినా కూడా వేయొచ్చు. వేసినట్లయితే ఇది గర్భాశయం యొక్క సంకోచాలను కలిగించి ఆ మాయ పొరలు మొత్తాన్ని కూడా బయటికి నెట్టేసి పశువు దానంతటా అది మాయని బయటికి వెళ్ళేటట్లుగా కూడా ఈ మందులు పనిచేస్తాయండి. ఈ విషయంలోనండి రైతు సోదరులు గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పశువు ఈనిన వెంటనే ఒక 6 గంటలు 8 గంటలు 2 గంటలు కూడా మాయ వేయనట్లయితే రైతు సోదరులు కంగారు పడిపోయి దగ్గరలో ఉన్న పశువుల ఆసుపత్రికి కానీ లేకపోతే పశు వైద్యుని కానీ సంప్రదించి వెంటనే మాయ తీసేయాలని ఆరాట పడిపోతూ ఉంటారు. అది చూడటానికి పశువు మానం నుంచి వేలాడుతూ మాంస ముద్దలాగా ఉండేసరికి కొంచెం అసహజంగానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ మాయని మనం తీయడానికి ప్రయత్నించామో దాని అంతటా అది వేయకుండా మాయని పశువు సిబ్బంది కానీ తీయడానికి ప్రయత్నించినప్పుడు ఆ మాయపొర అనేది 24 గంటల లోపులో అది పూర్తిగా సపరేట్ కాక తీసేటప్పుడు బ్లీడింగ్ కావటం అంటే రక్తస్రావం కావటము, మాయపొరలు మొత్తం కూడా అవన్నీ కూడా బయటికి రాకపోవటం కూడా జరుగుతూ ఉంటుందండి సర్వసాధారణంగా. దానికి రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే వెంటనే అది మాయ వేయనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని వెంటనే తీయించకుండా 24 గంటల లోపులో మనం ఈ మాయ వేయటానికి వాడే మందులను గనక మనం సక్రమంగా వాడినట్లయితే పశువు దానంతటదే అంటే ఇందాక చెప్పాను కదా ఎగ్బోలిక్స్ అంటారండి, గర్భకోశ కాంట్రాక్షన్స్ని ఇచ్చే మందుల్ని, ఆ ఇన్వోలాన్ కానీ ఎక్సాపార్ కానీ అటువంటి ఇంజెక్షన్స్ని కానీ మందుల్ని కానీ మనం ఇచ్చినట్లయితే పశువు దానంతటా అదే స్వయంగా గర్భకోశం నుంచి, గర్భాశయం నుంచి ఈ మాయ పొరలని బయటికి పంపించేసినప్పుడు ఏమాత్రం పొరలు బయట లోపల మిగలకుండా అన్ని బయటకు వచ్చేసినప్పుడు అది చాలా సహకారంగా ఉంటుంది.

0: ఆకాశవాణి కొత్తగూడెం
1: మంచిగా సూర్యుని అప్పటి నుంచే పోషించుకున్నట్లయితే చక్కటి దానాన్ని ఖనిజలవన మిశ్రమాన్ని అన్ని సమృద్ధిగా సమిష్టి దానాన్ని గనక బలవర్ధకంగా ఇచ్చినట్లయితే పశువు చక్కగా ఈంతుంది. తర్వాత మాయ కూడా చక్కగా వేస్తుంది. దానంతటా దేసినప్పుడే పూర్తిగా మాయ పొరలన్నీ కూడా బయటకు వస్తాయి. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ పశువుకి గర్భాశయ ఇన్ఫెక్షన్స్ రావండి, పునరుత్పత్తి కూడా దెబ్బతినకుండా ఉంటుంది.
2: మాయ వేయకపోవడం వల్ల ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ సోకుతాయి. అలాగే

0: పశువు ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. మరి మా శ్రోతలకు అనేక విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
1: నమస్కారం అండి, కృతజ్ఞతలు.
2: మీరు ఇంతవరకు పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు పరిచయం విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం, కౌమార దశలో ఆడపిల్లలో పీసీఓడి సమస్య కారణాలు పరిచయం వింటారు.
3: శ్రోతలకి నమస్కారం. పీసీఓఎస్ అంటే ఏంటి? ఈ సమస్యను సరైన సమయంలో గుర్తించకపోయినట్లయితే ఎటువంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందో తెలుసుకుందాం. మన ముందున్నారు సివిల్ సర్జన్ డాక్టర్ షకీనా ఇవాంజలిన్ గారు. నమస్తే అండి.
4: నమస్తే అండి.
3: డాక్టర్ గారు, పీసీఓఎస్ అంటే ఏంటి? ఈ పీసీఓఎస్ అనేది రావడానికి కారణాలేంటంటారు?
4: పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అండి. ఇది చాలా రకాల కారణాలు ఉన్నాయి. మెయిన్ గా వచ్చేసి పూర్ లైఫ్ స్టైల్, బ్యాడ్ జీవన విధానం, అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవడము మెయిన్ రీజన్. రెండోది వచ్చేసి కొన్ని రకాల జెనెటిక్ రీజన్స్ కూడా, జన్యుపరమైన కారణాలు కూడా ఉంటున్నాయి. డిసీజ్ అంటే ఒకటే ఉంటే దాన్ని డిసీజ్ అంటాము. సిండ్రోమ్ వచ్చేసరికి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే దీంట్లో అనేక రకాల హెల్త్ కండిషన్స్ అన్ని కలుగుతున్నాయి కాబట్టి దీన్ని డిసీజ్ అని అనకుండా సిండ్రోమ్ అని చెప్పి మనం మెన్షన్ చేస్తాము. ఒక్క పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వచ్చేసి అన్ని చాలా రకాల హెల్త్ కండిషన్స్, అబ్నార్మల్ హెల్త్ కండిషన్స్ కలిపి ఉంటుంది కాబట్టి సిండ్రోమ్ అని మనం మెన్షన్ చేస్తాము.
3: ఇప్పుడు మీరు పీసీఓఎస్ కి కారణము జీవన విధానము అన్నారు కదండి, అంటే ఏ విధంగా ఉండాలి మన జీవన విధానము?
4: ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్, యాక్టివ్ గా ఉండకుండా, మనము ఎక్కువ ఫుడ్ తీసుకున్నంత స్పెండ్ చేయకుండా ఉండడం, ఆర్ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, తర్వాత వ్యాయామం లేకుండా, యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకుండా సెడెంటరీగా స్థిరంగా ఒకే ప్లేస్ లో కూర్చుని ఉండడము, లేదా ఊరికే అదే పనిగా తినేసి మనం తినేదానికి స్పెండ్ చేసేదానికి బ్యాలెన్స్ లేకుండా ఉండడం, ఏ రకం అయినా కానీ అది ఇనాక్టివ్ లైఫ్ స్టైల్ కింద వస్తుంది. ఆల్సో రేడియేషన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడము, ఇవి మెయిన్ రీజన్స్ అండి. స్ట్రెస్ ఒకటి, ఈ రోజుల్లో స్ట్రెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సిట్టింగ్ విత్ కంప్యూటర్స్, ఫోన్స్ ఇలాగ కూర్చుని స్ట్రెస్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవడము, రేడియేషన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవడము. ఆల్సో మనం తినేదాన్ని యాక్టివ్ గా స్పెండ్ చేయకపోవడము లైఫ్ స్టైల్ లో ఉండడం ఒక మెయిన్ రీజన్స్ గా మనం చెప్పుకోవచ్చు.
3: రేడియేషన్ కి గురి కావడం అంటే ఏ విధంగా అంటారు?
4: ఏ విధంగా అంటే ఎక్కువ అవర్స్ అండ్ అవర్స్ సెల్ ఫోన్స్ తో, కంప్యూటర్స్ తో కూర్చొని ఉండడం వల్ల, అంటే మినిమల్ గా ఒక 8-9 అవర్స్ కూర్చుంటాం, అలా కాకుండా ఒక 12 అవర్స్ ఎక్స్టెండెడ్ టైం ఎక్కువ రేడియేషన్, ఆర్ లైక్ స్లీపింగ్ విత్ ఫోన్, ఫోన్ దగ్గర పెట్టుకుని పడుకోవడం, వీటన్నిటికి ఎగ్జాక్ట్ గా రీజన్ చెప్పలేము కానీ ఇవన్నిటి వల్ల కూడా పీసీఓఎస్ వస్తుంది అని ఈ మధ్య కాలంలో తెలిసిన విషయం.
3: మంచిదండి. పీసీఓఎస్ మనకు ఉంది అనడానికి ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి మనకు?
4: పీసీఓఎస్ ఉంది అనడానికి ఫస్ట్ గా ఏంటంటే ఆడపిల్లల్లో బ్లీడింగ్ నెల నెల అయ్యే నెలసర్లు సరిగ్గా క్రమంగా రాకపోవడము, అయితే 2-3 నెలలు 4-5 నెలలు వరుసగా రాకుండా ఉండడము, లేదు ఒకవేళ అయినా చాలా తక్కువ బ్లీడింగ్ అవ్వడము, లేదా ఒకే తారీఖును రాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా రావడము, ఒక సైకిల్ ప్రకారంగా మెయింటైన్ అవ్వకుండా ఇర్రెగ్యులర్ గా ఉండడము, లేదా ఒకేసారి ఎప్పుడైనా సడన్ గా వచ్చి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, ఇది మెయిన్ గా ఫస్ట్ కారణము. తర్వాత రెండోది వచ్చేసి ఫస్ట్ సింప్టమ్, పేషెంట్ కి కనిపించే ఫస్ట్ సింప్టమ్. నెక్స్ట్ వచ్చేసి అన్వాంటెడ్ హెయిర్స్, అవాంఛిత రోమాలు ఇవి ఎక్కువ ఉండడము. తర్వాత పింపుల్స్ అంటే రిప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న ఉమెన్ అందరికి ఉండే అవకాశం ఉంటుంది, కానీ అవి ఉండదానికంటే ఎక్కువ, అంటే కొంతమందిలో చాలా ఎక్కువ ఉంటది అనమాట. ఏది రీజన్ అయి ఉండొచ్చు అని అనుకోవడం, అది కూడా సస్పెక్ట్ చేయవచ్చు. ఈ మూడు మటుకు మనం సింప్టమ్స్ చెప్పుకోవచ్చు. మెయిన్ గా మనం చూడడానికి తెలిసే సింప్టమ్స్ వచ్చేసి ఫస్ట్ ఈ అన్వాంటెడ్ హెయిర్స్ ఎక్కువ ఉండడము, తర్వాత పీరియడ్స్ లో ఇర్రెగ్యులర్.
3: ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ని సంప్రదించాలంటారా?
4: మంచిగా చెప్పారు, వెంటనే సంప్రదించడం చాలా మంచిది. ఎందుకంటే మనము ఏమనుకుంటామంటే ఒక నెలే కదా, తర్వాత నెల చూద్దాము, లేదా 2-3 నెలలు చూద్దాము అని అనుకుంటాము, కానీ లోపల ఏంటంటే ఇవన్నీ స్లోగా కనిపించే సింప్టమ్స్ కాబట్టి మనకంత తెలీదు. స్లోగా మనం డిలే చేసే కొద్దీ వీళ్ళు ఎక్కడ ల్యాండ్ అవుతారని

0: చాలా సివియర్ సిమ్టమ్స్ లో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి సూన్ యాజ్ పాసిబుల్ వీలైనంత తొందరగా మాక్సిమం 1 or 2 సైకిల్స్ మిస్ అవ్వగానే వెళ్ళి ఏం రీజన్ అయి ఉండొచ్చు అని తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ రోజున ఒక 10 మంది ఉంటే మినిమం 6 to 7 మెంబర్స్ లో ఈ పీసీఓఎస్ అనేది ఉంటుంది. అది చాలా కామన్ అయిపోయింది, కామన్ కదా అని కూడా మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే దీనివల్ల చాలా బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి వీలైనంత తొందరగా డాక్టర్ ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్.
1: చాలా మంది అండి రెగ్యులర్ గా పీరియడ్స్ రాకపోతే బ్లడ్ తక్కువ ఉంది అందుకే రావట్లేదు అనుకుంటూ ఉంటారు, మరి ఒక డాక్టర్ గా మీరేమంటారు?
0: వాస్తవానికి ఇది కేవలం ఒక అపోహ మాత్రమే అండి. ఈవెన్ ఒక 6 to 7 grams బ్లడ్ ఉన్న వాళ్ళకి కూడా బ్లీడింగ్ అవుతుంది. ఎందుకంటే మన ఒంట్లో రక్తానికి మన గర్భసంచి పోరాదానికి అంత ఎక్కువ రిలేషన్ ఏమి ఉండదు. అది ప్రత్యేకంగా హార్మోన్స్ వల్ల ఫామ్ అయ్యే పొర ఫస్ట్ థింగ్. అస్సలు రక్తహీనత వల్ల సైకిల్ కనిపించకపోవడము, నెలసర్లు రాకపోవడము అనేది పూర్తిగా అపోహ. దాన్ని ఇలా మనసులోంచి తీసేసుకోండి. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు, అది హార్మోన్ వల్ల ఏర్పడే లేయర్ కాబట్టి ఎంత తక్కువ ఉన్న వాళ్ళకైనా అమౌంట్ ఆఫ్ బ్లడ్ పంపించే మనకు అయ్యే బ్లీడింగ్ లో తేడాలు ఉండొచ్చు కానీ నెలసరి రాకపోవడం అనేది రక్తహీనత వల్ల జరగదు.
1: చాలా మంది అండి తెలియక నిర్లక్ష్యం చేసినట్లయితే ఎటువంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందంటారు?
0: రక్తహీనత వల్ల నెలసర్లు రాకపోవడం అనేది జరగదు. ఈ ఆలోచనలో ఎవరైనా ఉంటే దాన్ని తీసేసుకోండి ఫస్ట్ థింగ్. నెలసరి రాకుండా ఉంటుంది అంటే దాని అండర్లయింగ్ ఏదైనా వెనకాల గర్భ సంచికి ఆర్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కి సంబంధించి ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. ఆ సమస్య ఏంటి అనేది మనము గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం మంచిది. నాకు రక్తహీనత తక్కువ ఉంది అందువల్ల రావట్లేదు అనేది మాత్రం లేదు.
1: పీసీఓఎస్ సమస్య వలన ఎటువంటి నష్టాలు కలగడానికి అవకాశం ఉందంటారు?
0: నష్టాలు అంటే ఫ్యూచర్ లో చాలా హెల్త్ కండిషన్స్ కి దారితీస్తుందండి. అందుకే నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో సిండ్రోమ్ అని చెప్పాను. సిండ్రోమ్ అంటే ఒక క్లస్టర్ ఆఫ్ డిసీజెస్ అండి, ఒకటి కాదు ఇందులో చాలా రకాలు. మనం కనుక ఇప్పుడు కొన్నాళ్ల వరకు ట్రీట్ చేయకుండా ఉంటే, ఫస్ట్ చెప్పాను కదా నెలసర్లు రావు, నెలసర్లు రాకపోవడంతో స్టార్ట్ అయిన సమస్య, ఆ నెల నెల ఫామ్ అయిన ఎగ్ అండం ఏదైతే ఉందో అది అవన్నీ అలా అండాశయం చుట్టూ ఫామ్ అయిపోతాయి. దానివల్ల అండం రిలీజ్ అవ్వకపోతే ఫస్ట్ థింగ్ ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంటుంది, సంతానం లేని సమస్య అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత అన్వాంటెడ్ హెయిర్స్ ఉంటే మనలో కాన్ఫిడెన్స్ పోతుంది, దానివల్ల స్ట్రెస్, డిప్రెషన్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 1 or 2 pimples ఉంటేనే మనం అంత కాన్ఫిడెంట్ గా ఉండలేము. ఎందుకంటే ఇది ఎక్కువ రిప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్ సమస్య కాబట్టి ఎక్కువ యాక్నే ఆర్ లైక్ అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రోమాలు ఉన్నా మనలో ఉన్న కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లాంగ్ టర్మ్ లోకి వెళ్లేసరికి ఇందులో వచ్చేసి ఆండ్రోజెన్స్, మగవాళ్ళలో ఉండే హార్మోన్స్ పెరిగిపోతాయి, ఆడవాళ్ళలో ఉండే హార్మోన్స్ తగ్గి, ఇన్ బ్రీఫ్ చెప్పాలంటే పీసీఓఎస్ లో వచ్చేసి ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఈ మగవాళ్ళలో ఉండే హార్మోన్స్ పెరిగి రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోవడం అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దానివల్ల బీపీ, తర్వాత ఇన్సులిన్ కి రెసిస్టెన్స్ అయ్యేది కూడా ఈ మగవాళ్ళలో ఉండే హార్మోన్స్ మన బాడీని అట్లా ఇన్సులిన్ కి రెసిస్టెంట్ గా ఉండే విధంగా చేస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే షుగర్, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఈ గర్భసంచి పొర ప్రతి నెల నెల రిలీజ్ అవ్వాల్సింది, ఋతుక్రమం ద్వారా రిలీజ్ అవ్వాల్సింది, రిలీజ్ అవ్వకుండా అలాగే ఉండిపోవడం వల్ల ఎక్కువ కాలం ఎండోమెట్రియల్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓవరీ చుట్టూ ఈ ఫాలికల్స్ అన్ని ఫామ్ అయిపోయి అక్కడ టాక్సిన్స్ రిలీజ్ అయిపోయి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇంకా వచ్చేసి ఇన్ఫర్టిలిటీ సమస్య నేను చెప్పాను కదా, సంతానం లేని సమస్య ఒకటి ఉంటుంది. తర్వాత లివర్ లో కూడా ఇవి కొన్ని హార్మోన్స్ మెటబలైజ్ అవుతాయి, అక్కడ కూడా నాన్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అలాంటి లివర్ కి సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. గత ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఒకవేళ ఉంటే కనుక అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ముందే ప్రీమెచ్యూర్ గా బర్త్ అయ్యే ఛాన్సెస్, లేదంటే డెడ్ బేబీస్ పుట్టే ఛాన్సెస్, తర్వాత గుర్రపు వాతం, ఎక్లాంప్సియా, ఎక్లాంప్సియా ఇలాంటి కండిషన్స్ కూడా హైపర్ టెన్షన్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఒక్క పీసీఓఎస్ వల్లనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
1: ఇప్పుడండి ఇటువంటి లక్షణాలతో వచ్చిన వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది?
0: ఫస్ట్ మనం డాక్టర్ ని కన్సల్ట్ చేయగానే ఐ

0: అల్ట్రాసౌండ్ తీస్తాము, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ నుంచి దీని యొక్క డయాగ్నోసిస్ చేస్తాము. చేసి దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళకున్న సింప్టమ్స్ ని బట్టి. ఫస్ట్ గా ఒబేసిటీతో ఉన్న వాళ్ళైతే ఫస్ట్ సలహా డాక్టర్ ఇచ్చేది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వండి. ఈవెన్ ఒక 5-10% ఆఫ్ వెయిట్ లాస్ అంటే ఒక 70 kgs ఉన్న వాళ్ళు ఒక 5-7 kgs అలా తగ్గినా కూడా చాలా ఛాన్స్ ఉంటుంది. ఈ కండిషన్ దానంతటా అదే. ఎలాంటి హార్మోన్ టాబ్లెట్స్, నార్మల్ గా అయితే మనము హార్మోన్ టాబ్లెట్స్ పెడతాము, వెయిట్ ఎక్కువ లేరు అయినా పిసిఓఎస్ ఉంది అని అంటే గనక. అయితే ఒబేస్ గా ఉన్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ ఇచ్చే సలహా మాత్రం వెయిట్ లాస్ అవ్వండి. ఆటోమేటిక్ గా బాడీ దానంతటా అదే సెట్ అవుతుంది. మనం ఏమి టాబ్లెట్స్ జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. లేదా వాళ్ళు లేట్ గా ప్రెజెంట్ అయ్యారు, లేట్ గా వచ్చారు, అప్పటికే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ షుగర్ ఉంది అనుకోండి, అప్పుడు మనం షుగర్ కి సంబంధించిన మెడిసిన్ మెట్ఫార్మిన్ ఇచ్చుకోవడం అలా జరుగుతుంది. లేదు ఇంకా అవసరం ఉంది అంటే సైకిల్స్ ని రెగ్యులరైజ్ చేయడానికి ఆర్టిఫిషియల్ గా మనం బయట నుంచి హార్మోన్ టాబ్లెట్స్ తో ఈ కండిషన్ ని ట్రీట్ చేస్తాం. మెయిన్ వచ్చేసి అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ వచ్చేసి ఫిజికల్ గా యాక్టివ్ అవ్వడము, యోగా, ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా, లో కార్బోహైడ్రేట్స్ ఉండే డైట్, తక్కువ పిండి పదార్థం ఉండే డైట్ తీసుకోవడము, మంచిగా ప్రోటీన్స్ అలా హెల్దీ ఫ్యాట్స్ ఉండేవి డైట్ తీసుకోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటపడి యాక్టివ్ అవ్వడం మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అండి. ట్రీట్మెంట్ అన్ని మెడిసిన్స్ పిల్స్ ఇవన్నిటికంటే ఫస్ట్ స్టెప్ లో పీసీఓఎస్ ఉండేది అది.
1: కొంతమంది పిల్లల్లో 9-10 రోజుల వరకు బ్లీడింగ్ అవుతూ ఉంటుందండి, కారణం ఏంటంటారు?
0: ఫస్ట్ స్టార్టింగ్ 11 సంవత్సరాల కంటే ముందు అయితే మనం దాన్ని అబ్నార్మల్ గా భావించుకోవాలి, అంటే ప్రీకాషియస్ ప్యూబర్టీ అంటారు. 11 సంవత్సరాల నుంచి అవ్వడం అదేమి అబ్నార్మల్ అయితే కాదు. ఆల్సో ఈ రోజుల్లో ఉండే ఫుడ్ వల్ల, స్టెరాయిడ్స్ ఉండే మీట్ తీసుకోవడం వల్ల, వీటన్ని వేరియస్ రీజన్స్ వల్ల ఎర్లీ ఏజ్ లో వచ్చేస్తుంది. అయితే దీని అంతటికి హార్మోన్ బ్యాలెన్స్ మన బ్రెయిన్ లో, తర్వాత పిట్యూటరీలో, ఓవరీలో, ఇదంతా ఒక యాక్సెస్ లాగా ఉంటుంది. ఈ యాక్సెస్ అంతా సెట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో ఇనిషియల్ సైకిల్స్ లో ఎంతైనా ఎంతో కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చు, అదేమి అబ్నార్మల్ కాదు. ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ వల్ల ఇంకా ఎక్కువ ఉంటుంది. అది నేను చెప్తున్నాను కదా, ఏదైనా సిమ్టమ్ తో ప్రెజెంట్ అయ్యే వరకు ఆగకుండా మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే యాక్టివ్ లైఫ్ స్టైల్ అలవాటు చేసి, మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేస్తే ఇలాంటివి ఏమి రాకుండా, ఒక యోగా, ఎక్సర్సైజ్, ఇలాంటి ఏదైనా అలవాటు చేస్తే మంచిగా వాళ్ళలో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఏమీ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది.
1: సాధారణంగా నెలసరి అనేది ఎన్ని రోజులు వస్తే ఆరోగ్యం అంటారు?
0: యాక్చువల్గా 7 డేస్ వరకు, 10 రోజుల నుంచి 7 డేస్ వరకు నార్మల్ సైకిల్ అండి. 10 రోజుల కంటే తక్కువ ఉన్నా, 7 రోజుల కంటే ఎక్కువ ఉన్నా ఇమీడియట్ గా వెళ్ళి గో కన్సల్ట్ యువర్ డాక్టర్, డాక్టర్ ని కలవండి, వాళ్ళు అల్ట్రాసౌండ్ చేస్తారు. ఖచ్చితంగా ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది, ఒక 2 సైకిల్స్ అలా అయ్యింది అంటే పర్వాలేదు, మెచ్యూర్ అయిన స్టార్టింగ్ లో. అంతకంటే ఎక్కువ, 7 రోజుల కంటే ఎక్కువ ఎప్పుడు బ్లీడింగ్ అయినా అది నాట్ నార్మల్. సో వెళ్ళి వీలైనంత తొందరగా డాక్టర్ ని కలిసి అల్ట్రాసౌండ్ తీపించుకొని దానికి ఏ కారణమో తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదండి. ఈ రోజుల్లో చాలా అవేర్నెస్ వచ్చింది, అన్ని సోర్సెస్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ చాలా అవైలబుల్ గా ఉంది. ఈ రోజుల్లో పేరెంట్స్ తో స్టార్ట్ చేసి వాళ్లే మంచి లైఫ్ స్టైల్ ని పిల్లలకి నేర్పించడానికి ఒక అడుగు ముందుకేసి, ఒక యోగా నేర్పించడం, ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ కి తీసుకెళ్లడము, తర్వాత ఫ్రూట్స్ ఇలాంటి న్యాచురల్ గా మనకి నేచర్ లో అవైలబుల్ గా ఉండే ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయడము, ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్లోర్ తో లేదా పిండిలతో ఇలాంటివి చేసిన ఫుడ్ అంతా ప్రిఫర్ చేయకుండా పేరెంట్స్ స్టార్ట్ చేసి మంచిగా యాక్టివ్ గా ఉండడం పిల్లలకి అలవాటు చేయండి. అవసరమైతే కొంచెం దీనికి కోప్పడినా పర్వాలేదు, ఫస్ట్ మీరు పాటిస్తూ పిల్లలకి అట్లా అలవాటు చేస్తే వాళ్ళకే ఇష్టం అవుతుంది అనమాట. వాళ్ళలో ఉండే చేంజ్ చూసుకుని మంచి లైఫ్ స్టైల్ కి, హెల్దీ లైఫ్ స్టైల్ కి అలవాటు చేస్తే బాగుంటుంది.
1: మంచిదండి, మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి.
0: నమస్తే అండి.
2: మీరింతవరకు కౌమార దశలో ఆడపిల్లలో పీసీఓడి సమస్య కారణాలు పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: జానపద గేయం విన్నారు.
1: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.

0: ముఖ్యంగా రైతు సోదరుల పైన కూడా ఈ బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళు పొలాలలో ఎక్కువగా రసాయన యొక్క వాడకుండా వాటి శాతం తగ్గించుకొని ప్రకృతిని మనం కాపాడినట్లయితే మనం తినే ఆహారాల్లో కూడా ఈ యొక్క కలుషిత నిలువలు, కాలుష్యము, ఈ యొక్క రెసిడ్యుయల్ ఎఫెక్ట్స్ అంటారు, వాటన్నిటిని కూడా మనము తగ్గించుకున్నప్పుడే మన యొక్క మానవాళి అనేది, మనుగడ అనేది ఉంటుంది.
1: ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం గురించి రాజేంద్ర నగర్ పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ గద్దే జ్యోతి గారి ప్రసంగం విన్నారు. ఇల్లు వాకిలీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన వికసిత్ భారత్.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి ప్రముఖ పాత్రికేయులు పరిమళ శ్రీనివాస్ గారి ప్రసంగం వింటారు.
3: గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్. COVID-19 సంక్షోభం నేపథ్యంలో గ్రామీణ భారతదేశంలో జీవనోపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ను ప్రారంభించారు. మహమ్మారి COVID-19 వల్ల పెద్ద సంఖ్యలో స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు గ్రామాల్లో సాధికారత మరియు జీవనోపాధి అవకాశాలను అందించడానికి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పేరుతో భారీ ఉపాధి మరియు గ్రామీణ ప్రజాపనుల కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 2020 జూన్ 20న బీహార్లోని కగారియా జిల్లా తెలిహర్ బ్లాక్ బెల్దోర్ గ్రామం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం ఈ పథకాన్ని ప్రారంభించారు. అత్యధికంగా వలస కార్మికులు తిరిగి వచ్చిన 6 రాష్ట్రాలపై బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా వీటిపైన దృష్టి సారించింది ఈ పథకం. 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో 25 కేటగిరీల పనులు దృష్టి కేంద్రీకరించింది. ఈ 125 రోజుల అభియాన్ మిషన్ మోడ్లో పనిచేస్తుంది. 670,000 వలస కార్మికులకు 125 రోజుల ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ యోజన. ఈ సంఖ్య గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వెళ్లిన మొత్తం వలస కార్మికుల్లో దాదాపు 3/2. ₹50,000 కోట్ల వనరుల ప్యాకేజ్తో ఒకవైపు వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు మరియు మరోవైపు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు 25 రకాల పనులను కేంద్రీకరించి వాటిని ముమ్మరంగా అమలు చేయడం ఇందులో భాగంగా ఉంది. 6 రాష్ట్రాల సీఎంలు మరియు ప్రతినిధులు, వివిధ కేంద్ర మంత్రులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన బీహార్లోని కగారియా జిల్లాలో తెలిహర్ గ్రామస్తులతో రిమోట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం సంభాషించారు. వలసదారుల ప్రస్తుత ఉపాధి స్థితి మరియు లాక్డౌన్ కాలంలో ప్రారంభించిన వివిధ సంక్షేమ పథకాలు వారికి అందుబాటులో ఉన్నాయా లేవా

ప్రధానమంత్రి వారిని ఆరా తీశారు. పేదలు మరియు వలసదారుల సంక్షేమం పట్ల కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ శ్రద్ద వహిస్తున్నాయని ప్రధాని తెలిపారు. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద 1,75,00,000 కోట్ల ప్యాకేజీతో ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. స్వస్థలాలకు తిరిగి రావాలనుకునే వలస కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రామిక్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా నడిపాయని ఆయన చెప్పారు. పేదల సంక్షేమం కోసం వారి ఉపాధి కోసం చేపట్టిన బృహత్తర పథకంగా ప్రారంభం రోజును చారిత్రాత్మక దినంగా పీఎం అభివర్ణించారు. ఈ పథకం మన కార్మిక సోదరులు సోదరిమణులకు, మన గ్రామాల్లో నివసిస్తున్న యువతకు, సోదరిమణులు కుమార్తెల కోసం అంకితం చేయబడిందన్నారు. ఈ ప్రచారం ద్వారా కార్యకర్తలకు కార్మికులకు ఇంటి దగ్గర పని కల్పించడమే తమ ప్రయత్నంగా తెలిపారు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద మన్నికైన గ్రామీణ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ₹50,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. గ్రామాల్లో ఉపాధి పనులు, వివిధ పనుల అభివృద్ది కోసము 25 పని ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు ప్రధానమంత్రి. ఈ 25 పనులు లేదా ప్రాజెక్టులు పేదలకు గ్రామీణ గృహాలు, తోటల పెంపకం, జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు, పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ టాయిలెట్లు, గ్రామీణ మండీలు, గ్రామీణ రోడ్లు, పశువుల షెడ్లు, అంగన్వాడీ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల వంటి గ్రామాల అవసరాలను తీర్చడానికి సంబంధించినవిగా పీఎం వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ అభియాన్ ఆధునిక సౌకర్యాలను కల్పిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. యువతకు, పిల్లలకు సహాయం చేయడానికి ప్రతి గ్రామీణ ఇంటిలో చౌకగా హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడం ద్వారా చాలా ఆవశ్యకమని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా అంతర్జాలాన్ని వినియోగించడం ఇదే తొలిసారి అని ప్రధానమంత్రి అన్నారు. అందువల్ల ఫైబర్ కేబుల్ వేయడం ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం కూడా ఈ అభియాన్లో భాగమని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ కు స్వయం సమృద్ధి గల రైతులు కూడా అంతే అవసరమని ప్రధానమంత్రి అన్నారు. దేశంలో ఎక్కడైనా రైతు తన ఉత్పత్తులను స్వేచ్ఛగా విక్రయించుకునేలా, తన ఉత్పత్తులకు మంచి ధరను అందించే వ్యాపారులతో నేరుగా కనెక్ట్ అయ్యేలా అవాంఛిత నియమాలు, నిబంధనల సంఖ్యలను తొలగించడం ద్వారా ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసిందని ఆయన అన్నారు. రైతులను నేరుగా మార్కెట్తో అనుసంధానం చేస్తున్నారని, కోల్డ్ స్టోరేజ్ తదితర అనుసంధానాలకు ప్రభుత్వం 100,000 కోట్ల పెట్టుబడి అందించిందని మోదీ చెప్పారు. ఈ అభియాన్ 12 వేర్వేరు మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల మధ్య ఏకీకృత ప్రయత్నంగా ఉంటుంది. అవి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, రోడ్లు, రవాణా మరియు హైవేలు, గనులు, తాగునీరు మరియు పారిశుద్ధ్యం, పర్యావరణం, రైల్వేలు, పెట్రోలియం మరియు సహజ వాయువు, కొత్త మరియు పునరుత్పాదక శక్తి న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, సరిహద్దు రోడ్లు, టెలికాం మరియు వ్యవసాయపు శాఖలు. ఈ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, నోడల్ మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయంతో పథకాన్ని అమలు చేయబడింది. గుర్తించబడిన జిల్లాల్లో వివిధ పథకాలను సమర్థవంతంగా సకాలంలో అమలు చేయడాన్ని పర్యవేక్షించడానికి జాయింట్ సెక్రటరీ మరియు అంతకంటే ఎక్కువ స్థాయి కేంద్ర నోడల్ అధికారులను నియమించారు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అమలయ్యే రాష్ట్రాల జాబితా ఈ విధంగా ఉంది. బీహార్లో మొత్తం 32 డిస్టిక్స్లలో 12 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో 31 డిస్టిక్స్లకు గాను 5 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది. మధ్యప్రదేశ్లో 24 డిస్టిక్స్కి గాను ప్రస్తుతం 4 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది. రాజస్థాన్లో 22 డిస్టిక్స్, అందులో 2 జిల్లాలని ఈ పథకం కింద, అదేవిధంగా ఒడిశాలో 1 జిల్లా, జార్ఖండ్లో 3 జిల్లాలని, మొత్తం 27 జిల్లాలని గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద అమలయ్యే విధంగా చేర్చడం జరిగింది. ఈ పథకం కింద ప్రాధాన్యతపై చేపట్టడానికి లక్ష్యంగా పెట్టుకున్న 25 పనులు, 1 కమ్యూనిటీ శానిటేషన్ సెంటర్, గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, 14వ FC నిధుల కింద పనులు, జాతీయ రహదారి పనులు, నీటి సంరక్షణ మరియు హార్వెస్టింగ్ పనులు, బావుల నిర్మాణం, ప్లాంటేషన్ పనులు, హార్టికల్చర్, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, గ్రామీణ గృహ నిర్మాణ పనులు, గ్రామీణ కనెక్టివిటీ మరియు జీవనోపాధి కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫామ్ ఫాండ్స్ నిర్మాణము, పశువుల షెడ్ల నిర్మాణము, పౌల్ట్రీ షెడ్ల నిర్మాణము, మేకల షెడ్ల నిర్మాణం, వర్మీ కంపోస్ట్ నిర్మాణాల మరియు రైల్వే పనులు, రూర్బన్ పథకము, పీఎం కుసుమ్ పథకము, భారత్ నెట్ అండ్ క్యాంపా ప్లాంటేషన్, పీఎం ఊర్జా గంగా

ప్రాజెక్ట్, కేవీకే శిక్షణ, జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ డిఎంఎఫ్టి పనులు గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద చేర్చబడ్డాయి. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ప్రధాన లక్ష్యాలు కోవిడ్ కారణంగా స్వస్థలాలకు తిరిగి వచ్చే వలసదారులకు మరియు అదేవిధంగా ప్రభావితమైన గ్రామీణ పౌరులకు జీవనోపాధాన్ని అవకాశాన్ని కల్పించడం, ప్రజా మౌలిక సదుపాయాలతో గ్రామాలను సంతృప్తిపరచడం, జీవనోపాధి అవకాశాలను సృష్టించడం, పంచాయతీ భవనాలు, వివిధ జీవనోపాధి ఆస్తులు మరియు కమ్యూనిటీ కాంప్లెక్సులు, అనేక రకాల పనుల నేపథ్యంలో ప్రతి వలస కార్మికుడు రాబోయే 125 రోజుల్లో తన నైపుణ్యానికి అనుగుణంగా ఉపాధిని పొందగలుగుతాడు. ఈ కార్యక్రమం దీర్ఘకాలికంగా జీవనోపాధుల విస్తరణకు, అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యొక్క ప్రయోజనాలు, ఈ పథక ప్రారంభ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా ప్రకటించారు. ఈ పథకం వలన వలస కూలీల ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల అవుతుంది, రాష్ట్రాల్లో నిరుద్యోగిత తగ్గుతుంది మరియు ప్రజలకు ఉపాధి లభిస్తుంది. ఈ పథకంతో దేశంలోని వలస కూలీలకు లబ్ధి అందించబడుతుంది. స్వయం సమృద్ధి భారత్ పథకం కింద ప్రాంతీయ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడానికి ఈ కార్యక్రమం సహకరిస్తుంది. ఈ పథకానికి 50,000 కోట్ల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 12 మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, రహదారి రవాణా తదితర 12 మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తున్నాయి. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద పనులు కూలీల నైపుణ్యాన్ని బట్టి వారికి పనులు కేటాయించబడతాయి. పేద, వలస కూలీలు మరియు కార్మికులకు ఉపాధి అవకాశాలు దీనిలో కల్పించబడతాయి. 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ఈ పథకము 125 రోజుల పాటు అమల్లో ఉంటుంది. లాక్డౌన్ కారణంగా స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వలస కూలీలకు ఈ పథకం కింద ఉపాధి అందించబడుతుంది. ఈ పథకానికి దరఖాస్తుకు అవసరమైన పత్రాల జాబితా, మొదటగా బర్త్ సర్టిఫికేట్ అవసరం, సో మొబైల్ నెంబర్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డ్, నివాస పత్రము, బ్యాంక్ ఖాతా పాస్బుక్, దరఖాస్తుదారుని ఆధార్ కార్డ్, కనీసము వ్యక్తికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ కింద వచ్చే ఈ పథకాల జాబితా ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం అమలు చేస్తున్న 25 పథకాలను ప్రజలకు చేరవేస్తారు. ఈ పనిని 125 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. వ్యవసాయ పరిశోధన మరియు విద్యా విభాగం మంత్రిత్వ శాఖ నుండి శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి పథకాలని, రక్షణ మంత్రిత్వ శాఖ నుండి సరిహద్దు రహదారులను, టెలికమ్యూనికేషన్ విభాగం నుండి భారత్ నెట్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ నుండి పీఎం కుసుమ్ పథకాన్ని అమలు చేయడం, అదేవిధంగా పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ నుండి ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ అమలు, పర్యావరణము మరియు అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ సిఏఏ ఎంపీఏ నిధులు, తాగునీరు మరియు పరిశుద్ధ విభాగం నుండి గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్, రైల్వే మంత్రిత్వ శాఖ నుండి రైల్వే పనులు, గనులు మంత్రిత్వ శాఖ నుండి జిల్లా గనుల యొక్క నిధిని వాడడము, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ భారత్మాల మరియు ఇతర పథకాలని అమలు చేయడం, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నుండి ఆర్థిక సంఘం యొక్క నిధుల యొక్క అమలు, గ్రామీణాభివృద్ధి విభాగము శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ని అమలు చేయడం, గ్రామీణాభివృద్ధి విభాగం నుండి మహాత్మాగాంధీ నరేగా పనులను చేపట్టడం, గ్రామీణాభివృద్ధి విభాగం నుండి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి విభాగం నుండి ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనని పనులు కల్పించడం. ఈ 12 మంత్రిత్వ శాఖలు సంయుక్త కార్యక్రమం అనగా గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రహదారి రవాణా మరియు హైవే మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ, తాగునీరు మరియు పారిశుద్ధ మంత్రిత్వ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ, న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, సరిహద్దు రహదారి విభాగం శాఖ, టెలికమ్యూనికేషన్ విభాగాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ విభాగాలు కలిసి సంయుక్తంగా ఈ యోజనను అమలు చేస్తున్నాయి. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన నమోదు విధానం, ముందుగా దరఖాస్తుదారు తమ జిల్లాలోని ప్రాంతీయ కార్మిక శాఖకు వెళ్లాలి. సో తర్వాత వీరు అక్కడి నుండి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన కోసం దరఖాస్తు ఫారం పొందాలి. దరఖాస్తు ఫారంను పూర్తిగా నింపాలి. అన్ని ముఖ్యమైన పత్రాలను దరఖాస్తు ఫారంకి జత చేయాలి. అప్పుడు దరఖాస్తు ఫారంని ప్రాంతీయ కార్మిక శాఖలో సమర్పించాలి. తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ ఇవ్వబడుతుంది. మీరు ఆ రిఫరెన్స్ నెంబర్ని

0: జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ రిఫరెన్స్ నెంబర్ ద్వారా మీరు మీ అప్లికేషన్ స్థితిని చూడవచ్చు. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం ఈ కార్యక్రమం మొత్తము 39,293 కోట్లతో 50,78 కోట్ల పని దినాల ఉపాధి కల్పనను సాధించింది.
1: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి ప్రముఖ పాత్రికేయులు పరిమళ శ్రీనివాస్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: కిన్నెర లహరి శ్రోతలు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఎగిరే పౌర్ణమ చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇలెందు కలచి బస్తీ నుంచి బాబురావ్, మేకల మల్లేష్, శశి, మధు ఇంకా వేరే మిత్రబృందం వీరందరి కోరిక మేరకు ఎగిరే పౌర్ణమ చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో ఆహుతి చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసని, హరణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, ఇంకా వీరి మిత్ర బృందం వీరందరి కోరిక మేరకు ఆహుతి చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య లావణ్య లక్ష్మణ్ మీనా లోకేశ్వర్ విక్రాంత్ జగన్ దుర్గయ్య రాజేశ్వర్ లక్ష్మీ దుర్గయ్య వీరందరి కోరిక మేరకు స్వయం కృషి చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో ఆహ్వానం చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, మణుగూరు నుండి చేతరాజుపల్లి కనకరాజు, సావిత్రి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు ఆహ్వానం చిత్రం నుంచి ఈ పాట విందాం.

కార్యక్రమంలో ఈడియట్ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం ప్రశాంత్ నగర్ లక్ష్మీదేవిపల్లి మండలం నుండి మారిపోయిన శ్రీనివాస్, పద్మ, పెద్దబోయిన సుధాకర్, లలిత, పయ్యావుల రామూర్తి, స్వరూపరణి, జక్కుల హర్షిత, జ్యోతిక, నరేష్, అకుల అర్జున్, ఇంకా వీరి మిత్రబృందం, వీరందరి కోరిక మేరకు మరి ఈడియట్ చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో వినోదం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జిఆర్ బస్తీ కొత్తగూడెం నుండి రామగురి వెంకటేష్, శుక్రత, జయశ్రీ, రూపేష్, ఇంకా వీరి మిత్రబృందం, వీరందరి కోరిక మేరకు వినోదం చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో గుప్పెడి మనసు చిత్రం నుంచి పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరిపేట నుండి నరసింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, కవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోరిక మేరకు గుప్పెడి మనసు చిత్రం నుంచి పాట విందాం.

కార్యక్రమంలో అమెరికా అమ్మాయి చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడి వీధి నుండి కొనే రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన నాగిరెడ్డి, అజయ్ కుమార్, ఇంకా వీరి మిత్రబృందం వీరందరి కోరిక మేరకు అమెరికా అమ్మాయి చిత్రం నుంచి ఈ పాట విందాం.

కార్యక్రమంలో. ఆదిత్య 369 చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ ఇంకా వీరి మిత్రబృందం వీరందరి కోరిక మేరకు ఆదిత్య 369 చిత్రం నుంచి పాటు విందాం.

కిన్నెర లహరి శ్రోతలు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం ఇద్దరితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

नाम लिख लिया, बिन पूछे ये काम किया।

Hoy, hoy. Hoy, hoy.

मनोरंजन हिंदी चित्रगीतल कार्यक्रम इंतो समाप्त आकाशवाणी कोत्तगूडेम केंद्र रेपटि प्रसार विशेष रेप उदय 6:10 अंजलि भक्ति संगीत कार्यक्रम में श्री वेंकटेश्वर सुप्रभात विंटार 6:30 सुभाषित समर्पण श्री ग्यार वेंकटेश्वर राव 6:35 रेत समाचार में ऐपल बीर सावरा 6:40 प्रसार विशेष 7 जिला समग्र निवेदिक प्रसार होती 7:05 जातीय स्थाई वार्ता प्रसार हैदराबाद केन्द्र ना रिले 7:15 नेलकोंडपल्ली रूपक प्रसार होती 7:45 जिला गत वार समीक्षक डी वेंकटेश्वर राव 8 समाचार प्रभात 8:15 मॉर्निंग न्यूज ढिल्ली केन्द्र ना रिले 8:30 उद्योगवाणी విద్యా ఉద్యోగ సమాచారం 8:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట్లు నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు సహకారం శ్రీమతి ఎం స్వప్న 9:30 ఏకచిత్రగానం ప్రసారం అవుతుంది 12:10 శాస్త్రీయ సంగీతంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం ప్రసారం అవుతుంది 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్త ప్రసారం 1:10 ప్రాంతీయ వార్తలు 1:20 వనితాలోకం శ్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే 1:50 ఉర్దూ వార్తలు 2:00 మిడ్ డే న్యూస్ 2:15 దోపహార సమాచారం 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:30 ప్రసార విశేషాలు 6:35 చిత్రగీతాలు 6:50 వ్యవసాయ సూచనలు 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం 7:45 కిన్నెరల హరిశ్రోతలు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం 8:45 సమాచార సంధ్య 9:00 న్యూస్ ఎట్ 9 9:16 స్పాట్ లైట్ కార్యక్రమాలు 9:30 మధురిమ ఆపాత మధుర గీతాల కార్యక్రమం రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఇవి రేపటి ప్రసార విశేషాలు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:03 దాటి 23 సెకండ్లు ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం 6:00 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది అంతవరకు సెలవు జై హింద్